ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 7వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 28వ తేదీ ఆదివారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 102 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఈ ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్ట్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెర్ట్స్, కాకినాడలో 100.1 మెగాహెర్ట్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినొచ్చు. నిలయంలో సమయం 5 గంటల 57 నిమిషాల 33 సెకండ్లు. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 6:04:26 మరికొద్ది క్షణాలలో అఖిల భారత ఆంగ్ల వార్తా ప్రసారం ఢిల్లీ నుండి రిలే.

0: భక్తిరంజని విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చింతన వ్యాఖ్యాత రెవరెండ్ ఆరేవల్లి రమేష్ గారు.
1: ప్రియ శ్రోతలకు వందనాలు. ఈరోజు ఆశీర్వాదం గురించి మనము ధ్యానం చేద్దాం. ఈరోజును ప్రతి ఒక్కరూ దేవునికి చేసే ప్రార్థనలలో అనేక మనవులు ఉన్నాయి. ఆ మనవులలో ఒకటి, నన్ను ఆశీర్వదించు ప్రభువా అని. దేవుని సహాయం లేకుండా మనిషి ఆశీర్వదించబడలేడు. ఆశీర్వాదం కావాలంటే ఆ ఆశీర్వాదం ఇచ్చే దేవుని ఎందుకు రావాలి? పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము అనే భక్తుడు ఉన్నాడు. దేవుడు పిలువగా వచ్చాడు అబ్రహాము. కాబట్టి దేవుడు అతనిని ఆశీర్వదించాడు. ఆదికాండం 12:2. ఈరోజు దేవుని పిలుపుకు లోబడి ప్రభు దగ్గరకు మనం రాగలిగితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. రెండవదిగా, పగ తీర్చుకొనకుండా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో సౌలు అనే మహారాజు దావీదుని చంపాలని పగపెట్టుకొని అనేక విధాలుగా పరిగెట్టిస్తూ ఉన్న ఆ సందర్భాల్లో అదే సౌలు దావీదుకు దొరికినప్పుడు దావీదు పగ తీర్చుకొనక క్షమించి వదిలిపెట్టాడు. అప్పుడు సౌలు అంటున్నాడు, నేను పగ తీర్చుకొనకుండను, ఈ దినమున ప్రాణం తీయకుండను, నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదం నొందుదుగాక అంటాడు. అంటే పగ తీర్చుకొనకుండా ఉన్నటువంటి దావీదుని ఆ వ్యక్తి అంటున్నాడు, నీవు ఆశీర్వాదం నొందుదుగాక. మరలా అంటున్నాడు, నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగునుగాక. ఈరోజు అనేక మందిని మనం గమనిస్తున్నప్పుడు ఎదుటి వ్యక్తులు ఏదో తప్పు చేశారని వారి మీద పగ తీర్చుకునే చర్యలు చేపడుతూ ఉన్నారు. పగ తీర్చుకోవడం కాదు, పగ తీర్చుట నా పని అన్నారు ప్రభు. కాబట్టి ప్రభువుకి అప్పగిద్దాం. మూడవదిగా, ప్రార్థించుట ద్వారా ఆశీర్వాదం. దావీదు ఒక సందర్భంలో దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. సమూయేలు 2:29. ఈరోజు మనకు ఆశీర్వాదం కావాలంటే దేవునికి మనం ప్రార్థన చేయాలి. నాలుగవదిగా, నీతిగా జీవిస్తే ఆశీర్వాదం. సొలొమోను రాస్తూ సామెతల గ్రంథం 10:6 నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వచ్చును. ఈరోజు మన మీదకి ఆశీర్వాదం రావాలంటే ఈ లోకంలో బ్రతికినంత కాలము నీతి తప్పి మనం బ్రతకకూడదు, నీతిగా బ్రతకాలి. అప్పుడు ఆ వ్యక్తి మీదకి దేవుని ఆశీర్వాదం వస్తుంది. అసలైన ఆశీర్వాదం ఏంటి అని సొలొమోను వ్రాస్తూ ప్రసంగి గ్రంథం 5:19 కష్టార్జితం నందు సంతోషించడం కూడా ఆశీర్వాదమే. ఈరోజు చాలామంది కష్టపడుతున్నారు, డే అండ్ నైట్ కష్టపడుతున్నారు, కానీ వారి కష్టార్జితము వారు అనుభవించలేకపోతున్నారు. కానీ ఈరోజు మనం కష్టపడినటువంటి కష్టార్జితము మనము అనుభవించాలంటే అది కూడా ఎవరైతే వారి కష్టార్జితం వారు అనుభవిస్తున్నారో అది కూడా ఆశీర్వాదంలో భాగమే. కాబట్టి ఈ ఆశీర్వాదము మనకు కావాలంటే ఒకటి, దేవుని యొద్దకు రావాలి. రెండు, పగ తీర్చుకొనకుండా ఉండాలి. మూడు, ప్రార్థన చేయాలి. నాలుగు, నీతిగా జీవించాలి. అప్పుడు మన కష్టార్జితం మనం అనుభవించడానికి దేవుడు కృప అనుగ్రహిస్తారు. అది కూడా ఆశీర్వాదముల భాగమే. కాబట్టి ఈరోజును చారీతిగా మనము చేసి దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఈ లోకంలో మనం జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.
0: రెవరెండ్ ఆరేపల్లి రమేష్ గారి వ్యాఖ్యానంతో చింతన విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

మనం ఏ పంట సాగు చేస్తున్నప్పటికీ కూడా ఆ పంటలో వచ్చేటువంటి చీడపీడల్ని మనం అవి వచ్చిన తర్వాత నియంత్రించాలి అనేటువంటి ఆలోచన కన్నా అసలు మనం పంట వేయక ముందు నుంచే మనం వేయబోయేటువంటి పంటల్లో ఏ సమస్యలు ఉన్నాయి అనేది మనం కనుక ఒకసారి ఆలోచించుకొని అవి రాకుండా చూసుకోవటానికి ముందు జాగ్రత్త చర్యలు ఏమున్నాయి, అసలు విత్తనం వేయకముందే ఏదన్నా ఉన్నాయా, విత్తనం వేసిన తర్వాత ఏమన్నా ఉన్నాయా, ఇలా ఆలోచించాలి. ఏ పంట అయినా సరే పంట రకాలను ఎన్నుకునేటప్పుడు కూడా తట్టుకునేటువంటి రకాలను ఎంచుకోవటం అలవాటు చేసుకోవాలి. ప్రధానంగా మనం సాగు చేసేటువంటి ముఖ్యమైనటువంటి పంటల్లో మటుకు ఇది చాలా ప్రయోజనం. ఎప్పుడూ ఒకటే రకమైనటువంటి పంట వేస్తూ ఉంటాం మనం, పురుగులకు కూడా ఆహారం దొరుకుతూ ఉంటుంది, ఎక్కడోసారి బతుకుతూ ఉంటాయి, వాటి తరాలు అలా అలా అలా కొనసాగుతూ ఉంటాయి. అలాంటప్పుడు వాటిని నియంత్రించడం కాస్త కష్టంగానే ఉంటుంది. అసలు అవి రాకుండా చూసుకోవటం చిన్న జాగ్రత్తతోటి ముందుకెళ్ళటం చేస్తే చాలా ప్రయోజనంగా ఉంటుంది. అసలు దానికి సంబంధించినటువంటి పురుగు పుట్ర ఏ స్థాయిలో ఉంది, ఎక్కడి నుంచి బయటకు వస్తుంది, ఏ విధంగా నష్టం చేస్తుంది, అవి అసలు మన పంటలో గుడ్లు పెట్టకుండా చేయడానికి ఏదైనా మార్గం ఉందా, పోనీ గుడ్లు పెట్టిన తర్వాత అయినా సరే పిల్ల పురుగులు బయటికి రాకుండా చేసుకోవడానికి ఏదైనా మార్గాలు ఉన్నాయా, ఇవి కూడా మనం ఆలోచించుకోవాలి. అలా ఆలోచిస్తే మనకి ఖర్చు చాలా తగ్గుతుంది, దానికి తోడు అనవసరంగా రసాయనాలు వాడాల్సినటువంటి అవసరమే రాదు. ఉదాహరణకి మనం వరి పంట తీసుకుందాం. వరి పంటలో సాధారణంగా మన ప్రాంతంలో తేమ కానీ మబ్బుల ప్రభావం వల్ల కానీ రకరకాల కారణాల వల్ల కాండం దొలచే పురుగు అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ కాండం దొలచే పురుగు ఏ దశలో వస్తుంది, పిలక దశలో మొదలుకొని చివరిదాకా మనకు కనిపిస్తూనే ఉంటుంది. పిలక దశలో వస్తే దాని నష్టం ఒక రకంగా ఉంటుంది, కంకి దశలో వస్తే దాని నష్టం ఇంకొక రకంగా ఉంటుంది. మనం పిలక దశలో చూస్తే ఆ పిలక దశలో ఉన్నప్పుడు ఆ పురుగు లోపలికి వెళ్ళి ఆ మొవ్వు అంతా కొరికేసి తినేయటం వలన మొవ్వు ఎండిపోతుంది, మనం పైన అట్ట పట్టుకొని లాగేస్తే ఊడి బయటకు వచ్చేస్తుంది. అదే కంకి దశలో వస్తే గింజలు పాలు పోసుకో, మరి ముందే ఎండిపోతాయి. ఒకవేళ వచ్చిన గింజలు తెల్లగా పాలిపోతాయి, మామూలుగా మనం తెల్లకంకులు అంటుంటాం చూడండి, అట్లాంటి పరిస్థితి ఉంటుంది. ఇందాక మనం అనుకున్నట్టుగా ముందు జాగ్రత్త చర్యలు చాలా చాలా ముఖ్యం. ఉదాహరణకి మనము నారు పోసి నాట్లేసుకున్నటువంటి అలవాటు ఉంది, సరే ఇప్పుడు దాని అవసరం ఉన్నా లేకపోయినా దీని మీద అవగాహన పెంచుకున్నట్లయితే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం మనకు అలవాటు అవుతుంది. ఈ నారు పోసిన తర్వాత నాట్లు వేసే ముందు ప్రధానంగా ఒక వారం 10 రోజుల్లో నాట్లు వేస్తామనగా నారుమడిలోనే పల్చగా నీరు పెట్టుకొని కొన్ని రకాలైనటువంటి గుళిక మందులు వేసుకోవడానికి అవకాశం ఉంది. దానివల్ల ఆ నీరంతా లోపలికి పీల్చుకుంటూ ఉంటాయి, దాంతోపాటుగా మందు కూడా మొక్కల్లోకి ఎక్కుతుంది కాబట్టి ఆ మందు ప్రభావం పంట మొదటి దశ అంతా కూడా ఉంటుంది, ఆ పురుగు వచ్చి మన పంట నష్టం చేయకుండా ఉంటుంది. ఇది రసాయనాలు వాడదలుచుకుంటే మనము ఈ పద్ధతి ఒకటి ఆలోచించవచ్చు. అసలు గుడ్డు నుంచే మనం నియంత్రించాలి అనేటువంటి ఆలోచన ఉన్నట్లయితే ఈ పురుగు సాధారణంగా ఏం చేస్తుందంటే నారు పోసింది ఎక్కడా అని వెతుక్కుంటూ వెళ్ళి తల్లి రెక్కల పురుగులు ఏం చేస్తాయంటే నారు కొసలు ఉంటాయి సార్, ఆకుల కొసలు, ఆ కొసల దగ్గర ఈ వందల కొలది గుడ్లు పెట్టేసి పైనంతా కూడా ఇంట్రుకలతో కప్పేస్తూ ఉంటాయి. మనం చూసుకోం, కనిపించదు, అంత బాగా గమనించం మనం. అది సరే నాట్లు వేసిన తర్వాత ఇక దానికి బాగా నాట్లు నిలదొక్కిన తర్వాత పిలకలు వస్తున్నాయి, అప్పటికల్లా ఈ గుడ్ల నుంచి పిల్ల పురుగులు బయటకు వస్తూ ఉంటాయి. బయటకు వచ్చి ఏం చేస్తాయి, మొదల దగ్గరికి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయి కాండంలోకి వెళ్ళిపోయి లోపల తింటా ఉంటుంది. మరి తింటా ఉంటే మూవ్ ఎండిపోదా, ఇక బయటికి లాగితే రాదా. ఇక్కడ మనం జాగ్రత్త పడాల్సిన అంశం ఏంటంటే ముందుగా ఎందుకు చెప్పుకుంటున్నటువంటి విషయాలు, ఎక్కడైనా సరే మన మిత్రులు కానీ ఎవరైనా సరే మరి నారు పోసుకొని నాట్లు వేసుకునేటువంటి ఆలోచన ఉన్నట్లయితే ఈ నారు నాట్లుగా వెళ్ళక ముందే కట్టలు కడతాం కదా మనం, కట్టలకి పైన ఉన్నటువంటి ఆకుల కొసలన్నీ కూడా మనం తుంచాలి. మొక్కలకి ఆకుల కొసలు తుంచితే బాధేస్తుంది మనకి, సరిగ్గా నిలదొక్కుంటాయో లేదో అని, కానీ ఏమీ కాదు, అసలు ఏమీ కాదు, పైన చిన్న కొసలు తుంచుతాం మనం అంతే. ఎందుకంటే అక్కడ తెలియకుండానే చాలా గుడ్లు ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి, అదొకటి మంచి పద్ధతి. ఇంకొకటి, మనం ఎరువులు విపరీతంగా వేయకూడదు, అవసరమైనంత మోతాదులోనే నత్రజని ఎరువు వేయాలి, అలాగే పొటాష్ కొంతమంది అసలు వేయరు, రోగ నిరోధక శక్తి మొక్కలో పెరగదు.

0: చేయాలంటే పొటాషియం వాడకం అలవాటు చేసుకోవాలి. రెక్కల పురుగులు మనకు కనపడవు, అంటే బాగా గమనిస్తే తెలుస్తాయి, పసుపచ్చగా ఉంటుంటాయి, మనకి అక్కడక్కడ ఎగురులు ఆడుతూ ఉంటాయి, చిలకలు అంటుంటారు మనవాళ్ళు. వాటిని గుర్తించాలంటే, వాటిని నియంత్రించాలంటే లింగాకర్షక బుట్టలను మనం బాగా పెట్టుకోవాలి. అందరు కలిసికట్టుగా కనుక ఎక్కువగా లింగాకర్షక బుట్టలు పెట్టుకున్నట్లయితే కనుక మగరెక్కల పురుగులు అన్నింటినీ కూడా నాశనం చేయడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది. సరే, దీంతోపాటుగా మనకి పొలం గట్లమ్మట ఉన్నటువంటి అడవి గడ్డి అవి ఉన్నా కూడా ఈ పురుగులు సంబంధించిన గుడ్లు ఉండేటువంటి అవకాశం ఉంది, అక్కడ బతుకుతూ ఉంటాయి. వాటిని అన్నింటినీ కూడా నాశనం చేయాలి. ఇక పంట మీద 5% మువ్వులు ఎండిపోయినా లేదా 1 చదరపు మీటర్కు ఒక పురుగు ఉన్నా మనం జాగ్రత్తగా నియంత్రించుకోవటం, నివారణ చర్యలు చేపట్టడం చేయాలి. ట్రైకోగ్రామా గుడ్లు అనేవి చక్కగా పనిచేస్తాయి. ట్రైకోగ్రామా గుడ్లను కనుక మనం పెట్టుకున్నట్లయితే పొలంలో పురుగుల గుడ్లని నాశనం చేసేటువంటి అవకాశం ఉంది, చక్కగా మనం నియంత్రించుకోవడానికి అవకాశం ఉంటుంది. ముందు నుంచి ఆలోచన పెట్టుకుంటే మన ప్రాంతంలో ఎక్కువగా సాగు చేసేటువంటి పంట కాబట్టి జాగ్రత్తగా ఈ పురుగు నియంత్రణకి నివారణకి అవకాశాలు ఉంటాయి.
1: రాగల 24 గంటల వరకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయగోదావరి ప్రాంతాలు, యానాం ప్రాంతపు రైతులకు, మత్స్యకారులకు వాతావరణ సమాచారం. అక్కడక్కడ తేలికపాటి జల్లులు మినహా పెద్ద మార్పు ఏమీ ఉండదు. ఉరుములు రేపుతూ ఉండగా వర్షపాతం కూడా సంభవిస్తుంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయగోదావరి జిల్లా ప్రాంతాలు, యానాం ప్రాంతపు రైతులకు, మత్స్యకారులకు వాతావరణ సమాచారం విన్నారు. పొలం పనులు విన్నారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారం కానున్న ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియను

0: ఎన్నికల సంఘం పారదర్శకంగా నిర్వహిస్తోందని స్పష్టం చేసిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ముఖ్యమంత్రి సహాయ నిధి దోహదపడుతోందని పేర్కొన్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసే పల్స్ పోలియో కార్యక్రమం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈరోజు జరగనుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోలియో చుక్కల కార్యక్రమం కోసం 38,267 బూతులు ఏర్పాటు చేశారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విశాఖపట్నంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. ఈరోజు పోలియో చుక్కలు వేయించుకోని చిన్నారులకు రేపు ఎల్లుండి వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేస్తారు. ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ పల్స్ పోలియో కార్యక్రమానికి రాష్ట వైద్యారోగ్య శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. రాష్ట వ్యాప్తంగా అన్ని పోలియో బూతులలో చిన్నారులకు చుక్కలు వేస్తారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లో పట్టణ ప్రాంతాలు అధికంగా ఉండటంతో రేపు ఎల్లుండి వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి చుక్కలు వేయటంతో పాటు 1 జూలై అదనంగా మరో రోజు ప్రత్యేక కార్యక్రమం కొనసాగనుందని ఆరోగ్యశాఖ వెల్లడించింది. తెలంగాణలో ఓటరు జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియపై కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ఓటరు జాబితా సవరణపై హైదరాబాద్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారని, ఈ ప్రక్రియను ఎన్నికల సంఘం పూర్తిగా పార్టీలకు అతీతంగా పారదర్శకంగా నిర్వహిస్తోందని స్పష్టం చేశారు. నకిలీ ఓట్లు తొలగించేందుకే ఈ సమగ్ర సవరణ ప్రక్రియను చేపట్టినట్లు కిషన్ రెడ్డి వివరిస్తూ,
1: ప్రతి ఒక్క భారతీయ పౌరుడి యొక్క హక్కు ఓటు హక్కు నమోదు చేసుకోవడము, ఓటు హక్కు వినియోగించుకోవడం. సరిగ్గా ఎలక్షన్ కమిషన్ ఇదే చేస్తా ఉంది. ఒక్కొక్క దగ్గర 2 ఓట్లు 3 ఓట్లు ఒకే వ్యక్తి దగ్గర ఉంటున్నాయని చెప్తున్నాడు. దాన్ని సరిగ్గా చేయడం కోసమే ఎస్ఐఆర్ మీద ప్రజలలో అపోహలు వచ్చే విధంగా గత కొన్ని రోజులుగా ఏ రకంగా బురద వెళ్తున్నారో మనం చూస్తా ఉన్నాం. మనం స్వచ్ఛందంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలను చైతన్యం చేయాలి. ఎలక్షన్ కమిషన్ మీద తప్పుడు ఆరోపణలు కాదు, ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేయకూడదు. అందరూ మోటివేట్ చేయాలి.
0: ప్రజల ఆరోగ్య సంరక్షణకు ముఖ్యమంత్రి సహాయ నిధి దోహదపడుతుందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన కార్యక్రమంలో 7 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకు ఆయన నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఖరీదైన వైద్య చికిత్సల ఖర్చుల ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సహాయ నిధి ద్వారా సకాలంలో ఆర్థిక సహాయం అందుతోందని చెప్పారు. ప్రజల ఆరోగ్యం సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగ కొనసాగుతోంది. రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ నిన్న దర్గాను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి భక్తుల రద్దీని సమీక్షించిన మంత్రి, భక్తుల భద్రత నిఘా కోసం ఏర్పాటు చేసిన 4 అత్యాధునిక డ్రోన్లను ఆవిష్కరించారు. సీసీటీవీలు, డ్రోన్ల ద్వారా దర్గా పరిసరాల్లో నిరంతర నిఘా కొనసాగుతోందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
2: ఈ నెల 30వ తేదీ వరకు రొట్టెల పండుగ జరుగుతుంది. ఇది రాష్ట్ర పండుగ. ఈసారి దాదాపు 5,003 మంది మున్సిపల్ కార్పొరేషన్ నుంచి స్టాఫ్ అండ్ ఎంప్లాయీస్ ని అపాయింట్ చేశారు. ఈరోజు భక్తుల సంఖ్య 6-7 లక్షలు ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వారి నమ్మకం ఏదైతే ఇక్కడ కోరికలు తీరిన వారు రొట్టెలు వదులుతారు, కోరుకునే వాళ్ళు మళ్ళీ ఆ రొట్టెని పట్టుకుంటారు. బహుశా ఇది భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఇట్లాంటి పండుగ యూనిక్ ఎక్కడా లేదు. ఇటువంటిది దాదాపు 412 సంవత్సరాల పైగా నమ్మకంతో జరుగుతున్నది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ హ్యామ్ తొలి

0: దశలో భాగంగా రాష్ట వ్యాప్తంగా 34 ప్యాకేజీల్లో 441 రహదారుల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 13,006 కోట్ల రూపాయల వ్యయంతో 6,092 కిలోమీటర్ల మేర ఈ రహదారులను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు నల్గొండలో తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేస్తారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో కనగల్ మార్కెట్ యార్డుకు చేరుకుని హ్యామ్ పైలాన్ను ఆవిష్కరిస్తారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారని అధికారులు తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ నూతన ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇవ్వాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా నంబూరులో ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన పట్టా ప్రదానోత్సవంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ,
1: ఎజెంటిక్ ఏఐ యుగం నడుస్తోంది. ఈ టెక్నాలజీలో సామాజిక అవసరాల కోసం అందిపుచ్చుకోవాలి. గ్లోబల్ టెక్నాలజీని నిర్దేశించే ఆవిష్కర్తలుగా ప్రపంచ సమస్యలకు పరిష్కారం చూపించేలా మన యువతరం యొక్క దృక్పథం, యాటిట్యూడ్ మారాల్సిన అవసరం ఉంది. మన ఆలోచనలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి. ప్రకృతి ఇవాళ మన మీద ప్రకోపం చూపిస్తుంది. నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ ఎవర్ బ్రైట్ ఫ్యూచర్ అనే విషయాన్ని అందరూ అర్థం చేసుకుని పాటించాలి.
0: బహుభాషావేత్త, భారతదేశానికి 9వ ప్రధానమంత్రిగా వ్యవహరించిన పాములపర్తి వెంకట నరసింహారావు పివి నరసింహారావు జయంతి ఈరోజు. ఆయన ప్రధానమంత్రి పదవిని చేపట్టిన దక్షిణ భారతదేశానికి చెందిన తొలి వ్యక్తి తెలుగువారు కావటం కూడా విశేషం. భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలను చేపట్టి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. 1921 జూన్ 28వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని నరసంపేట వద్ద లక్నేపల్లి గ్రామంలో జన్మించిన ఆయన 1957వ సంవత్సరంలో రాజకీయ జీవితం ఆరంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్ర రాజకీయాల్లో ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని చేపట్టిన పివి నరసింహారావు 2004 డిసెంబర్ 23వ తేదీన తుదిశ్వాస విడిచారు. రాజధాని రైతులను పరామర్శించేందుకే వెళ్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడి జరగడాన్ని ఆ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖండించారు. ఈ ఘటనపై సామాజిక మాధ్యమం ఎక్స్లో స్పందించిన ఆయన, ఈ దాడికి అధికార పార్టీలే కారణమని ఆరోపించారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తా తీర ప్రాంతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈరోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం, ఎన్టీఆర్, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక తెలంగాణలో ఈరోజు, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని వెల్లడించింది. వారాంతపు సెలవుల దృష్ట్యా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి అధికారులతో కలిసి నిన్న క్యూలైన్లను పరిశీలించారు. అనంతరం ఆయన పాత్రికలతో మాట్లాడుతూ, రోజుకు 80,000 మందికి పైగా భక్తులకు దర్శనం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రసారం కానున్న ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం, అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియను ఎన్నికల సంఘం పారదర్శకంగా నిర్వహిస్తోందని స్పష్టం చేసిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. अथ वार्ताः. प्रधानमंत्री नरेंद्र मोदी अद्य प्रातः 11 वादने आकाशवाणीतः मन की बात इति कार्यक्रमे स्वीयं मनोगतं प्रकटयिष्यति. मासिकस्यास्य आकाशवाणी कार्यक्रमस्य एतत् 35वां संस्करणं

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:05 జాతీయ వార్తలు తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 కొనసాగుతున్న ఉదయ సమీరాల్లో భాగంగా ఈ మాసపు పాట వందే మాతరం అంది మా తరం. రచన సంగీతం గానం డాక్టర్

మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారు, సహ గానం శ్రీమతి శిష్లా శారద డివి మోహన్ కృష్ణ గారు. విజయవాడ కేంద్ర సౌజన్యంతో విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసారం. ఆ తరువాత ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో నేటి మాట. భారతదేశ ప్రధానమంత్రిగా సేవలందించిన పివి నరసింహారావు గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు. తెలుగు నవల కథ చలనచిత్రం హాస్య కథల రచయిత ముళ్ళపూడి వెంకటరమణ గారి జయంతి సందర్భంగా జీవిత విశేషాలు. తర్వాత లేఖావళి, తపాలా ద్వారా అందిన ఉత్తరాలు, ఈమెయిళ్ళు, వాట్సాప్ సందేశాలు. పుష్పాంజలి. విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ 8:30 పి శ్రీనుబాబు గారు అందిస్తారు. అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం ఈ ఉదయం 8:35 నుండి 9:35 వరకు, పాటల పల్లకి 9:35, వార్తావాహిని 10:00, పాటల పల్లకి 10:30 ఆప్కీ మన్ పసంద్, 10:55 భారత ప్రధాని గౌరవనీయ శ్రీ నరేంద్ర మోడీ గారి మనసులో మాట మన్ కీ బాత్ 135వ సంచిక ఢిల్లీ నుండి రిలీ, వెను వెంటనే తెలుగు అనువాదం మనసులో మాటగా హైదరాబాద్ కేంద్రం నుండి. తెలుగు అనువాదాన్ని రాత్రి 8:00 పునఃప్రసారంగా వినొచ్చు హైదరాబాద్ కేంద్రం నుండి. పన్నెండు 12:40 భక్తి సంగీతం జీవి సురేష్ కుమార్ గారి స్వరంలో అనుసరిస్తూ తెలుగు సినిమా పాటలు. 1:33 మహిళావాణి సహృదయ మహిళా మండలి సభ్యుల కదంబ కార్యక్రమం. 2:31 బాలభారతి శ్రీకాకుళం ఆక్స్ఫర్డ్ స్కూల్ విద్యార్థుల కదంబ కార్యక్రమం. నాటకం 3:00, సాయంత్రం ప్రసారం 5:00 యువవాణితో మొదలు, సంధ్యారాగాలు 5:30, 6:30 నుండి భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య లండన్లోని లార్డ్స్ క్రికెట్ క్రీడా ప్రాంగణంలో జరిగే ఐసీసీ మహిళా T20 ప్రపంచ కప్ క్రికెట్ ఆట 2026కి సంబంధించిన ప్రత్యక్ష ప్రసారం రేడియో సెట్లో మాత్రం. యాప్ ద్వారా యథావిధిగా దైనందిన ప్రసారాలు ఈరోజు వినొచ్చు సాయంత్రం నుంచి సాయం సమీరం 6:30. పల్లెసీమల్లో 7:15 వాతావరణంలో వస్తున్న మార్పులు, వ్యవసాయ సమగ్ర యాజమాన్యం, ఆముదాల వరసం కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త డాక్టర్ బి మౌనిక గారి ప్రసంగం ప్రసారమవుతుంది. రాత్రి 10:00 పండిట్ సుధీర్ పాండే తబలా, విద్వాన్ ఎన్ఎస్ కళ్యాణరామన్ మృదంగం రవివాసరి అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమంలో ప్రసారమవుతుంది ఢిల్లీ నుండి. ఇవి ఈనాటి ప్రసార ముఖ్యాంశాలు. సమయం 7:05 వస్తుంది. కొంచెంసేపట్లో జాతీయ వార్తా ప్రసారం తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సీషెల్స్

అధ్యక్షులు ప్యాట్రిక్ హెర్మనీతో చర్చలు జరుపుతారు. గడిచిన 12 ఏళ్లలో భారత్ ఆరోగ్య సంరక్షణ రంగంలో గణనీయమైన పురోగతిని సాధించిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ తెలిపారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా అమెరికాలో జరిగిన గ్రూప్ ఎల్ మొదటి మ్యాచ్లో ఇంగ్లాండ్ 2-0 తేడాతో పనామాను ఓడించింది. మరో మ్యాచ్లో క్రొయేషియా 2-1తో ఘనాపై విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతీ నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 135వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునః ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సీషెల్స్ అధ్యక్షులు ప్యాట్రిక్ హెర్మనీతో చర్చలు జరుపుతారు. ఇరు దేశాల నేతలు ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించడంతో పాటు పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకుంటారు. ఈరోజు మోదీ సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అలాగే అక్కడి ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారు. అనంతరం రోచ్ కెమైన్లో జరిగే జాతీయ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఈ వేడుకల్లో భారత రక్షణ దళాల విభాగంతో పాటు 2 భారత నౌకాదళ నౌకలు కూడా పాల్గొంటాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. సీషెల్స్ జాతీయ స్వర్ణోత్సవాల్లో ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు నరేంద్ర మోదీ 3 రోజుల పర్యటన నిమిత్తం సీషెల్స్ చేరుకున్నారు. భారత్ బ్రిటన్ సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం కింద లభించే నూతన అవకాశాలను నిరంతర వ్యాపార వృద్ధిగా మార్చుకోవడానికి భారతీయ కంపెనీలు బ్రిటన్లోని తమ భాగస్వామ్య సంస్థలతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. లండన్లో జరిగిన భారత్ యూకే వ్యాపార ప్లీనరీ సమావేశానికి ఆయన నాయకత్వం వహించారు. ఇరు దేశాలకు చెందిన పరిశ్రమల ప్రతినిధులు హాజరైన ఈ ప్లీనరీ సమావేశంలో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను బలోపేతం చేయడానికి సిఈటిఏ ఒక ప్రధాన వేదికగా ఉపయోగపడుతుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. దీర్ఘకాలిక పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాలు, ఆవిష్కరణలు భారత్ యూకేల మధ్య పటిష్టమైన ఆర్థిక సహకారాన్ని పెంపొందించడానికి ఈ ఒప్పందం దోహదపడుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 30న విశాఖపట్నంలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్, నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. రాష్ట్రపతి పర్యటన సజావుగా సాగేందుకు వీలుగా ట్రాఫిక్ మళ్లింపులు, భద్రతా సిబ్బంది మోహరింపు, నిఘాతో సహా సమగ్ర భద్రతా చర్యలను ఏర్పాటు చేసినట్టు పోలీస్ కమిషనర్ తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. గడిచిన 12 ఏళ్లలో భారత్ ఆరోగ్య సంరక్షణ రంగంలో గణనీయమైన పురోగతిని సాధించిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ తెలిపారు. ఒక ప్రైవేట్ మీడియా ఛానల్ నిర్వహించిన 9వ డాక్టర్స్ డే కాన్క్లేవ్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె, ప్రతి పౌరుడికి అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య భరోసా కార్యక్రమాల్లో ఒకటైన ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ద్వారా సుమారు 62 కోట్ల మంది ప్రయోజనం పొందుతున్నారని చెప్పారు. ప్రస్తుతం దేశంలో సుమారు 1,84,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఉన్నాయని, ఇవి రోగులకు ప్రాథమిక చికిత్స అందించే తొలి కేంద్రాలుగా సేవలందిస్తూ గ్రామీణ స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను కల్పిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు.

0: వెనుజులాలో సంభవించిన భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 1430కి పెరిగింది. కనీసం 68,900 మంది వరకు కనిపించకుండా పోయినట్టు అధికారులు తెలిపారు. భూకంపాల వల్ల తీవ్రంగా నష్టపోయిన వెనుజులాలోని లా గ్వైరా రాష్ట్రంలో కూలిపోయిన శిథిలాల వద్ద తమ ప్రియమైన వారిని వెతకడానికి ప్రజలు భారీ యంత్రాలు, తాళ్లు, ఇతరత్ర సహాయ సామాగ్రితో ప్రయత్నిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏ ఆర్థిక వ్యవస్థ అయినా ఎంఎస్ఎంఈ రంగం అందించే సహకారంపైనే ఆధారపడి ఉంటుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఎంఎస్ఎంఈ దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ, భారత్లో ఈ రంగం మొదటితరం పారిశ్రామికవేత్తల వ్యవస్థాపక స్ఫూర్తికి ప్రతీక అని కొనియాడారు. దేశం మొత్తం ఎగుమతుల్లో దాదాపు 50% వాటాను కలిగి ఉంటూనే ఉన్నత ప్రమాణాలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్గా ఎదిగే ప్రయాణంలో ఎంఎస్ఎంఈ రంగం అత్యంత బలమైన స్తంభంగా మారిందన్నారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఈ ఉదయం అమెరికాలోని న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన గ్రూప్ ఎల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 2-0 తేడాతో పనామాను ఓడించింది. జూడ్ బెల్లింగ్హామ్, హ్యారీ కేన్ చెరొక గోల్ చేయడంతో ఇంగ్లాండ్ జట్టు గ్రూప్ ఎల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జరిగిన ఇదే గ్రూపుకు చెందిన మరొక మ్యాచ్లో క్రొయేషియా 2-1తో ఘనాపై విజయం సాధించింది. ఈ గ్రూప్లో క్రొయేషియా రన్నరప్గా నిలవగా ఘనా 3వ స్థానాన్ని దక్కించుకుంది. అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో బీహార్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, కొంకణ్, గోవా, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ, విదర్భ, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే 3-4 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్లోని మరికొన్ని ప్రాంతాలకు, అలాగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని మరికొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగడానికి అనుకూలమైన పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తూర్పు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్లలో ఈరోజు వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో తన పేరు మీద ఒక రోడ్డుకు నామకరణం చేయడం పట్ల అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ భారత్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన ట్రూత్ సోషల్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ నామకరణం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన ఆయన, భారత్లో ఒక రహదారికి పేరు పెట్టడం ద్వారా ఈ ఘనత సాధించిన తొలి అమెరికా అధ్యక్షుడిగా నిలిచానని పేర్కొన్నారు. ఈ గుర్తింపుపై హైదరాబాద్లోని యుఎస్ కాన్సులేట్ జనరల్ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, ఇది ఇరు దేశాల మధ్య నిరంతరం బలపడుతున్న భాగస్వామ్యానికి నిదర్శనమని కొనియాడారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సెషల్స్ అధ్యక్షులు ప్యాట్రిక్ హెర్మనీతో చర్చలు జరుపుతారు. గడిచిన 12 ఏళ్లలో భారత్ ఆరోగ్య సంరక్షణ రంగంలో గణనీయమైన పురోగతిని సాధించిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఈ మాసపు పాట వందే మాతరం అంది మా తరం. రచన, సంగీతం, గానం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు. సహ గానం శ్రీమతి శిష్లా శారద, డివి మోహనకృష్ణ గారు.

ఈ మాసపు పాట వందే మాతరం అంది మా తరం. డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి సాహిత్యం, వారి సీ సంగీత సారథ్యంలో వారితో గళం కలిపి శ్రీమతి శిష్లా శారద డివి మోహనకృష్ణ గారు గానం చేయగా విన్నారు. విజయవాడ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రసారణ ఇది. ఉదయ సమీరాలు, నేటి మాట. డెబ్బైలు దాటే ఇంకే ఇప్పుడు ఏమిటి నేర్చుకుంటాం అని చాలామంది అనుకునేది. పర్వాలేదు, పట్టుదలుంటే ఏదైనా సాధించవచ్చు అంటే ఏమిటి పట్టుదల అని దీర్ఘాలు తీసేవాళ్ళు. అలాంటి వయసులో కూడా పట్టుబట్టి కంప్యూటర్ నేర్చుకొని అప్పటికే ఆయన బహుభాషా ప్రవీణుడు. ప్రవేశం కాదు, విశ్వనాథ సత్యనారాయణ గారి వేయి పడగల్ని సహస్రఫణిగా హిందీలోకి అద్భుతంగా అనువాదం చేసి ప్రతిభా పాఠవాల మూర్తిమత్వం ఒకటి ఇన్సైడర్గా ఉంటే దాన్ని బహిర్గతం చేసినటువంటి ఆ మహానుభావుని జయంతి ఈరోజు. ఈపాటికే అర్థమై ఉంటుంది పాముల భర్తి నరసింహారావు గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పివి నరసింహారావు గారు భారతదేశానికి ప్రధానిగా ఆర్థిక సంస్కరణలో ముందంజ వేసేలాగా ఎన్నో నిర్ణయాలు తీసుకున్న ఆయన 1921 జూన్ 28 వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో పుట్టారు. అమ్మగారు రుక్నాబాయ్, తండ్రి సీతారామారావు. వరంగల్ జిల్లాలోనే ప్రాథమిక విద్య అంతాను. ఆ తర్వాత కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు రుక్మిణమ్మలు నరసింహారావు గారిని దత్తత తీసుకోవడంతో ఆయన పాములపర్తి వెంకట నరసింహారావు గారు అయ్యారు. 1938 హైదరాబాదు అప్పటి రాష్ట్ర జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిజాం ప్రభుత్వం నిషేధాన్ని ధిక్కరిస్తూ వందే మాతర గేయాన్ని పాడాడు ఆయన. దాంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఆయన పంపించారు. ఓ మిత్రుడు సాయంతో నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేరారు. నాగపూర్లో ఆ మిత్రుడు ఇంట్లో ఉంటూ 1940 నుండి 1944 ఎల్ఎల్బి అంటే న్యాయవాద విద్య, స్వామి రామానంద తీర్థ బూర్గుల రామకృష్ణారావుల అనుయాయి, స్వాతంత్రోద్యమంలో హైదరాబాద్ విముక్తి పోరాటంలో పాల్గొన్న ధీశాలి, బూర్గులకు శిష్యుడిగా ఆయనప్పటికి రాజకీయాల్లో ఉండి యువ నేతగా మర్రి చెన్నారెడ్డి, శంకర్రావు గారు, చవాన్, వీరేంద్ర పాటిల్ వీళ్ళందరితో కలిసి పనిచేశారు పివి. 1951 అఖిల భారత జాతీయ కాంగ్రెస్ కమిటీలో ఆయన సభ్యులు. నరసింహారావు గారు తన రాజకీయ జీవితాన్ని పాత్రికేయుడిగా ప్రారంభించారు. కాకతీయ పత్రిక నడిపింది ఆయనే. అందులో ఆయన మారుపేరుతో రాసేవారు, రెండే అక్షరాలు జయ. 1950 ప్రాంతాల్లో ఈ రచనా వ్యాసంగం. అప్పటికే ఆయనకు చాలా భాషలు, ఆయన అవసరార్థం నేర్చుకోలేదు, ఆనందంగా రావాలి సాధించుకోవాలి ఈ భాషలు అని అధ్యయనం చేశారు. సరే, ఆ తర్వాత ఆయన పలు నియోజకవర్గాల నుండి రాష్ట్రస్థాయి పదవీ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. మొట్టమొదటి 1957 మంథని నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యారు. పంతొమ్మిది 1968 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అప్పుడప్పుడే చల్లారింది.

0: చురుగ్గా పాల్గొని 1971 సెప్టెంబర్ 31న ముఖ్యమంత్రి పదవి స్వీకరించారు. పీఠం ఎక్కి ఎక్కగానే ఆయన ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఆయన ఎంత కోపం ఉన్నప్పటికీ అదంతా కూడా దాచుకొని క్రియాశీలకంగా పనిచేయడం, తర్వాత లోక్సభ సభ్యత్వం, కేంద్ర మంత్రిత్వం, 1991 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయకుండా దాదాపు ఆయన రాజకీయ సన్యాసం తీసుకున్న సమయంలో ఒకనొక దుస్సంఘటన వల్ల ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి అటు తానున్న రాజకీయ పక్షాన్ని, దేశాన్ని, సమాజాన్ని కాపాడవలసిన బృహత్ బాధ్యత అనూహ్యంగా భుజస్కంధాల మీద పడ్డం, అక్కడ నుంచి అందరికీ ఆమోదయోగ్యులై ప్రధానమంత్రిగా పదవి స్వీకరించి విజయాల విషయానికి వస్తే భారత రాజకీయ ఆర్థిక సామాజిక వ్యవస్థల్లో ఎన్నో మలుపులు, అలాగే తీవ్రవాదాన్ని పూర్తిగా ఇంచుమించు అదుపు చేయడం, ఇలా చాలా. ఇదంతా ఒక పక్క. రాజకీయాల్లో ఆయనకి తీరిక లేదు, కానీ ఇతర వ్యాసంగాలు వదిలిపెట్టలే. సాహిత్య కృషి, కంప్యూటర్ను ఉపయోగించడం ఆరంభంలో అనుకున్నామే, దాంట్లో ఆయన ముందంజంలో ఉన్నారు. ఆఖరుగా ఆయన అభ్యసనం చేసింది కంప్యూటర్ అయినప్పటికీ, ముందంజలో ఉండి సహస్రఫణ అనువాదం, అబల జీవితం, ఇన్సైడర్, ఇలాగా ఇంకా జయప్రభ గారి కవిత్వాన్ని ఆంగ్లంలోకి అనువదించడం, ఆయనకి వ్యక్తిగత జీవితం, రాజకీయ జీవితం అంటూ విడిగా లేదు. ఆయన సత్యమారావు గారిని వివాహం చేసుకున్నారు. 1970 జూలై 1న మరణించారు. వారికి కుమారులు, వారు కూడా విద్య, చిత్రకారుడు, అభివృద్ధి ఇవన్నీ ఉన్నప్పటికీ దేశ సేవలోనే ఆయన జీవితం అధిక భాగం గడిచింది. 2024 ఫిబ్రవరి 9న కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించింది. అలాగే భారతదేశంలో అతిపెద్ద ఫ్లైఓవర్కి పివి నరసింహారావు గారి ఎక్స్ప్రెస్ వే అని పేరు పెట్టారు. ఇంకా ఆయన రాసిన పుస్తకాలు, నిర్వహించిన పదవులు, శత జయంతి ఉత్సవాలు మనం వారికి నిర్వహించుకున్నాం. 2024 ఫిబ్రవరి 9న కేంద్ర ప్రభుత్వ భారతరత్న పురస్కారం వారికి అందింది. పివి నరసింహారావు గారి పేరు గొప్ప రాజకీయవేత్తగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా భారతదేశ రాజకీయ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది 1996 మే 16 నుండి. నేటి మాట అనంతరాంశం వినే ముందు
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
6: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
5: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పిఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
6: ఈ ఎన్పిఎస్ సంచయ్ అంటే ఏంటి?
5: ఎన్పిఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పిఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి.

నేటి మాటలో రెండవ అంశం. అప్పు అంటే ఏమనుకున్నావు? మహాపవిత్రమైంది. పంచభూతాల్లో ఒకటి. పృథ్వీ, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశం అన్నారు. ఇది వరస. ఏడాది పొడవునా సముద్ర దగ్గర అప్పు పీలు చేసుకుంటాడు, అంటే నీరు. ఆ రుణ కిరాణా అలవాడు. అందుకే ఏడాది తిరిగేసరికల్లా బాగీ తీర్చేస్తాడు వరుణుడు. ఈ అన్ని చోట్ల రకారానికి మనం ఇంకా పలికి పలకలేనప్పుడు అరు అంటామే, అది రు. ఆ వరుణు అని రాశారు. ఎవరండి ఇంతలాగా తెలుగు అక్షరాలని అవసరార్థం అప్పు తెచ్చుకొని మరీ వరుణుడు అరుణుడు అని రాశారు? అంటే అలా అర్ధవేదంతో అప్పును అక్షర వ్యత్యాస ఉచ్చారణ సామ్యంతో రుకారాలను వాడిగా వాడివాడిగా వాడే వాడి పేరేమిటి అని అడిగితే వాణీదేవి సమాధానం చెప్పిందిట, భాషతో నీ బదులు తీరుస్తున్న వెంకటరమణుడే. ఏమి వెంకటరమణుడు అండి? ముళ్ళపూడి వెంకటరమణ అందిట వీణాకుమారి. ఇదిగో ఆ ముళ్ళపూడి వెంకటరమణ గారి జయంతి ఇవాళ. ముళ్ళపూడి వెంకటరమణ గారు అనగానే పక్కన ఇంకో పేరు వస్తుంది, వచ్చి తీరాలి. నాగిరెడ్డి అనగానే చక్రపాణి రావట్లే, అలాగా రమణ అనగానే బాపు అని వస్తుంది. బాపు రమణీయంగా బాపు రమణలతోటి ఎన్ని చిత్రాలు, ఎన్ని గీతలు, ఎన్ని రాతలు, వాటిలో తన భావస్వామ్యాన్ని వహించిన ముళ్ళపూడి వెంకటరమణ గారు 1931 జూన్ 28 ధవళేశ్వరంలో జన్మించేశారు. ఆయన అసలు పేరు ముళ్ళపూడి వెంకటరావు. తండ్రి సింహాచలం గోదావరి ఆనకట్ట ఆఫీసులో పని. పూర్వీకులు బరంపురానికి చెందినవారు, అంటే ఇటుపక్కే. రమణ గారి కుటుంబం గోదావరి రోడ్డున మేడలో ఉండేవారు. రమణ చిన్నతనంలోనే తండ్రి మరణించారు. కుటుంబం ఇబ్బందుల్లో పడింది. సాహసం చేసి తల్లి కుటుంబంతో చిన్నపట్టణం విడిపోయి, అంటే తర్వాత మద్రాసు ఇప్పుడు చెన్నై, అక్కడ అక్కాబావల దగ్గర చదువు మొదలుపెట్టారు. ఆయన 5-6 తరగతులు అయ్యాయి మెడ్రాసు పిఎస్ స్కూల్లో, 7-8 తరగతులు రాజమహేంద్రవరం వీరేశలింగం హై స్కూల్. ఇలా ఇలా చదివి చదివి చదివి, అబ్బా ఇంకా ఏం చదువుతాం లేదు, మనం అర్జెంటుగా పత్రికలు చేరిపోవాలి అని 1945 బాలపత్రికలో రమణ గారి మొదటి కథ అమ్మ మాట వినకపోతే వచ్చేది. నిజానికి ఆయన చాలా బుద్ధిమంతుడైన బాలుడు, అమ్మ మాట విన్నాడు, అమ్మ మాటే విన్నారు. అందులో బాలశతకం పద్యాలు కూడాను. దాంతో ఉదయభానే పత్రిక మొదలెట్టి తనే ఎడిటర్, మిత్రులతో కలిసి ఓ ప్రదర్శన నిర్వహించి సైక్లో స్టైల్ మిషన్ కొని రమణ ఎడిటర్ చిత్రకారుడు బాపు విషయ రచయిత మండలిక శాస్త్రి అని. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎస్ఎస్సీతో చదువు ఆపేసిన రమణ చిన్న చిత్తగా ఉద్యోగాలు చేశారు. 1954 ఆంధ్రపత్రిక దైనందినిలో, అంటే డైలీ సబ్ఎడిటర్గా చేరి అప్పుడే బుడుగు రాశాడు. ఈ బుడుగు ముళ్ళపూడి రచనలన్నీ బాపు బొమ్మల కొలువులు. బాపు బొమ్మల కొలువులన్నిటికీ చాలా వరకు ముళ్ళపూడి వారి అక్షరాల నిలవులు. హాస్య నవలలు, కథలు అని వేరే చెప్పక్కర్లేదు. బుడుగు, రుణానందలహరి, విక్రమార్కుని మార్కు, సింహాసనం, గిరీశన లెక్చర్లు, రాజకీయ వేతాడ, పంచవింశతి, ఇద్దరు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు, రామాయణం, ఇంకా ఆఖరణ వారి వారి జీవితంలో ముఖ్యఘట్టాలతో కోతి కొమ్మచ్చి, ఇలా 5 భాగాలు. కథా రమణీయం ఒకటేమిటి అన్నీని. ఆయన మొట్టమొదట రాజమహేంద్రవరంలో మేడలో అద్దెకున్న అనుభవమో ఏమో, తాను కట్టుకోలేకపోయినా కట్టేవాళ్ళు చూసి దాన్ని కన్ను కుట్టేవాళ్ళు, ఇదేది కాదని తమాషాగా కన్ను కొట్టేవాళ్ళు, వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని దిగి రావాలి కిందకి అని ఆయన ఒక సినిమా పాట కూడా రాశారు. ఆ సినిమా పాట అవన్నీ మరి తెలియాలి అంటే ముళ్ళపూడి రమణ గారి రచనల్ని వాటిని అన్నిటినీ ప్రేమించి చూడు.

0: అలా ముందుకొచ్చి ముద్దుగా ముచ్చటగా తీసిన ఇద్దరు మిత్రులకు వెండి తెరణవల, తిరుప్పావై దివ్య ప్రబంధానికి మేలు పలుకులు, రమణీయ భాగవత కథలు, ఇక సినిమాలు సాక్షి, బంగారు పిచ్చుక.
1: సెక్రటరీ, పొద్దున్నే ఎవరినో మాటర్ చేసేసినట్లేదు అని తూర్పు దిక్కు వైపు చూస్తూ సరికొత్త వెల నిజాన్ని బయటపెట్టిన ప్రవేశపెట్టి రావుగోపాలరావు గారిని రాత్రికి రాత్రే స్టార్గా, సూర్యుడిగా, అలాంటి పాత్రలకి మాస్టర్గా మార్చేసిన వారు బాపు రమణ వేసిన ముత్యాల ముగ్గు. ఇంకా మిస్టర్ పెళ్ళం, రాధా గోపాలం, ఏ విధంగా ఇవి సరే సరే.

రాజాలక్ష్మి పురస్కారాలు ఇలాంటివన్నీ అందుకొని 2011 సంవత్సరం రాత్రి 8:47 ప్రతిరాత్రి 8:47 ఉంటుంది. కానీ ఆ 2011 ఫిబ్రవరి 24 మాత్రం గుర్తుండిపోయే రాత్రి. రమణ గారు రాత్రి రాత్రే సామాను సర్దుకొని వెళ్ళిపోయాను. ఆయన ద్వారా వెదజల్లబడిన నవ్వుల పువ్వులన్నీ తారకలై వెర్రినవ్వు నవ్వుకుంటూ ఆకాశంలో ఉండిపోయాయి. ఉండుండి పోని జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. నేటి మాట విశేషాలు విన్నారు. లేఖావళి.

0: సందేహాలు, సమస్యలు, ప్రశ్నలు ఇవన్నీ సందేశాల రాగాలుగా మేఘాల ద్వారా మరి ఆకాశవాణి కదండి ప్రసారం చేస్తుంది లేఖావళి. శ్రోతలు ఎందరో పంపించారు.
1: సో లిజనర్స్ లెటర్స్ ద్వారా వారి యొక్క స్పందన తెలియజేశారు. లెటర్స్ ద్వారానే కాకుండా 7416172999 వాట్సాప్ ద్వారా, అలాగే పోస్ట్ కార్డ్స్ ద్వారా, ఈమెయిల్స్ ద్వారా. ఈమెయిల్ అడ్రస్ aircpcvsp@gmail.com. సో వీటి ద్వారా చాలా చాలా బాగా తన వాళ్ళ యొక్క రెస్పాన్స్ తెలియజేశారు. ముందుగా ఎవరు తెలియజేస్తున్నారు?
0: తపాలా ద్వారా అందినటువంటివి మనం ముందు చూద్దాము. జూన్ 15వ తేదీ వేసి అనకాపల్లి నుంచి రాస్తున్న రాళ్ల గోవింద్ గారు మళ్ళవీధి నుంచి, చాలా బాగుంటున్నాయండి కార్యక్రమాలు. నేటి మాటలో స్వాతంత్ర సమరయోధులు, సంఘ సేవకులు, శాస్త్రవేత్తల జీవిత విశేషాలు చెబుతున్నారు. ప్రతి శుక్రవారం వచ్చే ఆరోగ్య మహాభాగ్యం కూడా చాలా బాగుంటుంది, సంతోషం, ఇలాగే ప్రసారం చేయండి అంటున్నారు.
1: సత్యవాడ సోదరి మనులు నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలియజేస్తున్నారు. 11:30 ఆకాశవాణి ముచ్చట్లు రేడియో విశిష్టత చరిత్ర చెబుతూ పాటల్లో ప్రతి పదాన్ని రేడియోకి అన్వయించి వ్యాఖ్యాత సహితంగా నృసింహ శర్మ గారు అద్భుతంగా అందించారు. ఆశ్చర్యం, ఆనందం వింటున్నంతసేపు మమ్మల్ని గిలిగింతలు పెట్టాయి. సో వారి కంఠస్వరం, వ్యాఖ్యానించిన తీరు, పాటల కూర్పు అన్నీ కూడా మాకు చాలా బాగా నచ్చాయి. రాంబట్ల వారికి మా హృదయపూర్వక అభినందనలు అంటూ మనకి తెలియజేశారు.
0: రాజర్ల సుబ్రహ్మణ్యం గారు సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుండి రాస్తున్నారు. 90 ఏళ్ల ఆకాశవాణికి హృదయపూర్వక ధన్యవాదాలు మీకు కూడా అండి. ఆకాశవాణి నిర్వాహకులకు, అధికారులకు, సిబ్బందికి అందరికీ కూడా హార్దిక శుభాకాంక్షలు. 7వ తేదీ ఈ నెల ఆదివారం ఉదయం 7:20 ఉదయ సమీరాల్లో నటరాజు రామకృష్ణ గారి జీవిత విశేషాలు చాలా బాగా చెప్పారు. పుష్పాంజలి కూడా మరి ఎక్కువ పాటలు వినిపిస్తే బాగుంటుంది అని తమ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
1: సత్యవాడ సోదరి మనులు జూన్ 9 వివరిస్తూ చెప్పారు. లలిత సంగీత కార్యక్రమాల్లో మీరు వినిపించిన ఎస్ జానకి గారి పాటలు వీణులు విందు చేశాయి. ఎంకినై పాడాలా కదలి రండి పాటలు ఎంతో కమ్మగా పాడిన మధుర గాయని ఎస్ జానకి గారికి అభినందనీయాలు అంటూ మనకి అలనాటి లలిత సంగీతాలు తరచూ వినిపిస్తూ శ్రోతలకు ఆనందం కలిగించండి. సాయం సమీరంలో కూడా ఇంకా ఏ సమయంలో అయినా వినిపించిన ఎఫ్ఎంలో కూడా ప్రసారం అవుతున్నాయి కదా, ఆస్వాదించే మాబోటి శ్రోతలకు ఆహ్లాదం కలుగుతుంది అని వివరించారు. మనకి చాలా మెయిల్స్ అయితే వచ్చాయి. ఫస్ట్గా లేఖావళి గురించి వివరిస్తూ మునగపాక నుంచి అడారి నాగేశ్వరరావు గారు, జూన్ 19 శుక్రవారం ఉదయం ప్రసారం చేసిన పొనపళ్ళు కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ విధానం గురించి చాలా చక్కగా వివరించారు. ఎన్ సుధాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు అంటూ మనకి అడారి నాగేశ్వరరావు గారు తెలియజేశారు.
0: పద్నాలుగవ తేదీ ఆదివారం ఉదయ సమీరాల కార్యక్రమంలో ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ డైరెక్టర్ సి బాలసతీష్ గారితో పరిచయ కార్యక్రమం బాగుంది. మంచి అంశాలని వారి నుంచి రాబట్టారు. ఇందిర గారు చక్కటి ప్రశ్నలు అడిగి విలువైన సమాచారం శ్రోతలకు అందించినందుకు కృతజ్ఞత.

0: అంటూ పేరూరు వెంకట సోమశేఖర్ గారు, పేరూరు భ్రమరాంబ, లాసన్స్ బే కాలనీ, విశాఖపట్నం నుంచి రాస్తున్నారు. ఆకాశవాణి విశాఖపట్నం స్టేషన్ డైరెక్టర్ గారికి నమస్కారం. 15వ తేదీ ప్రసారం చేసిన నీలకంఠ శాస్త్రి గారి జీవిత విశేషాలు, శ్రీశ్రీ గారి విషయాలు చాలా బాగున్నాయి. తర్వాత వినిపించిన తూర్పు సింధూరపు ఆ పాట కూడా బాగుంది. సగుబండి సన్యాసయ్య గారి రంగస్థల పద్యాలు ప్రసారం చేస్తే బాగుంటుందని సీరాప్ శిరీష, శ్యామ్ శౌర్య, ఆమజూరి శంకర్, సీరాప్ చార్వాక్, వసుంధర, తన్సిక, తస్విక శృంగవరపు కోట నుండి రాస్తున్నారు. ఇంకా ఇంకేవో ఉత్తరాలు మరి ఈమెయిల్లో ఉన్నట్టున్నాయి.
1: ఓకే, నెక్స్ట్ మనకి ఆరోగ్యకరమైన అలవాట్ల గురించి శ్రీ కే మధుసూదన్ మధునారాయణ గారి గారితో పరిచయం కార్యక్రమం ఎంత బాగుంది. జీవన ప్రయాణంలో ఎంతో అనుభవజ్ఞులైన సీనియర్ సిటిజన్స్ అందించిన సలహాలు, అనుభవాలు నేటి తరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. వయోవృద్ధుల పరిజ్ఞానం రేడియో ద్వారా అందరికీ అందజేయబడి సామాజిక ప్రయోజనం సిద్ధించడం ఆనందదాయకం. శ్రీ మధునారాయణ గారికి పరిచయకత్తుకు ప్రసారం చేసిన మీకు అభినందన చందనాలు అంటూ మనకి పంపించారు. ఇంకా మనకి చాలామంది పంపిస్తున్నారు. నెక్స్ట్ 25/6/2026 గురువారం ప్రసారం చేసిన ద్విభాషం రాజేశ్వరరావు గారి నాటకం ఎంతో విజ్ఞానదాయకంగా, స్ఫూర్తిదాయకంగా ఉంది. మానవాళి మనుగడ పేరున మానవులకు మాత్రమే లాభదాయకమైన స్వార్థపూరిత సమాజం కాదు, సకల జీవరాశుల, వృక్షాల, జలాల, వాయు పరిరక్షణ అవసరం. ప్రకృతి ప్రకోపిస్తే సంతులన దెబ్బతిని, తిరిగి అదే మానవ మనుగడకు ప్రమాదకరమని హెచ్చరికను పాత్ర సృష్టీకరణ చాలా చక్కగా చెప్పారు. ప్రసారం చేసిన ఆకాశవాణి విశాఖ కేంద్రం వారికి ధన్యవాదాలు అంటూ లావణ్య కాకినాడ నుంచి మనకి పంపించారు.
0: 27వ తారీఖుని ఉదయ సమీరాల్లో బంకించంద్ర చటర్జీ, హెలెన్ కెల్లర్ అంటే నిన్నే మహారాజా రంజిత్ సింగ్ గారి జీవిత విషయాలు చెప్పా చెప్పారు. కవన విజయం కార్యక్రమం ఆసక్తికరంగా సాగింది. కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీ రాంభట్ల నృసింహ శర్మ గారికి అభినందనలు, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు. చాలా బాగున్నాయి కార్యక్రమాలు. అలాగే ఈ ఉత్తరం మనకి దామరాజు విశాలేష్ గారు గోపాలపట్నం నుంచి, విశాఖపట్నం నుంచి రాస్తున్నారు. అనునిత్యం అద్భుతంగా అలరిస్తున్నాయి ఆకాశవాణి కార్యక్రమాల అభినందనలు. గురువారం ఉదయం సాహితీ సమీరాల్లో జానపద వాంగ్మయం గురించి అయ్యగారి సీతారత్నం గారి ప్రసంగం చాలా బాగుంది, ఉపయుక్తంగా. డాక్టర్ కేవీఎస్ మూర్తి గారితో జరిపిన ఇంటర్వ్యూలో తేతలు దిలీప్ కుమార్ గారు ఎన్నో ప్రయోజనకరమైన ప్రశ్నలు వేసి ఉపయోగకరమైన సమాచారాన్ని రాబట్టారు. ధన్యవాదాలు. ఆచరణాత్మకమైన ప్రవర్తన ఆదర్శప్రాయంగా ఉంటుందనడానికి ఈ ప్రసంగాలన్నీ కూడా దోహదం చేస్తాయి. ప్రసిద్ధ కథానాటక రచయిత ద్విభాషన్ రాజేశ్వరరావు గారి గజం మిథ్య పలాయనం సత్యం చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. సమస్యాపూరణని సమర్థంగా నిర్వహిస్తూ శ్రావ్యంగా వినిపిస్తున్న రామట్ నృసింహశర్మ గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఎంతో చక్కగా రూపకల్పన చేస్తున్న అధికారులకు, సంచాలకుల వారికి మా అభినందనలు అంటున్నారు దామరాజు విశాలక్ష గారు. వీరందరికీ కూడా ధన్యవాదాలు.
1: నెక్స్ట్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం మాచివరం నుంచి పంపిస్తున్నారు. జూన్ 25వ తేదీ ఉదయం ప్రసారమైనటువంటి గజం నిజం పాలాయనం మిథ్య నాటిక విన్నానండి. రచన, నిర్వహణ, అలాగే పాత్రధారులు అందరూ కూడా పాత్రలకు పూర్తి న్యాయం చేస్తూ నాటికను రక్తి కట్టించారు. అందరికీ హృదయపూర్వక అభినందనలు అంటూ నల్లమిల్లి వెంకటరెడ్డి గారు తూర్పుగోదావరి జిల్లా రాయవరం నుంచి మనకి పంపించారు.
0: పేరూరు వెంకట సోమశేఖర్ గారు, డాక్టర్ టి సోమేష్ గారు, ఆర్థోపెడిక్ సర్జన్ గారితో మనం ప్రసారం చేసిన పరిచయ కార్యక్రమం బాగుందని ఆనందిస్తూ మోకాళ్ళ నొప్పులు, శస్త్రచికిత్స అంశం మీద పెద్దవాళ్ళు అనుసరించవలసిన విధానాలన్నింటి గురించి చెప్పారు. పరిచయకర్త బి వెంకటేశ్వర గారు ఉపయుక్తమైన ప్రశ్నలు అడిగారు, చాలా సంతోషం అంటున్నారు. ఇక పూడిపెద్ది వెంకట సుబ్రహ్మణ్యం గారు చీపురుపల్లి, ద్విభాష రాజేశ్వరరావు గారి రచనలో వచ్చిన కార్యక్రమం చాలా బాగుంది. మరొకరు, మీరు ప్రసారం చేస్తున్నటువంటి ఆంగ్ల కార్యక్రమాలు చాలా బాగుంది, ప్రతి దాంట్లోనూ శ్రోతలకి జాతీయపరమైనటువంటి సంఘటనలు, పరిణామాల గురించి బాగా అందిస్తున్నారు. 12:40 కార్మికుల కార్యక్రమంలో మంచి మంచి అంశాలు మంగళవారం సంధ్యారాగంలో అందిస్తున్నారన్నారు. వీరు వారి పేరు కూడా రాస్తే బాగుంటుంది.
1: తర్వాత మనకి చింతన కార్యక్రమం గురించి పంపించారు. జూన్ 15/2026 సోమవారం ఉదయం 6:30 ప్రసారమైన చింతన చాలా బాగుంది అంటూ కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్

0: అశ్విన్, ఆనంద్, మన్విత్ వీరు పంపించారు. అలాగే మనకి
1: ఇంకా
0: చాలామంది పంపిస్తున్నారు. నెక్స్ట్ మనకు పంపిస్తున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకు అందరికీ కూడా శుభోదయం. లేఖవలి కార్యక్రమం నిర్వాహకులకు మా నమస్కారాలు అంటూ మహిళా భారతి స్త్రీల కార్యక్రమం మహిళలు
1: ముంగిళ్ళు
0: చిత్రగీతాల కార్యక్రమం చాలా బాగున్నాయి. 13వ తేదీ సాయంత్రం 5:35 సాయం సమీరం కార్యక్రమంలో పరంపరా కృషి వికాస్ యోజన పథకం గురించి చాలా చక్కగా వివరించారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. సాయం సమీరం కార్యక్రమంలో పలు అంశాలు చాలా బాగున్నాయి, వినిపిస్తున్న చిత్రగీతాలు చాలా బాగున్నాయి అని. అలాగే 14వ తేదీ 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమం రాంబట్ల నృసింహ శర్మ గారు నేటి మాట శీర్షికన బుచ్చిబాబు గారి గురించి చాలా చక్కగా వివరించారు. వినిపించిన పాట చాలా బాగుంది, కానీ వారి గురించి తెలియజేస్తూ బ్యాక్గ్రౌండ్లో పాట వస్తుంది, అలా కొద్ది నిమిషాల పాటు వినిపించారు, కొంత అసౌకర్యాన్ని కలిగించింది. దయచేసి నేటి మాట శీర్షికలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పాటలు లేకుండా కేవలం వ్యాఖ్యానం మాత్రమే వినిపించండి, చక్కని కార్యక్రమం అందించారు, వారికి ధన్యవాదాలు అని. సో ఈరోజు చాలామంది మనకి మెసేజెస్
1: ద్వారా అటు తపాలా ద్వారా టు ది స్టేషన్ డైరెక్టర్ ఆల్ ఇండియా రేడియో విశాఖపట్నం మీద లేఖావళిని రాయాలి. అలాగే ఈమెయిల్కి aarpcvsp@gmail.com
0: వాట్సాప్ ద్వారా కూడా.
1: ఆ నెంబర్ ఏంటి, ఫోన్ నెంబర్ వాట్సాప్కి
0: 7416172999 7416172999 ఈ వాట్సాప్కి మనకి పంపించవచ్చు.
1: చాలా బాగుంది వారి అభిప్రాయాలన్నీ కూడా. మళ్ళీ శ్రోతల అభిప్రాయ మాలిక లేఖావళితో వచ్చే వారం కలుసుకునే వరకు నమస్కారం.
0: నమస్కారం అందరికీ కూడా.
1: లేఖావళి విన్నారు.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐన ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: పుష్పాంజలి.

ఉదయ సమీరాల్లో తుది అంశంగా పుష్పాంజలి. పుష్పాంజలిలో కడపటి పాట వింటున్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:59:36 మరియు కొద్ది క్షణాలను సమాచార్ ప్రభాత్ హిందీ వార్తా ప్రసారం ఢిల్లీ నుండి ఢిల్లీ.

0: प्रकृति की बात आकाशवाणी के साथ।
1: To listen to the conversation, tune into 100.1 Akashvani Gold this morning at 9:10 a.m. You can also listen to it on News on AIR app and News on AIR official YouTube channel. The India Meteorological Department, IMD, has issued a red color warning for very heavy rainfall with isolated extremely heavy rainfall over Assam, Meghalaya, Sub-Himalayan West Bengal and Sikkim today. The IMD said conditions are favorable for further advance of southwest monsoon into some more parts of Gujarat, Madhya Pradesh, Chhattisgarh, Jharkhand, Bihar and some parts of Uttar Pradesh and Uttarakhand during the next 2 to 3 days. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
2: Thank you, Naresh. News about Prime Minister Narendra Modi's Seychelles visit figure prominently on the front pages of newspapers this morning. The Times of India carries a picture of PM Modi feeding a 194-year-old giant tortoise, Jonathan, considered the world's oldest living land animal, during his visit to the National Botanical Garden there. The Ram Temple Trust has confirmed that its General Secretary Champat Rai and member Anil Mishra have tendered their resignations amid allegations of irregularities in donations, reports Hindustan Times. Iran-US trade, fresh attacks in worst escalation post-deal, writes the Financial Express, adding that each side says the other is violating the interim ceasefire. Under the headline, How Schools Breach Children's Data Privacy, the Economic Times reports that photos and videos of school children are posted on school websites and social media feeds without parental consent, potentially violating DPDP Act, exposing kids to online abuse and risks. In its editorial, captioned Plutocracy Gone Crazy, the Statesman writes that artificial intelligence has already taken away entry-level accounting, customer service, reporting and administrative support jobs. Significantly, in the first 10 months of 2025, AI was responsible for 11 lakh layoffs in the US tech sector. The paper adds that Anthropic, the present leader in AI technology, has called for stricter regulation of AI, warning of joblessness and even creation of bioweapons should AI remain unregulated, concluding that we can only ignore these warnings at our peril. And finally, arm in arm, Indians in US savor taste of home, retailers push diaspora demand with WhatsApp alerts and neighborhood vans as mango exports from India seen rising 30% this season, notes the Economic Times. And with that, it's back to you, Naresh.
1: Thank you, Shagun. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to hold talks with President of Seychelles, Patrick Hermini, today, to also address Seychelles National Assembly and interact with members of Indian diaspora. Prime Minister to share his thoughts in Mann Ki Baat program on Akashvani at 11 this morning. Ministry of External Affairs asks Indian citizens not to undertake Kailash Mansarovar Yatra without all required travel documents. US military strikes multiple targets in Iran for second day at the direction of President Donald Trump. Death toll in Venezuela's earthquakes rises to 1,430 as rescuers continue search for survivors. And India's Kidambi Srikanth enters final of men's singles event at US Open Badminton in California. And with that, we end the morning news. Have a nice day.
3: Akashvani Visakhapatnam Jilla Samachara Lekha Rachana Sri P. Srinu Babu.
4: విశాఖ కేంద్రంగా ప్రారంభమైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు, విశాఖ వేదికగా సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై జాతీయ సమావేశం, ఎన్ఆర్ఐ వైద్య కళాశాల 6వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గవర్నర్ జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖ సాగర తీరంలో సైకిల్ తొక్కిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దక్షిణ కోస్తా రైల్వే అధికారులు విఎంఆర్డీఏలో ఏర్పాటు చేసిన కార్యాలయంలో ఈ కార్యకలాపాలను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్కు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్దికి ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తోందని విశాఖ ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్ తెలిపారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కృషి చేసిన కేంద్ర ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే బోర్డు ఉన్నతాధికారులు, సిబ్బంది అందరికీ ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో క్రీడాకారుల ఎంపిక కోసం విశాఖలోని మధురవాడలో శాఫ్ స్టేడియంలో నిర్వహిస్తున్న ట్రయల్స్ను రాష్ట్ర క్రీడా రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరిశీలించారు.

0: సందర్భంగా మంత్రి క్రీడాకారుల ప్రతిభను పరిశీలించడంతో పాటు స్టేడియంలో ఏర్పాటు చేసిన సైక్లింగ్ ట్రాక్పై స్వయంగా సైక్లింగ్ చేశారు. కేంద్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై జాతీయ స్థాయి సమావేశం నిర్వహించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన మత్స్య వ్యాపార పరిశ్రమల శాఖల ప్రతినిధులు పాల్గొన్న ఈ నేషనల్ వర్క్షాప్ను కేంద్ర మంత్రులు రాజీవ్ రంజన్ సింగ్, చిరాగ్ పాస్వాన్, రామ్మోహన్ నాయుడులతో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆక్వా ఉత్పత్తుల నాణ్యత పెంచుతామని ఆయన తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖలో సైకిల్పై ప్రయాణించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నెట్ జీరో హెల్దీ క్యాంపస్ కార్యక్రమం ప్రారంభించిన ముఖ్యమంత్రి అనంతరం అక్కడ మొక్కలు నాటారు. ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణం నుంచి త్రీటౌన్ పోలీస్ స్టేషన్, పోలమాంబ గుడి, వాల్తేర్ బీచ్ రోడ్డు మీదుగా హోటల్కు చేరుకున్నారు. వైద్య విద్య అనేది డిగ్రీతో ముగిసే ప్రక్రియ కాదని, జీవితాంతం నేర్చుకుంటూ సమాజానికి అంకిత భావంతో సేవలందించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ అన్నారు. భీమునిపట్టణం మండలం సంగివలసలోని ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో నిర్వహించిన 6వ ఎంబీబీఎస్ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని 188 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, దేశంలో జీవనశైలి వ్యాధులు, అంటువ్యాధులు కాని వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని, ప్రజల్లో ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లపై వైద్యులు అవగాహన కల్పించాలని సూచించారు. విశాఖ ఉక్కు కర్మాగారంలోని ఎస్ఎంఎస్ విభాగంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. స్టీల్ మెల్ట్ షాప్ విభాగంలో ఉక్కు ద్రవంతో ఉన్న ల్యాండిల్ ఒక్కసారిగా పేలి కరిగిన ద్రవం ఉక్కు కార్మికులపై పడడంతో ఈ ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మొత్తం 10 కార్మికులు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాద తీవ్రతపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి, సహాయ శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, వంగల్పూడి అనిత, వాసంశెట్టి సుభాష్ తదితరులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతుల కుటుంబాలు క్షతగాత్రులను పరామర్శించారు. విద్యా సంస్థలు, పరిశ్రమలు, పరిశోధన సంస్థల మధ్య సమన్వయాన్ని పెంపొందించి ఆంధ్రప్రదేశ్ను ప్రపంచస్థాయి జ్ఞాన ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని రాష్ట ఐటీ, ఎలక్ట్రానిక్స్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన DG100X ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, రాష్ట్రంలో 22 ప్రపంచస్థాయి పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో వివాదాస్పదంగా నిర్మించిన ఋషికొండలోని పర్యాటక భవన సముదాయాన్ని వినియోగం, తదుపరి కార్యాచరణపై రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గోప సంఘం క్షేత్రస్థాయి పరిశీలన జరిపింది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామితో కూడిన మంత్రివర్గోప సంఘం భవన సముదాయాన్ని స్వయంగా సందర్శించింది. ఈ రాజప్రాసాదాన్ని కూల్చివేయకుండా ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చేలా హాస్పిటాలిటీ రంగానికి కేటాయించడమే సముచితమైన మార్గమని కమిటీ అభిప్రాయపడింది. ఇప్పటి వరకు విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఆకాశవాణి విశాఖపట్నం ప్రతినిధి శ్రీనుబాబు పతివాడ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. తర్వాతి కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి కర్ణాటక సంగీత సభా కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి వి సరస్వతి, శ్రీమతి వి కృష్ణవేణి గారి గాత్రయుగళం వింటారు. వైలిన్ శ్రీ పాలవర్తి నాగేశ్వరరావు, మృదంగం శ్రీ కె సద్గురుచరణ్, మోరిసింగ్ శ్రీ బివిఎస్ ప్రసాద్. కార్యక్రమంలో ముందుగా పురుషోత్తముడవీవు రేవగుప్తి రాగం, ఖండచాపుతాళం, అన్నమాచార్య కీర్తన.

కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి వి సరస్వతి, శ్రీమతి వి కృష్ణవేణి గారుల గాత్రయుగళం వింటున్నారు. వయలిన్ శ్రీ పాలపర్తి నాగేశ్వరరావు, మృదంగం శ్రీ కె సద్గురుచరణ్, మోర్సింగ్ శ్రీ బివిఎస్ ప్రసాద్. కార్యక్రమంలో చివరిగా మామవ మీనాక్షి వరాళి రాగం, మిశ్రచాపుతాళం ముత్తుస్వామి దీక్షితుల వారి రచన.

మీరింతవరకు కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి వి సరస్వతి, శ్రీమతి వి కృష్ణవేణి గార్ల గాత్రయుగళం విన్నారు. శ్రీ పాలపర్తి నాగేశ్వరరావు గారు వయలిన్ వాద్యం, శ్రీ కె సద్గురు చరణ్ గారు మృదంగ వాద్యం, శ్రీ బివిఎస్ ప్రసాద్ గారు మోర్సింగ్.

0: ఈనాటి కర్ణాటక సంగీత సభ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. శ్రోతలు డైల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244, 2727288, కోడ్ 0891.

పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ డైల్ చేయవలసిన నెంబర్లు 2727244.

0: పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ డైల్ చేయవలసిన నెంబర్లు 2727244 2727288 కోడ్ 0891.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
4: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
3: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పిఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
4: ఈ ఎన్పిఎస్ సంచయ్ అంటే ఏంటి?
3: ఎన్పిఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పిఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి. ఎన్పిఎస్ సంచయ్తో.

0: పోలీస్
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైనంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
5: అట్టా చెప్పు మరి.
4: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
6: అలాగా? ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
4: మమ్మీ నేను
6: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
7: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
8: హలో హలో హలో హలో హలో ఫోన్ ఇన్ లైవ్.

డైల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244 2727288 కోడ్ 0891. శ్రోతలు డైల్ చేసి కావలసిన గీతాన్ని కోరి వినొచ్చు. ఒక ప్రకటన. ఈ ప్రసారంలో 10:55 నుండి భారత ప్రధాని గౌరవనీయ శ్రీ నరేంద్ర మోడీ గారి అంతరంగ వాణి మన్ కీ బాత్ ప్రసారమవుతుంది ఢిల్లీ నుండి. తెలుగు అనువాదం వెను వెంటనే మనసులో మాటగా హైదరాబాద్ కేంద్రం నుండి. ఈ తెలుగు అనువాద పునఃప్రసారం ఈ రాత్రి 8 గంటలకు. గమనిక సమాప్తం.

0: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమానికి స్వాగతం.
1: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో 2వ విడత పద్మ అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ పురస్కారాలను ప్రదానం చేశారు. ప్రముఖ మలయాళ పాత్రికేయులు పి నారాయణన్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కెటి థామస్ పద్మవిభూషణ్ అందుకోగా, సినీరంగ ప్రముఖులు మమ్ముట్టి, అల్కా యాజ్ఞిక్తో పాటు ప్రఖ్యాత వైద్యులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి పద్మశ్రీ పురస్కారాలను అందుకున్న వారిలో సినీ నటులు మాగంటి మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్లు ఉన్నారు. అలాగే వీరితో పాటు సినీ నటులు మాధవన్, క్రికెటర్ రోహిత్ శర్మ, పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఈ పురస్కారాలను అందుకున్నారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం మొత్తం 131 పద్మ అవార్డులను ప్రకటించింది. వీటిలో 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి.
0: దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టు మోసాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు. ఢిల్లీ నుంచి అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులతో బుధవారం నిర్వహించిన దృశ్య మాధ్యమ సమావేశంలో ఆయన మాట్లాడారు. సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్టులపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. అదే సమయంలో టీబీ ముక్త భారత్ కార్యక్రమం పురోగతిని ప్రధానమంత్రి సమీక్షించారు. ముందస్తు గుర్తింపు, పూర్తిస్థాయి చికిత్స, పోషకాహారం మద్దతు ద్వారా క్షయవ్యాధి నిర్మూలనకు కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సైబర్ నేరాల నియంత్రణ, క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమాల అమలుపై వివరాలను తెలియజేశారు.
1: విఐపి కల్చర్ ఆఫ్ ఇండియా పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఢిల్లీలో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, అధికార వ్యవస్థలు సాధారణ పౌరుల మధ్య తరచుగా ఏర్పడే దూరాన్ని ఈ పుస్తకం ప్రతిబింబిస్తోందని తెలిపారు. ప్రజాకేంద్రిత పాలన ద్వారా ఈ అంతరాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశ గుర్తింపును ఈ పుస్తకం చాటుతుందని, రాజ్యాంగం ప్రతిపాదించిన న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ వంటి విలువలను పునరుద్ఘాటిస్తుందన్నారు. ప్రస్తుత ప్రజాస్వామ్య సవాళ్లను దేశ సుదీర్ఘ

0: ప్రజాస్వామ్య సంప్రదాయాలతో అనుసంధానం చేస్తూ ఈ పుస్తకం పాఠకులకు చారిత్రక దృక్పథంతో పాటు నైతిక అవగాహనను అందిస్తుందని చెప్పారు. ప్రజాస్వామ్య విలువలను మరింత బలోపేతం చేయడానికి ఇలాంటి ఆలోచనలు ఎంతో ముఖ్యమని ఉపరాష్ట్రపతి పేర్కొంటూ,
1: In many ways, the questions raised in this book contribute to the broader national conversation on how democratic institutions can remain responsive and rooted in the spirit of real service. I recall our Honorable Prime Minister Sriman Narendra Modi ji's statement after this decision, which I quote, "Every Indian is special, every Indian is a VIP."
2: బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం ఢిల్లీలో సోమ మంగళవారాల్లో 2 రోజుల పాటు జరిగింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో బ్రిక్స్ కూటమికి చెందిన 11 సభ్యదేశాల భద్రతా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కూటమిలో భారత్, బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు సభ్యులుగా ఉన్నాయి. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సాంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే అంశంపై సదస్సులో విస్తృతంగా చర్చించారు. ఉగ్రవాద నిరోధక చర్యలు, సమాచార కమ్యూనికేషన్ సాంకేతికతల వినియోగంలో భద్రతకు సంబంధించిన బ్రిక్స్ సంయుక్త కార్యాచరణ బృందాల పనితీరును జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు సమీక్షించారు. భారత్ అధ్యక్షతన 4వ సారి ఈ బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరిగింది. అంతకుముందు 2012, 2016, 2021 సంవత్సరాల్లో కూడా భారత్ ఈ సమావేశానికి ఆతిథ్యమిచ్చింది.
0: వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు విభాగాల్లో సహాయ కార్యదర్శులుగా పనిచేస్తున్న 2024 బ్యాచ్కు చెందిన 183 మంది ఐఏఎస్ శిక్షణార్థులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో మంగళవారం సమావేశమయ్యారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువ సివిల్ సర్వెంట్లు కీలక పాత్ర పోషించాలని ఈ సందర్భంగా ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. నాగరిక్ దేవోభవ స్ఫూర్తితో అధికారులు విధులు నిర్వహించాలని సూచించారు. దేశ నిర్మాణంలో బలమైన లక్ష్య సాధన, నూతన ఆవిష్కరణలు, పౌర కేంద్రీకృత పాలనకు ప్రాధాన్యం ఇస్తూ అంకితభావంతో పనిచేయాలన్నారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలు, విభాగాలు సమన్వయంతో పనిచేసినప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలమని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా యువ అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు.
2: ఢిల్లీలో జరిగిన నార్కో కోఆర్డినేషన్ సెంటర్ NCORD 10వ అత్యున్నత స్థాయి సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల ముప్పు దేశ భద్రతకు, సామాజిక స్థిరత్వానికి, ఆర్థిక ప్రయోజనాలకు, యువత భవిష్యత్తుకు ప్రమాదకరమని పేర్కొన్నారు. ఈ సవాల్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు యువతతో పాటు సమాజంలోని అన్ని వర్గాలు ఒకే వేదికపైకి రావాలని ఆయన కోరారు. మాదక ద్రవ్యరహిత భారత నిర్మాణం కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు, చట్టాములు, సంస్థలు, ప్రజలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని హోంమంత్రి స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రభుత్వం చేపట్టిన ప్రచారం స్థిరమైన పురోగతిని సాధిస్తోందని అమిత్ షా తెలియజేస్తూ,
3: ఆజ్ హమారా దేశ్ నార్కోటిక్స్ కే ఖిలాఫ్ లడాయీ కే ఐసే నాజుక్ మోడ్ పర్ ఖడా హై. ఆనే వాలే 3 సాల్ తయ్ కర్నే వాలే హై కి నశా హమ్ పర్ విజయ్ ప్రాప్త్ కరేగా యా హమ్ నశే పర్ విజయ్ ప్రాప్త్. దేశ్ కే ఆనే వాలే 100 వర్ష్ కే భవిష్య కే లియే దృఢతా కే సాథ్ జీత్నీ చాహియే ఔర్ హమారే సంయుక్త ప్రయాస్ సే జీత్నీ చాహియే. ఇస్కే లియే సభీ సర్కారో కో ఏక్ సాథ్ ఏక్ మంచ్ పర్ ఆనా హోగా ఔర్ సభీ సర్కారో మే సభీ విభాగో కో ఏక్ మంచ్ పర్ ఆనా హోగా.
0: పార్లమెంట్ భవనంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన, తిరిగి ఎన్నికైన 10 మంది సభ్యులు రాజ్యసభ సభ్యులుగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ వారితో పదవీ ప్రమాణం చేయించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన సన్నా సతీష్ బాబు, విజయ్ చింతకాయల, భాష్యం రామకృష్ణ, జనసేన పార్టీకి చెందిన లింగమనేని రమేష్ ప్రమాణ స్వీకారం చేశారు. అరుణాచల్ ప్రదేశ్ నుంచి భారతీయ జనతా పార్టీకి చెందిన తై టగక్, ఒడిశా నుంచి దేవశీష్ సమంతరాయ్, తమిళనాడు నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రవీణ్ చక్రవర్తి, గుజరాత్ నుంచి భారతీయ జనతా పార్టీకి చెందిన రాజేష్ పరమానంద్ శుక్లా పదవీ ప్రమాణం చేశారు. అలాగే జార్ఖండ్ నుంచి జార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందిన బైద్యనాథ్ రామ్, స్వతంత్ర సభ్యులు పరిమల్ నాథ్వానీ కూడా రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
2: కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు నూతన గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ పాల్గొన్నారు. కేంద్ర మంత్రితో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి డికె శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సంయుక్తంగా కొత్త గేట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో నిర్మిస్తున్న ఆనకట్టలు ఆధునిక సాంకేతికతతో రూపుదిద్దుకుంటున్నాయని తెలిపారు.

0: 73 సంవత్సరాల క్రితం నిర్మించిన తుంగభద్ర ప్రాజెక్టు ఇప్పటికీ సమర్థవంతంగా పనిచేస్తోందని తెలిపారు. ఆధునిక సాంకేతికతతో కొత్త గేట్లను ఏర్పాటు చేయడం ద్వారా ప్రాజెక్టు భద్రత సామర్థ్యం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. నర్మదా సరోవర్ నదీ జలాలను అనుసంధానం చేసే కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేశామని, దాని ఫలితంగా గుజరాత్లో నీటి లభ్యత గణనీయంగా పెరిగిందని సిఆర్ పాటిల్ తెలియజేస్తూ,
1: जो केंद्र सरकार की ओर से जो तय होगा, किसी को अन्याय ना हो, जो पानी देना है वो पानी सबको मिले, इस तरह की योजना बने, इसके लिए आज तीनों मुख्यमंत्रियों ने सहमति दी है. माननीय प्रधानमंत्री जिस तरह से देश में सड़क बनाकर सबको जोड़ रहे हैं, इसी तरह पानी की योजना बनाकर भी सबको जो जोड़ना चाहते हैं, इसके अंदर आपने आज कई कदम एक साथ तीनों ने मिलकर आगे बढ़ा है, इससे आप सबको भी पानी मिलेगा.
2: ఓడల రీసైక్లింగ్ రంగంలో భారత్ 2025 సంవత్సరంలో ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిలిచింది. ప్రపంచ ఓడల రీసైక్లింగ్లో భారతదేశ వాటా 2024లో 30% ఉండగా 2025 నాటికి అది 35.4% పెరిగినట్లు ఐక్యరాజ్య సమితి వాణిజ్య అభివృద్ధి సదస్సు UNCTAD తన తాజా నివేదికలో వెల్లడించినట్లు కేంద్ర ఓడరేవులు నౌకాయానం జలమార్గాల మంత్రిత్వ శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో ఓడల రీసైక్లింగ్ పరిమాణం 2024లో 1.86 మిలియన్ స్థూల టన్నుల నుంచి 2025 నాటికి 2.99 మిలియన్ స్థూల టన్నులకు పెరిగినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇది దాదాపు 60% వృద్ధిని సూచిస్తుందని తెలిపింది. పర్యావరణ అనుకూల విధానాలు, ఆధునిక సాంకేతికత వినియోగం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టిన సంస్కరణల ఫలితంగానే ఈ పురోగతి సాధ్యమైందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
0: భారత సారథ్యంలో నిర్వహించిన 11వ బ్రిక్స్ దేశాల ఇంధన శాఖల మంత్రుల సదస్సు హర్యానాలోని గురుగ్రామ్లో గురువారం విజయవంతంగా ముగిసింది. 2 రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో అంతర్జాతీయ ఇంధన రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు, సభ్య దేశాల మధ్య పరస్పర సహకారాన్ని బలోపేతం చేసే అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలిపింది. బ్రిక్స్ సభ్య దేశాల ఇంధన మంత్రులు, ఉప మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సదస్సునుద్దేశించి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మాట్లాడుతూ, దేశ ఆర్థిక వృద్ధి, సామాజిక ప్రగతి, మానవ అభివృద్ధికి ఇంధన రంగం అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఇంధన రంగంలో సహకారాన్ని మరింత విస్తరించేందుకు బ్రిక్స్ దేశాలు కట్టుబడి ఉన్నాయని మంత్రి తెలుపుతూ,
3: guided by the vision of our honorable prime minister and the BRICS chairship theme building for resilience, innovation, cooperation and sustainability, India seeks to strengthen BRICS cooperation towards building energy systems that are resilient, future ready, technologically advanced, environmentally sustainable and people centric. India's own energy journey reflects this approach.
2: న్యూఢిల్లీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఐసీఏఐ నిర్వహించిన ఏఐ ఇన్నోవేషన్ సమిట్లో కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ శుక్రవారం పాల్గొని ప్రసంగించారు. ఆవిష్కరణలు పారదర్శకత సామర్థ్యానికి కృత్రిమ మేధ కొత్త పునాదిగా మారుతోందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ సంకల్పాన్ని సాకారం చేయడంలో ఆధునిక సాంకేతికత ఆవిష్కరణలు కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర మంత్రి అన్నారు. పరిపాలన, పరిశ్రమలు, సేవారంగం, విద్య సహా అన్ని రంగాల్లో కృత్రిమ మేధ వినియోగం వేగంగా పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. కృత్రిమ మేధ ప్రపంచవ్యాప్తంగా ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులకు దారితీస్తోందన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని బాధ్యతాయుతంగా వినియోగిస్తూ ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించడం ద్వారా దేశాభివృద్ధిని మరింత వేగవంతం చేయవచ్చని గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు.
0: అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు జిల్లాల్లో మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు వివిధ శాఖల ఆధ్వర్యంలో ర్యాలీలు, ప్రతిజ్ఞా కార్యక్రమాలు చేపట్టారు. ఈగల ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్, వికసిత్ భారత్ కి పెహచాన్ అనే నినాదంతో అవగాహన ర్యాలీలు నిర్వహించారు. అమరావతిలో నిర్వహించిన రాష్టస్థాయి కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, యువత భవిష్యత్తును కాపాడేందుకు సమాజంలోని అన్ని వర్గాలు భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు.
4: రిపోర్ట్సే కాదు, డ్రోన్స్ కెమెరాస్ తో కూడా మేము చెక్ చేసుకుని ఎక్కడ కూడా జీరో కల్టివేషన్ అనేది నిర్ధారించుకున్న తర్వాత సాక్షాత్తు నేను అసెంబ్లీలో అనౌన్స్ చేయడం అనేది నిజంగా ఒక అదృష్టం కింద భావించాను. ఈ రోజు ఇది ఎంతవరకు అడాప్ట్ అయిందంటే పక్కన తెలంగాణ వాళ్ళు కూడా మన ఇదే ఈగల్ పేరుని కూడా వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. మనల్ని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు తమిళనాడులో వేసే పరిస్థితి. ఒరిస్సా గవర్నమెంట్ మీరు ఎలా చేశారు, మాకు పీపీటీ ప్రెసెంట్ చేయండి అంటే రీసెంట్ గా ఆ పీపీటీని కూడా ప్రెసెంట్ చేసే పరిస్థితి.
2: న్యూఢిల్లీలో ట్రేడ్ వాచ్ త్రైమాసిక నివేదిక తాజా సంచికను

0: నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులు డాక్టర్ అశోక్ కుమార్ లాహిరి మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ వాణిజ్యం గత త్రైమాసికంలో 5.4% వృద్ధి సాధించిందని తెలిపారు. గత త్రైమాసికంలో భారత ఎగుమతులు 1.84 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నాయని పేర్కొన్నారు. అదే సమయంలో దిగుమతులు 6.5% వృద్ధి నమోదు చేసినట్లు తెలిపారు. ప్రపంచ వాణిజ్యంలో భారతదేశ పాత్రను సమగ్రంగా విశ్లేషిస్తూ ఈ నివేదికను రూపొందించినట్లు చెప్పారు. ముఖ్యంగా ఔషధ రంగ వాణిజ్య పనితీరు, ప్రపంచ మార్కెట్లలో భారత ఔషధ పరిశ్రమ పెరుగుతున్న ప్రాధాన్యంపై నివేదికలో ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు.
1: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని అలీగంజ్ ప్రాంతంలో ఉన్న ఒక కోచింగ్ సెంటర్లో సోమవారం సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో 15 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఆయన గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయలు, గాయపడిన ప్రతి ఒక్కరికి 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేసినట్లు ప్రకటించారు.
0: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు నగరంలో స్వర్ణాల చెరువు వద్ద ప్రసిద్ధ రొట్టెల పండుగ శుక్రవారం ప్రారంభమైంది. 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు. భక్తులు బారా షహీద్ దర్గాను దర్శించుకుని అనంతరం స్వర్ణాల చెరువులో తమ కోరికలకు అనుగుణంగా రొట్టెలను పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటున్నారు. రొట్టెల పండుగ సందర్భంగా నెల్లూరులోని స్వర్ణాల చెరువు వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని బారా షహీద్ కసుమూరు దర్గాలను ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రొట్టెల పండుగకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ, కొండ్రు భరత్ రత్నాకర్. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పాటల పల్లకి. నెంబర్ కానీ 2727288 నెంబర్ కానీ డైల్ చేసి కోరిన పాట వినొచ్చు. 0891 కోడ్. హలో.
3: హలో, నమస్కారం సార్.
2: నమస్కారం అండి, చెప్పండి.
3: సుజాత నుంచి ప్రకాశ్ రావు మాట్లాడుతున్నానండి.
2: ప్రకాశ్ రావు గారు, ఏ సినిమా?
3: నాకు తేనిమల్లి సినిమా నుంచి ఎవరో ఎవరో నీవారు పాట కావాలండి.
2: తేనే మనస్సులు అంటే పాతది. సరే.

0: హలో,
1: హలో, నమస్కారం సార్.
0: నమస్కారం అండి. మీ పేరు?
1: ఓవులేడు సార్, కడప సార్.
0: చెప్పండి.
1: తాలుకట్టి శుభవేళ అంతులేని కథ.

వికట కవిని నేను, వినండి ఒక కథ చెబుతాను. కాకులు దూరని కారడవి. అందులో కాలం ఎరుగని మానొకటి, ఆ అందాల మానులో, ఆ అద్భుత వనంలో

పాఠాల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 10:29:43 ప్రకటించిన అంశం మరికొద్ది క్షణాలలో.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఈనాటి ప్రసారాల్లో భాగంగా 10:55 గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి మనసులో భావాల వాహిక మన్ కీ బాత్ ప్రత్యక్ష ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి రిలే. మన్ కీ బాత్ తెలుగు అనువాదం వెను వెంటనే మనసులో మాటగా ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 10:54:25. మరికొన్ని క్షణాల్లో మన్ కీ బాత్ భారత ప్రధాని గౌరవనీయ శ్రీ నరేంద్ర మోడీ గారి అంతరంగ వాణి ఢిల్లీ నుండి రిలే, వెను వెంటనే తెలుగు అనువాదంగా మనసులో మాట హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, మనసులో మాట అనువాద పునఃప్రసారం ఈ రాత్రి 8:00.

తయారీ విమానం C-295. ఈ విమానం తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఇలాంటి 40 విమానాల్ని భారతదేశంలోనే తయారు చేస్తున్నారు. ఇది MSME ఏరోస్పేస్ రంగానికి ఒక కొత్త బలాన్ని ఇస్తోంది. దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి. ఆత్మనిర్భర్ భారత్ కోసం సంకల్పం కూడా ఎంతో బలపడుతున్నది. ఈ నెలలో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO స్వదేశీ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ని కూడా విజయవంతంగా పరీక్షించింది. దీన్ని DRDO ప్రయోగశాలలు, భారతీయ పారిశ్రామిక భాగస్వామ్య సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. అంటే ఈరోజు మన భారతదేశం సముద్రం నుంచి ఆకాశం దాకా మరింత సురక్షితంగా, స్వావలంబన కలిగిన దేశంగా మారుతోంది. మిత్రులారా, భారతదేశ ప్రయత్నాల్లో యావత్ ప్రపంచం పాలుపంచుకున్న మరో కార్యక్రమం కూడా జూన్లోనే జరిగింది. ఆ కార్యక్రమమే అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈసారి ప్రపంచవ్యాప్తంగా 2500కు పైగా ప్రదేశాల్లో వివిధ యోగా కార్యక్రమాలు జరిగాయి. మన దేశంలోని వివిధ ప్రదేశాల్లో జరిగిన యోగా కార్యక్రమాల్లో కోట్లాది మంది ప్రజలు పాల్గొన్నారు. ఈ నెలలో అహ్మదాబాద్లో జరిగిన ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ కూడా ఎంతో ప్రత్యేకమైంది. భారతదేశం 102 స్వర్ణ పతకాలతో మొత్తం 114 పతకాల్ని గెలుచుకుంది. ఈ ఛాంపియన్షిప్లో పతకాల పట్టికలో మన భారతదేశం మొదటి స్థానంలో నిలిచింది. మిత్రులారా, ఈ ఛాంపియన్షిప్లో విజేతలైన క్రీడాకారులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మిత్రులారా, ఏ దేశానికైనా ప్రజలే ఆత్మ. ఆ దేశ ప్రజలు ఒక సంకల్పం తీసుకున్నప్పుడు ఏ శక్తి వారిని ఆ లక్ష్యం నుంచి నిరోధించలేదు. దేశ నిర్మాణంలో ప్రజాభాగస్వామ్యం అనే ఈ శక్తి భారతదేశానికి ఒక గొప్ప ఆస్తి. ఈ ప్రజాభాగస్వామ్యం ఎన్నోసార్లు మన అనుభవంలోకి వస్తున్నది. మిత్రులారా, పశ్చిమాసియాలో నెలకొని యుద్ధ పరిస్థితి దృష్ట్యా నేను దేశ ప్రజలకు కొన్ని విజ్ఞప్తులు చేశాను. సాధ్యమైనంత వరకు కొంతకాలం పాటు బంగారం కొనడం మానేయాలి అని కోరాను. ప్రజలు విహారయాత్రల కోసం విదేశాలకు వెళ్లటం మానుకోవాలి అని సూచించాను. కార్ పూలింగ్ను ప్రోత్సహించాలి అని కూడా నేను విజ్ఞప్తి చేశాను ప్రజలందరితో. రైతులు రసాయన రహిత వ్యవసాయాన్ని అవలంబించాలని, తమ పొలాల్ని కాపాడుకోవాలని, సాధ్యమైనంత మేరకు సహజ ఎరువుల్ని మాత్రమే ఉపయోగించాలి అని నేను కోరాను. మిత్రులారా, నా విజ్ఞప్తికి మద్దతివ్వటమే కాదు, అన్ని విధాలుగా సహకరించిన దేశంలోని ప్రతి పౌరునికి నేను ఎంతో ఎంతో కృతజ్ఞుణ్ణి. చాలా కుటుంబాలు తమ అనుభవాల్ని పంచుకుంటూ నాకు సందేశాలు పంపాయి. ఈసారి తమ ఇంట్లో వివాహాలకు బంగారం కొనకూడదు అని చాలా కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. అవసరమైతే వాళ్ళు పాత బంగారాన్ని పునర్వినియోగం చేసి కొత్త ఆభరణాల్ని తయారు చేస్తారు. ఈసారి విదేశీ ప్రయాణాల్ని తాము ఎలా వాయిదా వేసుకున్నామో కూడా చాలామంది సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. మిత్రులారా, కారు పూలింగ్ గురించి కూడా ప్రజలు అనేక అనుభవాల్ని పంచుకున్నారు. ప్రతిరోజు తమ సొంత వాహనాల్లో ఒకే దిశలో ప్రయాణించేవారు ఇప్పుడు కలిసి ప్రయాణించేస్తున్నారు. వీలైనప్పుడల్లా ప్రజలు బస్సులు మెట్రోలను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల పెట్రోలు డీజిలు ఆదా అవుతున్నాయి. అదేవిధంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో సహజ ఎరువుల వినియోగం కూడా ఎంతో పెరిగినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. మిత్రులారా, భారతీయులందరూ ఈ ప్రపంచ సంక్షోభాన్ని కలిసికట్టుగా ఎదుర్కొంటున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఈ ప్రజాభాగస్వామ్య శక్తి మనల్ని బలోపేతం చేసి విజయం సాధించేలా చేస్తుంది అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. నా ప్రియమైన దేశవాసులారా, మన దేశంలో పుట్టినరోజులు, పెళ్ళిళ్ళు కేవలం కుటుంబ వేడుకలు మాత్రమే కాకుండా యావత్ సమాజానికి ఉత్సవాలు కూడా. ప్రతి కుటుంబం తమ సంతోషాన్ని పక్కవారితో పంచుకోవాలి అని కోరుకుంటుంది. అతిథులకు బహుమతులు కూడా ఇస్తాం.

మిత్రులారా, మహారాష్ట్రలోని నాందేళ్లో ఒక కుటుంబం తమ సంతోషాన్ని పంచుకోటానికి చేసిన పని ఒక అద్భుతంగా మనకు ఆదర్శంగా దర్శనమిస్తోంది. అది పేట్కర్ కుటుంబం. నాందేళ్లోని బహదూర్పురా గ్రామంలో నివసిస్తుంది. సంతోషాన్ని పంచుకోవాలి అంటే కష్టకాలంలో ఊరి ప్రజలకు అండగా నిలిచే కానుకను ఇవ్వాలి అని ఆ కుటుంబం నిర్ణయించుకుంది. తమ ఇంట్లో జరిగిన ఒక పెళ్లి సందర్భంగా ఆ కుటుంబం గ్రామంలోని సుమారు 3,500 మందికి ప్రమాద బీమా ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్కరికి 100,000 రూపాయల బీమా కవరేజీ అందించారు. ఈ నిర్ణయం, ఈ చొరవ వెనుక ఉన్న భావన ఎంత హృద్యంగా ఉంది! ప్రమాదం జరిగిన తర్వాత కొన్ని కుటుంబాలు ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడటం, కష్టాల్ని ఎదుర్కోవటాన్ని ఆ కుటుంబం చూసింది.

ఈ చొరవ వెనుక ఉన్న భావన ఎంత హృద్యంగా ఉంది. ప్రమాదం జరిగిన తరువాత కొన్ని కుటుంబాలు ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడటం, కష్టాల్ని ఎదుర్కోవటాన్ని ఆ కుటుంబం చూసింది. అలాంటి సమయంలో చిన్న సహాయం కూడా గొప్ప అండగా నిలుస్తుంది కదా. మిత్రులారా, ప్రభుత్వం దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలకు భద్రతా కవచాన్ని అందిస్తోంది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద కేవలం 20 రూపాయల వార్షిక ప్రీమియంతో, అంటే సంవత్సరానికి కేవలం 20 రూపాయల ప్రీమియంతో మాత్రమే 2 లక్షల రూపాయల దాకా ప్రమాద బీమా లభిస్తుంది. ఇప్పటిదాకా 58 కోట్లకు పైగా ప్రజలు ఈ పథకంలో చేరారు. వీళ్లలో దాదాపు 28 కోట్ల మంది మన మాతృమూర్తులు, సోదరీమణులు, కుమార్తెలు, మహిళలు. ఆ తల్లులందరికీ నా నమస్కారాలు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలు ఇప్పటిదాకా 3,700 కోట్ల రూపాయలకు పైగా సహాయాన్ని అందుకున్నాయి. మిత్రులారా, ప్రధానమంత్రి జీవన్జ్యోతి బీమా యోజన PMJJBY ఇది కూడా చాలా ముఖ్యమైంది. ఈ పథకం ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు విషాదకరంగా మనకు దూరమైన సందర్భంలో వారి కుటుంబానికి 2 లక్షల రూపాయల బీమా కవరేజీ అందిస్తుంది. దీని వార్షిక ప్రీమియం కేవలం 436 రూపాయలు మాత్రమే, అంటే రోజుకు కేవలం 1.5 రూపాయలు మాత్రమే. ఇప్పటిదాకా 27 కోట్ల మందికి పైగా ఈ పథకంలో చేరారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా దాదాపు 11 లక్షల కుటుంబాలు దాదాపు 22,000 కోట్ల రూపాయల సహాయాన్ని అందుకున్నాయి. ఈ గణాంకాలు చాలా ముఖ్యమైనవి. ఈ గణాంకాల వెనుక తమ సొంత గాథలతో కూడిన లక్షలాది కుటుంబాలు ఉన్నాయి. ఒకచోట ఒక తల్లి తన పిల్లల చదువుల్ని కొనసాగించేందుకు సహాయం పొందింది, ఇంకోచోట ఇంకో భార్య ఇంటి బాధ్యతల్ని నిర్వహించటంలో సహకారం పొందింది. మిత్రులారా, కొన్నిసార్లు ఒక చిన్న మొత్తంతో, ఒక చిన్న అడుగుతో గొప్ప భద్రత ఆరంభమవుతుంది. ఒక చిన్న నిర్ణయం కూడా పెద్ద మార్పుకు దారితీస్తుంది. మీరందరూ ఈ పథకాల గురించిన సమాచారాన్ని మీ కుటుంబాలతో పంచుకోవాలి అన్నది నా కోరిక. నా ప్రియమైన దేశవాసులారా, మన్ కీ బాత్లో మనం ఇప్పుడు 1,000 ఏళ్ల పురాతనమైన మానవ సమాజంలో 1,000 సంవత్సరాలుగా లోతుగా పాతుకుపోయిన ఒక అంశాన్ని గురించి ముచ్చటించుకుందాం. ఈ అంశం మూఢనమ్మకానికి సంబంధించింది. మూఢనమ్మకం అంటే తరచుగా కేవలం ఒక అపోహ. అపోహగా మాత్రమే ఉండదు, కొన్నిసార్లు ఆ అపోహ భయాన్ని సృష్టించవచ్చు కూడా. భయం మనసును ఆవరిస్తే ఒక వ్యక్తి నిజాన్ని చూడటం మానేస్తాడు. మూఢనమ్మకంలో కూరుకుపోయిన ప్రజలు తరికించకుండా, నిజాన్ని తెలుసుకోకుండా చాలా హాని కలిగించే నిర్ణయాలు తీసుకోవడం కూడా ఆరంభించవచ్చు. అదే సమయంలో సమాజంలో విజ్ఞాన శాస్త్రం, అనుభవం, తర్కం ఆధారంగా ఆ నమ్మకాల్ని సవాల్ చేసేవారు కూడా ఉన్నారు. మూఢనమ్మకం నుంచి విశ్వాసానికి సాగే ఈ ప్రయాణం అంత సులభం కాదు మిత్రులారా. ఈరోజు నేను అలాంటి ఒక విజయవంతమైన ప్రయాణాన్ని గురించి మీతో చెప్పాలి అనుకుంటున్నాను. మిత్రులారా, అస్సాంలో ఒక పక్షి కనిపిస్తుంది. ఆ పక్షి పేరు హర్గిలా. హర్గిలా ఒక అరుదైన పక్షి. ప్రకృతిని శుభ్రంగా ఉంచటంలో ఈ హర్గిలా అనే పక్షి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే చాలా కాలం పాటు అస్సాంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ హర్గిలా పక్షిని అశుభంగా భావించేవారు. ప్రజలు తమ చుట్టూ దీన్ని చూడటానికి కూడా ఇష్టపడేవారు కాదు. కొన్నిసార్లు హర్గిలాలు గూళ్ళు కట్టుకునే చెట్లను కూడా నరికేశారు. ఒక్కసారి ఊహించండి మిత్రులారా, పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచే హర్గిలా పక్షే ప్రజల అనవసరపు భయానికి బలైపోయింది. ఈ సమయంలో జీవశాస్త్రవేత్త పూర్ణిమాదేవి బర్మన్ దీన్ని చూశారు. ప్రజల మనస్సుల్లో పాతుకుపోయిన అపోహల్ని దూరం చేయాలి అని గట్టిగా సంకల్పించుకున్నారు. మహిళలతో మాట్లాడారు. ఆ పక్షి గూర్చి

శాస్త్రీయంగా వివరించారు. క్రమంగా మహిళలు కూడా ఈ ఉద్యమంలో చేరడం ఆరంభించారు. ఒక పెద్ద మార్పు మొదలైన మిత్రులారా. ఒకప్పుడు అశుభమైనదిగా భావించి తరిమివేసిన ఆ పక్షి ఇప్పుడు ఆ గ్రామాలకు ఒక గుర్తింపుగా మారింది. హరిగిలాను కాపాడటానికి వేలాది మంది గ్రామీణ మహిళలు ముందుకొచ్చారు. ఈరోజు ఆ మహిళల్ని హరిగిలా సైన్యం అని పిలుస్తున్నారెంతో గౌరవంగా. ఈ మహిళలు సమాజంతో పోరాడారు, సమాజానికి అవగాహన కల్పించారు, మూఢనమ్మకాల్ని దూరం చేసేందుకు రేయింబవళ్లు శ్రమించారు. సరైన సమాచారం వ్యాప్తి చెందినప్పుడు తరతరాలుగా పాతుకుపోయిన ఆలోచన విధానం కూడా మారుతుంది అని నిరూపణే ఈ సంఘటన. మిత్రులారా, నేనెప్పుడూ చెబుతూ ఉంటాను, ఎవరైతే క్రీడాంశాల్లో ఉత్సాహంగా పాల్గొంటారో వారు అన్ని రంగాల్లోనూ ముందుంటారు అని. ఈరోజు దేశంలో ఇలా రకరకాల ఆటలు క్రీడాంశాల్లో పాల్గొంటూ అభివృద్ధి చెందుతూ ఉన్న యువత సంఖ్య వేగంగా పెరుగుతూ వస్తోంది. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ మంది యువత ఈ క్రీడారంగాన్ని వృత్తిగా ఎంచుకుంటూ ఉన్న సంగతి మనం స్పష్టంగా చూస్తున్నాం. నాగాలాండ్లో రెండు చాలా ఆసక్తిదాయకమైన అంశాలు నా దృష్టికొచ్చాయి. వాటిలో మొదటిది నాగాలాండ్ బేబీ లీగ్. బేబీ లీగ్ ఈ పేరు వింటే ఇది చాలా చిన్నపిల్లల కోసం ఉండే ఒక సాధారణ లీగ్ అనిపించవచ్చు, కానీ అది నిజం కాదు. ఇది 5 ఏళ్ల నుంచి 10-12 ఏళ్ల వయస్సున్న చిన్ని పువ్వుల్లాంటి చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఒక అసాధారణమైన లీగ్. ఫుట్బాల్ ఆడే పిల్లల వేగం, ప్రతిభలకు ఇది స్ఫూర్తిగా నిలుస్తుంది. అంతేకాదు, వారిని గుర్తించేలా చేస్తుంది. నాగాలాండ్లో వీలైనంతమంది ఎక్కువ మంది పిల్లల్ని ఫుట్బాల్తో అనుసంధానించేందుకు ఈ నాగాలాండ్ బేబీ లీగ్ ఆరంభించబడింది. 5 నుంచి 12 ఏళ్ల మధ్య వయస్సున్న అబ్బాయిలు అమ్మాయిలు ఇందులో పాల్గొంటున్నారు. ఈ లీగ్ ఇప్పుడు 3 ఏళ్లు పూర్చేసుకుంది. పిల్లల మనసుల మీద ఇది చాలా సానుకూల ప్రభావాన్ని చూపింది. మిత్రులారా, నాగాలాండ్లోనే మరో మంచి కార్యక్రమం జరుగుతోంది. దాని పేరు నాగాలాండ్ ఉమెన్ ఫుట్సెల్ లీగ్. బహుశా ఫుట్సెల్ అనే పేరు మీకు కొత్తగా ఉంది కదూ. ఫుట్సెల్ని ఇండోర్ ఫుట్బాల్ అని కూడా అంటారు. ఒక జట్టులో కేవలం 5 ఆటగాళ్లు మాత్రమే ఉంటారు. దీని ఆట స్థలం కూడా ఫుట్బాల్ మైదానం కంటే చాలా చిన్నగా ఉంటుంది. ఈ ఫుట్సెల్లో ప్రత్యేకత ఏమిటంటే ఇది ఆడుతున్న క్రీడాకారులు నిర్ణయాలు తీసుకోవటంలో చాలా వేగంగా ఉండాలి. అంటే సాంకేతికత నైపుణ్యాల్ని ఉత్తమంగా అప్పటికప్పుడు ఉపయోగించుకుంటూ ఆడాలి. నాగాలాండ్ మహిళల ఫుట్సెల్ లీగ్ మన అమ్మాయిలకి వారి ప్రతిభను ప్రదర్శించేందుకు ఒక గొప్ప అవకాశం. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన నాగాలాండ్ ప్రజల్ని నేను ఎంతగానో అభినందిస్తున్నాను. ఇలాంటి ప్రయత్నాలు దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా స్ఫూర్తినిస్తాయి కదా. అందుకని ఇతరులు కూడా ప్రయత్నం చేయాలి అని నా కోరిక. మిత్రులారా, ఇది సాంకేతిక యుగం. ప్రతిరోజు కొత్త పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. AI ఆవిష్కరణలు కొత్త కొత్తగా ఆవిర్భవిస్తూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఒక కీలకమైన ప్రశ్న, మనం మన సృజనాత్మకతను ఎలా కాపాడుకోవాలి? కొత్త సాంకేతికతతో మనల్ని మనం అనుసంధానించుకుంటూనే మన మూలాల్ని కాపాడుకుంటూ ఎలా ముందుకు నడవాలి? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకు అద్భుతమైన సమాధానం ఇస్తోంది నలంద విశ్వవిద్యాలయం. మన వేల సంవత్సరాల పురాతన నలంద విశ్వవిద్యాలయం ఇప్పుడు భారత భవిష్యత్తును ఒక కొత్త అవతారంలో తీర్చిదిద్దుతోంది. 2 ఏళ్ల క్రితం నలంద విశ్వవిద్యాలయం కొత్త ప్రాంగణాన్ని ప్రారంభించే అవకాశం నాకు లభించింది. నలంద విశ్వవిద్యాలయం మన ప్రాచీన సంప్రదాయమైన శాస్త్రార్థ అనే సంప్రదాయానికి మళ్లీ ప్రాణం పోసింది. శాస్త్రార్థం అనేది కేవలం ఒకరి అభిప్రాయాల్ని వ్యక్తపరిచే మాధ్యమం మాత్రమే కాదు, అది ఒక చర్చ, ఒక సంప్రదింపుల క్రమబద్ధమైన ప్రక్రియ, తర్కంతో సాగే అభిప్రాయ వ్యక్తీకరణ, వాస్తవాలతో వ్యక్తపరచటం అనేది ఈ

శాస్త్రార్థంలో చాలా ముఖ్యం. దీనిలో తప్పక ప్రావీణ్యం సంపాదించాలి. శాస్త్రార్థ ప్రక్రియలో ఇతరుల అభిప్రాయాల్ని ఓపికగా వినాలి, అర్థం చేసుకోవాలి. అదే మనకు నేర్పుతుంది ఈ ప్రక్రియ. నలంద విశ్వవిద్యాలయం శాస్త్రార్థ అనే ఈ ప్రాచీన సంప్రదాయాన్ని పునరుద్ధరించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. విశ్వవిద్యాలయం దీన్ని తమ స్నాతకోత్సవంలో కూడా భాగంగా చేసింది. ఇందులో పాల్గొన్న విద్యార్థుల్లో దాదాపు సగం మంది ఇతర దేశాలకు చెందినవారే. ఒక ప్రాచీన సంప్రదాయాన్ని ఆధునిక కాలంతో అనుసంధానించే ఈ ప్రయత్నం ఎంతో ప్రశంసనీయం కదా. ఈ విషయంలో నేను నలంద యూనివర్సిటీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దేశంలోని ఇతర విశ్వవిద్యాలయాలు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అని నేను కోరుతున్నాను. మిత్రులారా, యువతను వారి వారి మూలాలతో అనుసంధానం చేస్తూనే నూతన సాంకేతికతలకు సిద్ధం చేయటం అనేది ఒక అద్భుత ప్రయత్నం. ఇప్పుడు ఆ మంచి ప్రయత్నమే జరుగుతోంది ఢిల్లీలోని కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో. ఈ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ విషయాలుగా బీటెక్ కోర్సు ఆరంభమైంది. ఆధునిక సాంకేతికతను భారతదేశ సాంప్రదాయిక జ్ఞానంతో అనుసంధానించే దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు. ఇది భారతీయ భాషల కోసం కొత్త AI సాధనాన్ని అభివృద్ధి చేసేందుకు సహాయంగా ఉంటుంది. మన ప్రాచీన గ్రంథాల్ని, తాళపత్రాల్ని డిజిటల్గా భద్రపరిచే కృషి కూడా ఊపందుకుంటుంది. ఈ రంగంలో కృషి చేస్తోన్న కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి నా శుభాకాంక్షలు. మిత్రులారా, నేడు మన భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మన పాటలు, మన సంగీతం, మన ఆధ్యాత్మికతల్ని నేర్చుకుంటూ స్వీకరిస్తున్నారు కూడా. భారతదేశానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉంది కరేబియన్ సముద్రంలో ఉన్న డొమినికన్ రిపబ్లిక్ అనే దేశం. అక్కడ భారతీయుల సంఖ్య సుమారు 100, బహుశా అంతకంటే తక్కువే కావచ్చు. అయినప్పటికీ డొమినికన్ రిపబ్లిక్లో భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతలకు సంబంధించి చాలా మంచి ప్రయత్నం జరుగుతోంది. అక్కడ స్పానిష్ మాట్లాడే కొందరు వ్యక్తులు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ బృందాన్ని బ్రహ్మకమల్ డొమినికానా అని పిలుస్తారు. ఈ బ్రహ్మకమల్ డొమినికానా బృందంలోని సభ్యులందరూ కలిసి వేద సాహిత్యాన్ని అధ్యయనం చేస్తారు. వేద మంత్రాల్ని ఉచ్చరించటం కూడా నేర్చుకుంటున్నారు. వారికి ఎలాంటి అధికారిక శిక్షణ అందలేదు, కానీ ఆడియో రికార్డింగ్లు వినటం ద్వారా వేద మంత్రాల్ని ఎలా సరిగ్గా ఉచ్చరించాలో నేర్చుకుని దాన్ని పాటిస్తున్నారు కూడా. ఈరోజు వారు అనేక మంత్రాల్ని చక్కగా జపించగలుగుతున్నారు కూడా. వీటిల్లో పురుష సూక్తం, స్త్రీ సూక్తం, శ్రీరుద్రం, దుర్గాసూక్తం, దేవీ మహాత్మ్యం ఇవన్నీ ఉన్నాయి. భారతదేశానికి ఎంతో దూరంగా నివసిస్తూ కూడా మన సంప్రదాయాల్ని నేర్చుకోవటానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఎంత స్ఫూర్తిదాయక. మిత్రులారా, బ్రహ్మకమల్ డొమినికానా సభ్యులందరి ప్రయత్నాలకు నేను నా హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్న వారందరినీ నేను ప్రశంసిస్తున్నాను మనస్ఫూర్తిగా. నా ప్రియమైన దేశ ప్రజలారా, మేఘాలయ మేఘాలకు, అందమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి. మేఘాలయ రాష్ట్రాన్ని సందర్శించిన ఎవరైనా అక్కడి ప్రజల ఆప్యాయతను చాలా కాలం పాటు గుర్తుంచుకుంటారు. కానీ మేఘాలయకు మరొక ప్రత్యేక లక్షణం ఉంది. దాని గురించి నేనీరోజు మన్ కీ బాత్లో మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. అదే మేఘాలయలో ఉన్న రూట్ బ్రిడ్జ్. మార్గం చూపించే రూట్ కాదు మిత్రులారా, ఇది చెట్ల వేర్ల రూట్. ఈ వేర్ల వంతెనల కథ ఎంతో ఆసక్తిగా ఉంటుంది. ఈ వంతెనలు కొన్ని రోజుల్లోనో కొన్ని ఏళ్లలోనో నిర్మితం కావు. అవి అభివృద్ధి చెందటానికి దశాబ్దాలు పట్టొచ్చు. రబ్బరు చెట్ల వేర్లు క్రమంగా వాగుల్ని దాటుతూ వంతెనల రూపం పొందుతాయి. కాలక్రమేణ

ఆ వేర్లు ఒక బలమైన వంతెనలుగా ఏర్పడతాయి. ఈ వంతెనలకు మరో ప్రత్యేక లక్షణం కూడా ఉంది. అవి సజీవ వంతెనలు. కాలం గడిచే కొద్దీ అవి మరింత బలపడతాయి. అవి మేఘాలయ ప్రజల సృజనాత్మకతను స్పష్టంగా ప్రతిబింబిస్తూ ఉంటాయి. సంవత్సరాల ఓర్పును, ప్రకృతి పట్ల ప్రగాఢమైన గౌరవాన్ని మనం స్పష్టంగా చూడొచ్చు. ప్రకృతి సహకారంతో మానవులు ఎలాంటి అద్భుతమైన విషయాల్ని సృష్టించగలరో ఈ మేఘాలయలోని సజీవ వంతెనలు నిరూపిస్తూ ఉన్నాయి. అవి మన దేశానికి, ఈ భూమికి ఒక గొప్ప వారసత్వ సంపద. మేఘాలయ వేర్ల వంతెనల్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల నెట్వర్క్లో ఉంచేందుకు మన దేశం ఇప్పుడు దరఖాస్తు చేసింది. మిత్రులారా, వాతావరణ మార్పుల కారణంగా ఈ వేర్ల వంతెనలు అనేక సవాళ్లు కూడా ఎదుర్కొంటూ ఉన్నాయి. అలాంటి సమయంలో మేఘాలయ ప్రజలు ఈ సహజ వారసత్వాన్ని పరిరక్షించే బాధ్యతను ఎంత పవిత్రంగా స్వీకరించారో. గతంలో ఇలాంటి వంతెనల సంఖ్య నిర్ధారించేందుకు కూడా చాలా కష్టంగా ఉండేది. కానీ స్థానిక ప్రజలందరూ ముందుకు వచ్చి స్వయంగా లెక్కించడం ఆరంభించారు. ఈ వంతెనల నిర్వహణ బాధ్యతను సమూహాలుగా చేపట్టారు కూడా. ఇప్పుడు స్థానిక ప్రజలు 120కి పైగా వేర్ల వంతెనల్ని సంరక్షిస్తున్నారు. కొన్ని బృందాలు ప్రతి ఏటా ఈ వంతెనల పరిస్థితిని తనిఖీ చేస్తాయి. కొందరు చుట్టుపక్కల ప్రాంతాన్ని బలోపేతం చేసేందుకు నర్సరీలు కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా వాటి సంరక్షణ కోసం ఒక సంపూర్ణ జీవావరణ వ్యవస్థే రూపొందింది. మీరు గమనించే ఉంటారు, ఈ సంవత్సరం హైలీవార్ గారికి పద్మ పురస్కారం లభించింది. హైలీవార్ గారు తన జీవితంలోని 50 ఏళ్లకు పైగా ఈ వేర్ల వంతెనల సంరక్షణ కోసమే అంకితం చేశారు. వారి అంకితభావం మనందరికీ స్ఫూర్తిదాయకం. మిత్రులారా, మీరు ఎప్పుడైనా మేఘాలయ వెళ్ళి ఈ వేర్ల వంతెనల్ని గనక చూసి ఉంటే దయచేసి వాటి ఫోటోల్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకోవటం మర్చిపోకండి. ఈ ఫోటోలు మేఘాలయ విశిష్ట వారసత్వాన్ని గురించి తెలుసుకోవటానికి అందరికీ ప్రేరణగా నిలుస్తాయి కదా. నా ప్రియమైన దేశవాసులారా, మన గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి, మన నగరాలు అందంగా కనిపించాలి అని మనమందరం కోరుకుంటాం. కానీ మన చుట్టూ పేరుకుపోయే చెత్తను ఎవరు శుభ్రం చేయాలి? ఈ విషయాన్ని మాత్రం అరుదుగా ఆలోచిస్తాం. చాలామంది ఇది మరొకరి బాధ్యత, వారే శుభ్రం చేస్తారు అనుకుంటారు. కానీ మనలో కొందరు తమ ఆలోచనలతో, ఆచరణతో మనకు స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నారు. మధ్యప్రదేశ్లోని రాజగఢ్ జిల్లా బ్యావరాకు చెందిన కొందరు సోదరీమణుల గురించి తెలుసుకునే అవకాశం నాకు దొరికింది. వాళ్ళు తమ చుట్టూ ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాల్ని తొలగించాలి అని గట్టిగా సంకల్పించారు. వేరే వాళ్ళెవరైనా మార్పు తీసుకొస్తారేమో అని ఎదురూ చూడలేదు, ఆశించలేదు కూడా. వాళ్లే స్వయంగా నగరం నలుమూలలు తిరిగారు. ప్లాస్టిక్ వ్యర్థాల్ని, ఖాళీ సీసాల్ని సేకరించటం ఆరంభించారు. క్రమంగా ఈ ప్రయత్నం పురోగమించింది. ఆ తర్వాత ఆ ప్లాస్టిక్ని ఎకోబ్రిక్స్గా మార్చటం ఆరంభించారు. ఈరోజు ఈ ఎకోబ్రిక్స్ బహిరంగ ప్రదేశాల్ని సుందరంగా మలచేందుకు ఉపయోగిస్తున్నారు. రాజగఢ్లో గత కొన్ని నెలల్లో 100లాది కిలోల ప్లాస్టిక్ని రీసైకిల్ చేసి మెరుగైన ఉపయోగంలోకి తెచ్చారు. ఇంకో మాటగా చెప్పాలి అంటే, ఒకప్పుడు నగరాన్ని కలుషితం చేసిన ప్లాస్టికే ఇప్పుడు నగర సౌందర్యానికి దోహదపడేలా చేశారు అక్కడి సోదరీమణులు. ప్యావరా సోదరీమణులందరికీ, ఈ ప్రచారంలో పాల్గొన్న సహచరులకు నేను నా అభినందనలు తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేశప్రజలారా, ఒక చాలా ప్రత్యేకమైన అంశం మీద దృష్టి కేంద్రీకరించాలి అని సూచిస్తూ చాలామంది నాకు లేఖలు రాశారు. అది గణేష్ ఉత్సవానికి సంబంధించిన అంశం. గణేష్ ఉత్సవానికి ఇంకా చాలా సమయం ఉండొచ్చు, కానీ ఈ అంశం మీద ఇప్పుడే మనం దృష్టి కేంద్రీకరించాలి అని వారి కోరిక. వాస్తవానికి గణేష్ విగ్రహాల తయారీ పని చాలా ముందుగానే ఆరంభమవుతుంది. విగ్రహాలు తయారు చేసేవారు, విగ్రహాల వ్యాపారంలో నిమగ్నమై ఉన్నవారు ఇప్పటినుంచే ఎంతో చురుగ్గా ఉంటారు ఆ పనిలో. అందువల్ల మీ అందరి

0: అందరికీ నాదో విజ్ఞప్తి. దయచేసి మీ ఇల్లు, మీ సమాజం లేదా మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతిష్ఠించిన గణపతి బప్పా విగ్రహం మన దేశపు మట్టితో మన తయారీదారులు అంటే స్థానిక కళాకారులు రూపొందించినవే అని నిర్ధారించుకోండి. గణేష్ విగ్రహాలు తయారు చేసేవారు మట్టి విగ్రహాలకే ప్రాధాన్యత ఇవ్వాలి అని నేను కోరుతున్నాను. అలాగే విగ్రహాలు కొనుగోలు చేసేవారు కూడా ఆ విగ్రహం దేంతో తయారు చేయబడింది, ఏ దేశంలో తయారు చేశారో బాగా తనిఖీ చేయాలి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాల్ని నివారించాలి. మిత్రులారా, పూజ చేసిన తర్వాత మట్టి విగ్రహాలు నీటిలో సులభంగా కరిగిపోతాయని మీకు తెలుసు. ఈ మట్టి విగ్రహాలు మన నదుల్ని, చెరువుల్ని, పర్యావరణాన్ని కాపాడుతాయి. దీనివల్ల మన విశ్వాసం చెక్కు చెదరకుండా ఉంటుంది. ప్రకృతి పట్ల మన బాధ్యత కూడా నెరవేరుతుంది. మనం స్థానిక కళాకారుల నుంచి విగ్రహాలు కొనుగోలు చేసినప్పుడు స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత అనే మన సంకల్పాన్ని మరింత బలపరుచుకుంటాం కూడా. ఈసారి గణేష్ ఉత్సవంలోనూ, ఇలాంటి ప్రతి పండుగలోనూ మనం ఇలాంటి అంశాల మీద లోతైన దృష్టి పెట్టాలి. మిత్రులారా, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఇలాంటి చర్యలు ఆచరణ రూపంలో మీరు తీసుకువస్తారు అని నా ప్రగాఢ విశ్వాసం. మిత్రులారా, మన దేశపు గొప్ప బలం మన ప్రజల్లోనే ఉంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో జరుగుతున్న చిన్న చిన్న ప్రయత్నాలు, పెద్ద ప్రయత్నాలు మనకెంతో స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నాయి. మనసులో దృఢ సంకల్పం, సమాజ సహకారం ఉంటే ఎలాంటి పెద్ద మార్పైనా సాధ్యం అని నిరూపిస్తున్నాయి ఈ ప్రయత్నాలు. మీ చుట్టూ జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాల గురించి నాకు తెలియచేస్తూ ఉండండి. మీ ఆలోచనలు, మీ సూచనలు నాకు పంపుతూ ఉండండి. బహుశా మీ సమీపంలోని ఒక చిన్న చొరవ అంటే అతి చిన్న ప్రయత్నం కూడా యావత్ దేశానికి స్ఫూర్తిగా నిలవచ్చు. మనం వచ్చే నెలలో మళ్ళీ కలుసుకుందాం. మన దేశ ప్రజలు చేస్తోన్న కొన్ని కొత్త ప్రయత్నాల గురించి చర్చించుకుందాం. అప్పటిదాకా మీరు, మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలి. మరో ముఖ్య విషయం, నీటి సంరక్షణ అనేది తప్పనిసరి. మనం వర్షంలోని ప్రతి నీటి చుక్కను ఆదా చేయాలి. వర్షాన్ని పట్టుకోండి, క్యాచ్ ది రెయిన్. ఈ ప్రచారం ఏమాత్రం సడలడానికి వీల్లేదు, మీరు అనుమతించకూడదు అసలు. నా ప్రత్యేక అభ్యర్థన ఏమిటి అంటే, మనమందరం కలిసి వర్షపు నీటి ప్రతి చుక్కను ఆదా చేద్దాం. చాలా చాలా ధన్యవాదాలు మిత్రులారా, నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీరింతవరకు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే, అనంతరం తెలుగు అనువాదం మనసులో మాటగా హైదరాబాద్ కేంద్రం నుండి రిలే విన్నారు. తిరిగి తెలుగు అనువాదం మనసులో మాట పునఃప్రసారం ఈరోజు రాత్రి 8 గంటలకు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వినవచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం, సిపాయి చెన్నయ్య చిత్రానికి ఘంటసాల పాడిన పాట.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మధుమంజరి తెలుగు సినిమా పాటలు వింటున్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి కార్యక్రమంలో తర్వాత కోకిలమ్మ చిత్రానికి పి. సుశీల పాడిన పాట వింటారు.

0: என்னெல்லாமா அப்பா
1: విన్న పాట స్వాతి ముచ్చు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్పి శైలజ పాడింది ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఈ ప్రసారంలో మధ్యాహ్నం 1:30 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో సహృదయ మహిళా మండలి సభ్యులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ సముద్రం నుండి ఆకాశం వరకు మరింత సురక్షితంగా స్వావలంబన కలిగిన దేశంగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతోందని, ప్రజలు మన సంగీతం ఆధ్యాత్మికతలు స్వీకరిస్తున్నారని ప్రధానమంత్రి మన్ కీ బాత్ 135వ ప్రసంగంలో ప్రస్తావించారు. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం విఫలం కావడంతో పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితి మరింత క్షీణించింది. ఐసీసీ మహిళల T20 వరల్డ్ కప్లో భాగంగా ఈరోజు లండన్లో జరిగే చివరి గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ ఆస్ట్రేలియాతో తలపడుతుంది. భారతదేశం సముద్రం నుండి ఆకాశం వరకు మరింత సురక్షితంగా స్వావలంబన కలిగిన దేశంగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. స్వదేశీ తయారీ విమానం C-295 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవడం మన MSME ఏరోస్పేస్ రంగానికి కొత్త బలాన్ని ఇస్తోందని ప్రశంసించారు. ఇలాంటి 40 విమానాలను భారతదేశంలోనే తయారు చేస్తున్నారని, దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్ కోసం సంకల్పం కూడా బలపడుతోందన్నారు. అలాగే DRDO స్వదేశీ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్స్ను కూడా విజయవంతంగా పరీక్షించడం పట్ల నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి తన మనసులోని మాటను ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం 135వ సంచిక ఈ ఉదయం ఆకాశవాణిలో ప్రసారమైంది.
1: C-295 ये विमान मेड इन इंडिया है और C-295 विमान ने अपनी पहली उड़ान पूरी की है और ऐसे 40 विमान भारत में ही बनाए जा रहे हैं. इससे MSME और एरोस्पेस सेक्टर को नई शक्ति मिल रही है. आज समुद्र से लेकर आकाश तक हमारा भारत अधिक सुरक्षित और आत्मनिर्भर बन रहा है.
0: यावत प्रपंचान्नि భారత ప్రయత్నాల్లో పాల్గొనేలా చేసే అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమాలు ఈసారి 2500కు పైగా ప్రదేశాల్లో జరిగాయని ప్రధానమంత్రి చెప్పారు. అహ్మదాబాద్లో జరిగిన ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ కూడా ఎంతో చర్చనీయాంశమైందన్నారు. 102 స్వర్ణ పతకాలతో సహా మొత్తం 114 పతకాలు గెలుచుకుని పతకాల పట్టికలో భారతదేశం మొదటి స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు.
1: विश्व योगासन चैंपियनशिप की भी बड़ी चर्चा हुई. इसमें भारत ने कुल 114 पदक जीते, इनमें 102 गोल्ड मेडल भी शामिल है. भारत इस चैंपियनशिप की पदक तालिका में पहले स्थान पर रहा.
0: ప్రభుత్వం అందిస్తున్న భద్రతా కవచాన్ని దేశ ప్రజలందరూ వినియోగించుకోవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద కేవలం 20 రూపాయల వార్షిక ప్రీమియంతో 2 లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా లభిస్తుందన్నారు. అలాగే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద సంవత్సరానికి 436 రూపాయలు చెల్లిస్తే 2 లక్షల రూపాయల బీమా కవరేజీని ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఒక చిన్న మొత్తంతో

0: ఒక చిన్న అడుగుతో గొప్ప భద్రత లభిస్తుందని ప్రధానమంత్రి తన మన్ కీ బాత్ ప్రసంగంలో తెలిపారు.
1: प्रधानमंत्री सुरक्षा बीमा योजना के तहत केवल एक साल के 20 रुपये का प्रीमियम, उस पर 2 लाख रुपये तक का दुर्घटना बीमा मिलता है. उसी प्रकार से प्रधानमंत्री जीवन ज्योति बीमा योजना भी उतनी ही अहम है. ये योजना व्यक्ति की दुखद मृत्यु होने पर उसके परिवार को 2 लाख रुपये का बीमा कवर देती है. मेरा आप सभी से आग्रह है कि अपने परिवार में इन योजनाओं की जानकारी जरूर.
0: భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతోందని, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మన పాటలు, సంగీతం, ఆధ్యాత్మికతలు నేర్చుకుంటూ స్వీకరిస్తున్నారని ప్రధానమంత్రి తన మన్ కీ బాత్ 135వ ప్రసంగంలో ప్రస్తావించారు. భారతదేశానికి వేల కిలోమీటర్ల దూరంలో కరేబియన్ సముద్రంలో ఉన్న డొమినికన్ రిపబ్లిక్ అనే దేశంలో సుమారు 100 మంది మాత్రమే భారతీయులు నివసిస్తున్నప్పటికీ భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతలకు సంబంధించి చాలా మంచి ప్రయత్నం జరుగుతోందన్నారు. అక్కడ స్పానిష్ మాట్లాడే కొందరు బ్రహ్మకమల్ డొమినికానా అనే పేరుతో బృందంగా ఏర్పడ్డారని, ఆడియో రికార్డింగుల ఆధారంగా వేద మంత్రాల సరైన ఉచ్చారణ నేర్చుకుని అనేక మంత్రాలను చాలా చక్కగా జపిస్తున్నారని ప్రధానమంత్రి గర్వంగా చెప్పారు.
1: कैरिबियन सागर में डोमिनिकन रिपब्लिक नाम का एक देश है. वहाँ भारतीयों की संख्या करीब 100 है. भारतीय संस्कृति और अध्यात्म से जुड़ा एक बहुत अच्छा प्रयास वहाँ हो रहा है. वहाँ स्पेनिश बोलने वाले कुछ लोगों ने एक टीम बनाई है. इस टीम का नाम है ब्रह्म कमल डोमिनिकाना. टीम के सदस्य मिलकर वैदिक साहित्य का अध्ययन करते हैं. हमारी परंपराओं को सीखने का उनका ये प्रयास बहुत प्रेरक है.
0: భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తున్న వారందరినీ ప్రధానమంత్రి మన్ కీ బాత్ వేదికగా ప్రశంసించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం విఫలం కావడంతో పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితి మరింత క్షీణించింది. గత కొన్ని గంటలుగా ఇరుపక్షాలు పరస్పర సైనిక దాడులకు దిగాయి. డ్రోన్తో ఒక వాణిజ్య చమురు ట్యాంకర్పై ఇరాన్ దాడికి పాల్పడిందని ఆరోపించిన అమెరికా అందుకు ప్రతిచర్యగా హర్మోజ్ జలసంధి సమీపంలోని 10 ఇరాన్ సైనిక లక్ష్యాలపై వైమానిక దాడులు చేసినట్టు ప్రకటించింది. నిఘా మౌలిక సదుపాయాలు, సమాచార వ్యవస్థలు, వైమానిక రక్షణ కేంద్రాలు, డ్రోన్ నిల్వ కేంద్రాలు, మైన్లు అమర్చే వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ నిర్వహించినట్టు యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇరాన్ ఇలాగే ఉల్లంఘనలకు పాల్పడితే మరింత తీవ్రమైన సైనిక చర్య ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ కొన్ని గంటల వ్యవధిలోనే కువైట్, బెహ్రెయిన్లలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. కువైట్లోని అలీ అల్ సలేం ఎయిర్బేస్, బెహ్రెయిన్లోని యుఎస్ 5th ఫ్లీట్కు చెందిన కీలక అమెరికా స్థావరాలపై తాము దాడులు చేసినట్టు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్స్ ప్రకటించింది. దూసుకొస్తున్న ముప్పును తమ వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకుంటున్నాయని కువైట్ అధికారులు ధృవీకరించగా, బెహ్రెయిన్ ఎయిర్ రైడ్ సైరన్లను మోగించి నివాసితులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా సూచించింది. ప్రాథమిక నివేదికల ప్రకారం అమెరికా వైపు ఎటువంటి ప్రాణనష్టము జరగలేదని తెలుస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సీషెల్స్ అధ్యక్షులు ఫ్యాట్రిక్ హెర్మినీతో చర్చలు జరుపుతారు. ఇరు దేశాది నేతలు ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించడంతో పాటు పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకుంటారు. ఈరోజు మోదీ సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అలాగే అక్కడి ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారు. అనంతరం రోజ్ కమైన్లో జరిగే జాతీయ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఈ వేడుకల్లో భారత రక్షణ దళాల విభాగంతో పాటు 2 భారత నౌకాదళ నౌకలు కూడా పాల్గొంటాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్లో భాగంగా ఈరోజు

లండన్లోని లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరిగే చివరి గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత జట్టు ఆడిన 4 మ్యాచ్లలో 3 విజయం సాధించి ప్రస్తుతం గ్రూప్ ఏ పట్టికలో 2వ స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు ఆడిన 4 మ్యాచ్ల్లోనూ విజయం సాధించి పట్టికలో అగ్రస్థానంలో ఉంది. సెమీఫైనల్లో తమ స్థానాన్ని ఖాయం చేసుకోవడం కోసం ఆస్ట్రేలియాపై విజయం సాధించడమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతోంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి.

0: మరోవైపు ఆస్ట్రేలియా జట్టు ఆడిన 4 మ్యాచ్ల్లోనూ విజయం సాధించి పట్టికలో అగ్రస్థానంలో ఉంది. సెమీఫైనల్లో తమ స్థానాన్ని ఖాయం చేసుకోవడం కోసం ఆస్ట్రేలియాపై విజయం సాధించడమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతోంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్ సముద్రం నుండి ఆకాశం వరకు మరింత సురక్షితంగా స్వావలంబన కలిగిన దేశంగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతోందని, ప్రజలు మన సంగీతం, ఆధ్యాత్మికతలు స్వీకరిస్తున్నారని ప్రధానమంత్రి మన్ కీ బాత్ 135వ ప్రసంగంలో ప్రస్తావించారు. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం విఫలం కావడంతో పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితి మరింత క్షీణించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, భక్తి సంగీతం వింటారు. ఈనాటి కార్యక్రమంలో శ్రీ జీవి సురేష్ కుమార్ గారి గానం వింటారు. ముందుగా అన్ని మంత్రములు, అమృతవర్షిణి రాగం, ఆదితాళం, శ్రీ అన్నమాచార్య కీర్తన.

తర్వాత ఏమిటికి దయరాదు, ఆనంద భైరవరాగం, ఆదితాళం, శ్రీ రామదాసు కీర్తన.

0: മധുവന്തി രാഗം ആദിതാളം ശ്രീ പുരന്ദരദാസ് കീർത്തന
1: കൃഷ്ണ.

మీరంతవరకు భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీ జీవీఎస్ సురేష్ కుమార్ గారి గానం విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తి సంగీతం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా సిరివేణుల చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట

ఈ ప్రసారంలో మధ్యాహ్నం 2:31 బాలభారతి చిన్నపిల్లల కార్యక్రమంలో శ్రీకాకుళం ఆక్స్ఫర్డ్ స్కూల్ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 1:20 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కే ఉమారాణి. ముఖ్యాంశాలు. స్వదేశీ సాంకేతికతతో దేశ రక్షణ రంగం మరింత బలోపేతమవుతోందని మన్ కీ బాత్ కార్యక్రమంలో ఉద్ఘాటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. క్యాచ్ ది రెయిన్ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పోలియోరహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించిన మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి. విద్యార్థులు, యువత ప్రతిరోజు క్రీడల్లో చురుగ్గా పాల్గొనాలని పేర్కొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఇక వివరాలు. స్వదేశీ సాంకేతికతతో దేశ రక్షణ రంగం సామర్థ్యం మరింత బలోపేతమవుతుందని, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం సాకారమవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచికలో ప్రధానమంత్రి ఈరోజు పలు విషయాలపై ప్రసంగించారు. దేశం రక్షణ రంగంలో సాధిస్తున్న విజయాలను ప్రస్తావించారు. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ఐఎన్ఎస్ దునాగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రాయ్ నౌకలను భారత నౌకాదళంలోకి ప్రవేశపెట్టడం గర్వకారణమని పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియా కింద తయారైన C-295 విమానం తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసిందని తెలిపారు. ఈ విజయాలు ఆత్మనిర్భర్ భారత్కు మరింత బలం చేకూరుస్తున్నాయని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: जून के महीने में ही एविएशन सेक्टर में भी देश ने एक बड़ी सफलता पाई. C-295 यह विमान मेड इन इंडिया है और C-295 विमान ने अपनी पहली उड़ान पूरी की है और ऐसे 40 विमान भारत में ही बनाए जा रहे हैं. इससे MSME और एरोस्पेस सेक्टर को नई शक्ति मिल रही है, रोजगार के अवसर बढ़ रहे हैं और आत्मनिर्भर भारत का संकल्प भी मजबूत हो रहा है.
0: సామాజిక భద్రతా పథకాలు కోట్లాది కుటుంబాలకు ఆర్థిక భరోసాను కల్పిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీమా పథకాల ప్రాధాన్యాన్ని ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమంలో వివరించారు. ప్రధానమంత్రి సురక్ష బీమా పథకం ద్వారా 2 లక్షల ప్రమాద బీమా అందుతోందని, ఈ పథకంలో ఇప్పటి వరకు 58 కోట్ల మందికి పైగా చేరారని తెలిపారు. అలాగే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా పథకంలో 27 కోట్లకు పైగా కుటుంబాలు చేరాయని చెప్పారు. ప్రతి కుటుంబం ఈ పథకాల గురించి తెలుసుకుని ప్రయోజనం పొందాలని ప్రధానమంత్రి సూచిస్తూ,
1: సర్కార్ దేశ్ కే కరోడో పరివారో తక్ సురక్షా కా కవచ్ పహుంచా రహీ హై. ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన కే తహత్ కేవల్ 20 రూపాయే కే సాలానా ప్రీమియం యానే కేవల్ 1 సాల్ కే 20 రూపాయే కా ప్రీమియం. ఉసీ ప్రకార్ సే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన భీ ఉత్నీ హీ అహమ్ హై. యే యోజన వ్యక్తి కీ దుఃఖద్ మృత్యు హోనే పర్ ఉస్కే పరివార్ కో 2 లాఖ్ రూపాయే కా బీమా కవర్ దేతీ హై కి అప్నే పరివార్ మే ఇన్ యోజనాఓ కీ జానకారీ జరూర్ సాజా కరే.
0: దేశ ప్రజలు వ్యక్తిగత కుటుంబ అవసరాలతో పాటు నీటి సంరక్షణకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను నీటి సంరక్షణపై మరింత చైతన్యంగా ఉండాలని మన్ కీ బాత్ కార్యక్రమంలో కోరారు. ప్రతి వర్షపు నీటి బొట్టును సంరక్షించుకోవడం అత్యంత అవసరమని, క్యాచ్ ది రెయిన్ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. వర్షపు నీటిని వృధా చేయకుండా దాన్ని భవిష్యత్తు కోసం భద్రపరచడం ప్రతి పౌరుడి బాధ్యత అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. గణేష్ ఉత్సవాల్లో పర్యావరణ హిత విగ్రహాలకు ప్రజలు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో పిలుపునిచ్చారు.

0: గణేష్ విగ్రహాల తయారీ పనులు ప్రారంభమవుతున్నాయని, ఈ సందర్భంగా ప్రతిష్ఠించే విగ్రహాలు మట్టితో తయారైనవిగా ఉండేలా చూడాలని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నివారించాలని కోరారు. మట్టి విగ్రహాలు సహజంగా నీటిలో కలిసిపోవడంతో నదులు, కాలువలు పర్యావరణ సంరక్షణకు దోహదపడతాయని చెప్పారు. స్థానిక కళాకారుల నుంచి విగ్రహాలు కొనుగోలు చేయడం ద్వారా వోకల్ ఫర్ లోకల్ సంకల్పం మరింత బలపడుతుందని ప్రధానమంత్రి తెలుపుతూ,
1: आप प्रयास करें कि आपके घर, सोसाइटी या आसपास की जगहों पर गणपति बप्पा की जो मूर्ति स्थापित हो वो हमारे देश की मिट्टी से बनी हो, वो हमारे अपने कुम्हारों और स्थानीय कलाकारों के हाथों तैयार हुई हो। प्लास्टर ऑफ पेरिस से बनी मूर्तियां बिल्कुल न खरीदें, स्थानीय कारीगरों से मूर्ति खरीदते हैं। हम वोकल फॉर लोकल के संकल्प को मजबूत करते हैं।
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలో 100,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. పోలవరం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కలెక్టర్లు కె దినేష్ కుమార్, టి నిశాంతి పల్స్ పోలియో బూతులను ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ, ప్రతి 5 ఏళ్లలోపు చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. తిరుపతి జిల్లా ఎంఆర్పల్లి ఆరోగ్య కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, శాసనసభ్యులు ఆరాని శ్రీనివాసులు పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీ సత్యసాయి జిల్లా యనమలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలియోరహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనే స్వామి కోరారు. జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రంలో 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,
2: 5 సంవత్సరం లోపల పిల్లలందరికీ కూడా పోలియో వ్యాధిని పడకుండా ముందస్తుగా వ్యాధి నివారణలో భాగంగా పల్స్ పోలియో చుక్కల్ని పిల్లలకు వేయడం జరుగుతూ ఉంటుంది. ఇవాళ, రేపు, ఎల్లుండి ఇవాళ మొత్తం కూడా పోలియో కేంద్రంలో వేయటం, రేపు ఎల్లుండి ఇంటింటికి వచ్చి ఏ ఒక్క వ్యక్తి మిస్ అవ్వకుండా టోటల్ కమ్యూనిటీ మొత్తాన్ని కూడా మనం ఇమ్యునైజ్ చేయడం ద్వారా ఇక్కడ ఎవరు కూడా ఈ పోలియో వ్యాధిని పడకుండా ఉండేందుకోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాలి. చాలా వరకు దీన్ని నిర్మూలించగలిగాం మనం.
0: రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ కిచెన్ల ద్వారా విద్యార్థులకు మెరుగైన శుభ్రమైన భోజనం అందిస్తున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ పథకం ద్వారా మహిళలు, పేదలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదిగ్గా పేర్కొన్నారు. ప్రధాన వంటవాళ్లు, సహాయకులు, డ్రైవర్ల వంటి వారికి స్మార్ట్ కిచెన్ల ద్వారా వేలాది ఉద్యోగ అవకాశాలు అందుతున్నాయని చెప్పారు. పేదలకు ఉపాధి కల్పించడం, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. విద్యార్థులు, యువత ప్రతిరోజు క్రీడల్లో చురుకుగా పాల్గొనాలని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. విజయనగరం కోట వద్ద జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఒలింపిక్ పరుగులో క్రీడాకారులతో కలిసి మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, క్రీడలు ఆరోగ్యాన్ని, మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని, క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అనేక చర్యలు చేపడుతోందని మంత్రి వివరించారు. పార్వతీపురం నియోజకవర్గంలో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ సర్ ప్రక్రియను పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఈరోజు పరిశీలించారు. బెలగాం పోలింగ్ బూత్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న ఇంటింటి సర్వేను ఆయన ప్రత్యక్షంగా తనిఖీ చేసి బూత్ లెవెల్ అధికారులు, బీఎల్ఓలతో మాట్లాడి ఓటరు వివరాల నమోదు ప్రక్రియను సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఓటరు జాబితా సవరణను పూర్తిగా నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి ఇంటిని తప్పనిసరిగా సందర్శించి అర్హులైన ప్రతి ఓటర్ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. చిత్తూరులో నిర్వహించిన భారత మామిడి రక్షణ అవగాహన శిబిరంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మామిడి రైతు పంటకు గిట్టుబాటు ధర, ఎగుమతి అవకాశాలు, విలువ ఆధారిత ఉత్పత్తులు, శాస్త్రీయ సాగు విధానాలు, పంట సంరక్షణ, వ్యాధుల నివారణ వంటి అంశాలపై నిపుణులు రైతులతో కలిసి

0: చర్చించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వదేశీ సాంకేతికతతో దేశ రక్షణ రంగం మరింత బలోపేతమవుతుందని మన్ కీ బాత్ కార్యక్రమంలో ఉద్ఘాటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. క్యాచ్ ది రెయిన్ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలో ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పోలియోరహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించిన మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. విద్యార్థులు, యువత ప్రతిరోజు క్రీడల్లో చురుకుగా పాల్గొనాలని పేర్కొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
3: చెప్పండి.
2: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
3: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
2: కానీ ఇది ఎలాగవుతుంది?
3: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
2: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
3: అలాగైతే కొత్త గుర్తింపు, ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: అంతేనా?
3: అంతే.
2: అర్థమైంది.
3: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
4: ఆర్బీఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
7: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
8: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
7: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పిఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
8: ఈ ఎన్పిఎస్ సంచయ్ అంటే ఏంటి?
7: ఎన్పిఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పిఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి ఎన్పిఎస్ సంచయ్తో.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఈనాటి మహిళా వాణి స్త్రీల కార్యక్రమంలో సహృదయ మహిళా మండలి సభ్యులు సమర్పించు కదంబం కార్యక్రమం వింటారు.
1: సహృదయ మహిళా మండలి సమర్పించు కదంబ కార్యక్రమం. ఇందులో పాల్గొన్నవారు కామేశ్వరి, జ్యోతి, హైమ, వరలక్ష్మి, యామిని. ముందుగా ఏ పని చేసినా భగవంతుని ప్రార్థించి మొదలు పెడతాం కదండి, అందుకని మన వరలక్ష్మి గారు శివుని కీర్తిస్తారండి.

0: మీకు అన్నీ అర్థమైపోయి ఉంటాయి కదండి. ఈ పాట విన్నాక మాకు అన్నీ శుభాలే అని. ఎంత బాగా పాడారు మన వరలక్ష్మి గారు. మరి జ్యేష్ఠమాస విశిష్టత మన జ్యోతిగారు వివరిస్తారు, విందామా మరి.
1: శ్రీ పరాభవనామ సంవత్సరంలో అధిక జ్యేష్ఠమాసం 2026 మే 15 నుండి జూన్ 15 వరకు ఉన్నది. సూర్య సంక్రాంతి లేని చంద్రమాసాన్ని అధిక మాసం అంటారు. దీని పురుషోత్తమ మాసం అని కూడా పిలుస్తారు. ఈ మాసం తర్వాత నిజ జ్యేష్ఠమాసం వస్తుంది. హిందూ చంద్రమాన ప్రకారం తెలుగు సంవత్సరంలో పౌర్ణమి రోజు చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రం సమీపంలో ఉండడం వల్ల ఈ నెలకు జ్యేష్ఠమాసం అనే పేరు వచ్చింది. సంస్కృతంలో జ్యేష్ఠ అనగా పెద్దది అని అర్థం. ఈ మాసంలో పగటి సమయం ఎక్కువ, రాత్రి సమయం తక్కువ ఉంటుంది. ఈ మాసంలో తీవ్రమైన వేసవికాలం కాబట్టి నీరు నీడ దానం చేయడం వల్ల చాలా విశేషంగా చెబుతారు. ఈ నెలలో శ్రీ మహావిష్ణువుని, హనుమంతుణ్ణి, బ్రహ్మదేవుణ్ణి, శనిదేవుణ్ణి మరియు పితృదేవతల్ని ఆరాధించడం వల్ల మంచి పుణ్యఫలం దక్కుతుందని పెద్దల నానుడి. జ్యేష్ఠశుద్ధ దశమి నాడు గంగానది భూమిపైకి అవతరించిందని పురాణ ప్రతీతి. ఈరోజు పవిత్ర నదీ స్నానం పాపాలను హరిస్తుంది. జ్యేష్ఠశుద్ధ ఏకాదశి నాడు కనీసం నీరు కూడా తాగకుండా ఉపవాసం ఉంటారు. అన్ని ఏకాదశుల్లో చాలా కష్టమైనది. జ్యేష్ఠ పూర్ణిమ నాడు వివాహిత మహిళలు తమ భర్త ఆయు ఆరోగ్యాల కోసం మర్రి చెట్టుకు పూజలు చేస్తారు. ఈ జ్యేష్ఠమాసంలో హనుమత్ వ్రతం కూడా ప్రతి మంగళవారం పాటించడం ఆనవాయితీగా వస్తుంది. జ్యేష్ఠమాసంలో ముఖ్యంగా ఉతకదానమనగా బాటసారులకు తాగునీరు అందించడం అత్యంత పుణ్యమైనది. పక్షులు జంతువులకు ఈ నెలలో నీటిని అందించడం పుణ్యప్రదమైనది. ఈ నెలలో ఎక్కువగా పితృతర్పణాలు తీరుస్తారు. ఈ నెలలో గొడుగులు చెప్పులు దానం ఇవ్వడం చాలా మంచిది. ఈ మాసంలో ఇంటికి సంబంధించిన పెద్ద కుమారునికి పెద్ద కుమార్తెకి వివాహాలు చేయకూడదని పెద్దలు చెప్తారు. జ్యేష్ఠమాసంలో మధ్యాహ్న నిద్ర మంచిది కాదని కూడా చెప్తున్నారు. ఈ మాసంలో అధిక ఎండల కారణంగా నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలి. ఈ నెలలో తలనీలాలు ఇవ్వడం చాలా ముఖ్యంగా భావిస్తారు.
0: ఈ మాసం గురించి చెప్తుంటే జ్యేష్ఠమాసం ఇంత గొప్పదా అని తెలిసేటట్టు చెప్పారండి మన జ్యోతి గారు. మరి మన హైమగారు, యామిని గారు ఆటలు ఆడటం వల్ల ఎంత ఉపయోగాలు ఉంటాయో మనకి వివరిస్తారు, తెలుసుకుందామా మరి.
2: మానవ జీవితంలో క్రీడలకు మంచి గుర్తింపు.

0: వరకు ఉంది. ఆటలు ఆడటం వలన మన శరీరంనకు దృఢత్వం చేకూరుతుంది. మన మనసు కూడా ఎంతో ఆహ్లాదంగా ఆనందంగా ఉంటుంది. సమాజంలో వ్యక్తిగా ఎదగడానికి ఎంతో ఉపయోగపడతాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అనడానికి ఆటలు కూడా ముఖ్య పాత్ర వహిస్తాయి. ఆటలు అనేవి కేవలం కాలక్షేపమే కాదు, క్రమశిక్షణగా ఉండటానికి, శారీరక శ్రమ మరియు మానసికంగా కూడా ఎదగడానికి చక్కని ప్రక్రియ. ఆటలు ముఖ్యంగా రెండు రకాలుగా ఆడతారు. అవి ఒకటి ఇండోర్ గేమ్స్, గదిలో ఆడేవి. రెండు అవుట్డోర్ గేమ్స్, బయట ఆడేవి.
1: ఇండోర్ గేమ్స్ చెస్, క్యారమ్స్, టేబుల్ టెన్నిస్, లూడో మరియు పాతకాలపు ఆటలు చింతపిక్కలాట, గోటిబిల్లలాట, గోళీలాట, పిక్కలాట. రోజు ఆటలలో పాల్గొనడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, శరీర బరువు అదుపులో ఉంటుంది, చదువు లేదా ఉద్యోగ ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను ఇస్తాయి.

0: ఆట, పిక్కలాట. రోజూ ఆటలలో పాల్గొనడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, శరీర బరువు అదుపులో ఉంటుంది, చదువు లేదా ఉద్యోగ ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను ఇస్తాయి, ఏకాగ్రతను పెంపొందిస్తాయి. జట్టుగా కలిసి కట్టుగా ఆడటం వల్ల, తోటి ఆటగాళ్లతో కలిసి పనిచేయడం వల్ల నాయకత్వ లక్షణాలు మరియు స్నేహభావం అలవడతాయి. ఆటలో గెలుపోటములు సహజం. ఇది మనిషికి ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే తత్వం మనకు నేర్పిస్తుంది. విద్యార్థి జీవితంలో క్రీడలు ఆడటం వలన చదువుతో పాటు జ్ఞాపశక్తిని మరియు చురుకుదనాన్ని పెంచుతాయి. ఆటలు ఆడటం వల్ల వారి మనసు ఎప్పుడూ ఆహ్లాదముగా ఉంటుందని అరిస్టాటిల్ అనే శాస్త్రవేత్త చెప్పారు. తరగతి గదిలో చదివే పాఠాలతో పాటు మైదానంలో నేర్చుకునే క్రమశిక్షణ జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగని ఎప్పుడు పడితే అప్పుడు ఆడకూడదు, రెండింటికి సమతుల్యత పాటించడం ముఖ్యం. నేటి ఆధునిక కాలంలో చాలామంది శారీరక శ్రమను మరచిపోతున్నారు. రోజుకు కనీసం గంట సమయం ఆటలు లేదా వ్యాయామం చేయడం వలన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రభుత్వం కూడా క్రీడలను ప్రోత్సహించడానికి ఎన్నో అవార్డులు, ప్రోత్సాహకాలను అందిస్తుంది. క్రీడలను మన దినచర్యలో భాగం చేసుకోవడం ద్వారా ఆనందకరమైన మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందవచ్చు. ప్రభుత్వం ఆటలలో ప్రావీణ్యం సంపాదించిన వారికి ఉద్యోగాలు ఇచ్చి మరియు భవిష్యత్తును కల్పిస్తుంది.
1: మరి మన పిల్లలకు మనకు ఆటలాడటం వల్ల మనసుకు ఆహ్లాదం, ఆరోగ్యం ఎంత పెరుగుతుందో మరి చెప్పారు కదండి, చాలా బాగా చెప్పారండి హైమా గారు, యామిని గారు. మన జ్యోతి గారు మరి ఇప్పుడు భీమవరంలో ప్రఖ్యాతిగాంచిన మా ఊళ్ళమ్మ అమ్మవారి గురించి తెలియపరుస్తారు, విందామా మరి.
2: గోదావరి జిల్లాలో ఉన్న భీమవరం నగర నడిబొడ్డున కొలువు తీరిన అత్యంత ప్రసిద్ధి పొందిన పుణ్యక్షేత్రం ఈ మావుళ్ళమ్మ గుడి. విజయవాడ కనకదుర్గమ్మ తర్వాత అంతటి మహిమాన్విత శక్తి స్వరూపిణి ఈ మావుళ్ళమ్మ తల్లి. చారిత్రక కథనాల వల్ల తెలిసింది, అమ్మవారు క్రీస్తు శకం 1200 ఇక్కడ వెలిసినట్లు భక్తులు చెబుతున్నారు. 1880 వైశాఖ మాసంలో భీమవరానికి చెందిన మారిళ్ల మంచిరాజు గ్రంథి అప్పన్న భక్తులకు అమ్మవారు కలలో కనిపించి తాను వెలిసిన ప్రాంతాన్ని చూపించి ఆమెకు ఆలయం కట్టించమని కోరారు. మరుసటి రోజు వెతకగా మామిడి తోటలో వేప, రావి చెట్టు కలిసి ఉన్న చోట అమ్మవారి విగ్రహం దొరికింది. అక్కడే అమ్మవారిని ప్రతిష్ఠించి కొలుచుకుంటున్నారు ఆ ఊరి భక్తులు. అమ్మవారు మామిడి తోటలో దొరికింది కాబట్టి ఆమెను మావిళ్ళమ్మగా అని పిలిచేవారు. కాలక్రమేణా అది మావుళ్ళమ్మగా పేరు మారిపోయింది. చుట్టుపక్కల గ్రామస్తులు ఈమెను తమ సొంత గ్రామదేవతగా భావించి కొలుచుకుంటున్నారు. అమ్మవారు కూడా ఇక్కడ వారందరినీ తమ పిల్లలుగా భావించి ఎవరికి ఏ కష్టం రాకుండా కాపాడుతుంది. ఇక్కడ అమ్మవారు నిలువెత్తు రూపం చూచిన వారికి చాలా భక్తిభావం కలుగుతుంది. మా ఊళ్ళమ్మ ఇక్కడ విశేష అలంకరణలో దర్శనమిస్తారు. ఉగ్రమూర్తిగా కాకుండా ప్రసన్న వదనంతో, చిరునవ్వుతో దర్శనమివ్వడం ఇక్కడ ప్రత్యేకత. ప్రతి సంవత్సరం జ్యేష్ఠశుద్ధ పాడ్యము నుండి ఒక నెల రోజుల పాటు మావుళ్ళమ్మ జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. అలాగే దసరా నవరాత్రుల్లో కూడా అమ్మవారిని రోజుకొక అలంకరణలో దర్శనమిస్తారు. ప్రతి ఆలయం ప్రతిరోజు ఉదయం 5 నుండి మధ్యాహ్నం 12 వరకు, తిరిగి 1 నుండి సాయంత్రం 9 వరకు ఆలయం తెరిచి ఉంటుంది. వైజాగ్ నుండి భీమవరం వెళ్లే దారిలో ఎన్నో ముఖ్యమైన క్షేత్రాలు ఉన్నాయి. గొల్లప్రోలు దగ్గర తాడిప్రత్తి గ్రామంలో అపర్ణాదేవి ఆలయం కూడా ఉంది. ఈ అమ్మవారు కూడా ఎంతో శక్తివంతమైనదిగా భావిస్తారు. ఈ గుడికి దగ్గరలోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి కూడా ఉంది. ఈ గుడిలో ఎన్నో సంవత్సరాల నుంచి గుడి లోపల పెద్ద పుట్ట ఉండి దానిలో సర్పం ఉండి ఆ గ్రామ ప్రజలను ఎల్లవేళలా కాపాడుతుందని వారి నమ్మకం. ప్రతి మంగళవారం, శుక్రవారం ఈ గుడిలో అన్నదానాలు జరుగుతాయి. ఎంతమందికైనా లేదు అనకుండా అన్నదానం చేస్తున్నారు ఆ గ్రామ ప్రజలు. ఇది కూడా చాలా మహిమ గల క్షేత్రం. మరి విన్నారు కదండి మా ఊళ్ళమ్మ విశేషాలు, మరి వెళ్ళి చూసి వద్దామా?
1: మరి మనం అందరికీ భీమవరం వెళ్ళి అమ్మవారిని చూసి వచ్చినట్టు కళ్ళకు కట్టినట్టు చెప్పారండి మన జ్యోతి గారు. ఇప్పుడు మన వరలక్ష్మి గారు, మనకు ఎండాకాలం నడుస్తుంది కదండి, మనం ఫేస్ చేస్తున్న వాటర్ ప్రాబ్లం గురించి వివరిస్తారండి.
3: నీరు ప్రతి మనిషికి అవసరం, కానీ ఆధునిక భారతదేశంలోని ప్రధాన సమస్య నీటి కొరత. ఈ సమస్య చాలా తీవ్రంగా మారడంతో చాలా రాష్ట్రాల్లోని భూగర్భ జలాలు దాదాపు అడుగంటిపోతున్నాయి. ఇతర వనరులు నుంచి వచ్చే నీటిపై

0: పైన ఆధారపడి ఉండవలసి వస్తుంది. మనం ఇప్పటికీ వృధా చేసే అత్యంత దుర్వినియోగమైన వస్తువుల్లో నీరు ఒకటి. ఇది మన జీవితానికి ముఖ్య ఆధారం. గతంలో ప్రజలు నీటి విలువను అర్థం చేసుకున్నారు, తమ జీవితాలను నీటి నిల్వల కోసం ప్లాన్ చేసుకున్నారు. అనేక నాగరికత రాష్ట్రాలు నీటి కారణంగా వికసించి కోల్పోయాయి. కానీ నేడు మనకి జ్ఞానం ఉంది, కానీ నీటి విలువను అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నాము. భారతదేశంలోని నీటి కొరతకు అనేక కారణాలున్నాయి. నీరును అధికంగా దుర్వినియోగం చేస్తున్నాము. ఇంకొక కారణం, అధిక జనాభా కారణంగా నిత్యం నీటి సమస్యలు పెరుగుతున్నాయి. ఈ సమస్యను నివారించడానికి మన యాజమాన్యం నీటి నిల్వలను నిత్యం పరిశీలించాలి, మరియు వర్షాకాలంలో వర్షపు నీటిని నిల్వ చేయుటకు ఆలోచించాలి. నీటి సమస్యకు ప్రధాన కారణం ఏమిటంటే భూగర్భ జలాల్లో అడుగంటి పోవడం, చెట్లను అధికంగా కూల్చివేయడం, చెట్లను నాటకపోవడం, విపరీతమైన బోరుబావులను తవ్వడం వలన నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. పరిశ్రమలు వ్యర్థ పదార్థాలు నీటిలోకి పంపించడం వల్ల నీరు కలుషితమై ప్రజలకు అనేక అనారోగ్యాలు బారిన పడుతున్నారు. వ్యవసాయంలో పాత పద్ధతులు, ఇళ్లల్లోని పైపు లీకేజీలు, మున్సిపల్ నీటి సరఫరా నిర్లక్ష్యం వల్ల నీరు అధికంగా వృధా అవుతుంది. చెట్లు తక్కువ అయిపోవడం వల్ల, వర్షాలు సకాలంలో కురవకపోవడం వల్ల నీటి ఎద్దడి ఏర్పడి ప్రజలు వేసవిలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి నీటిని సంరక్షించుకోవాలంటే ఇళ్లపై పడే వర్షపు నీటిని ఇంకుడు గుంతల ద్వారా మరలా భూమిలోకి పంపించాలి. వ్యవసాయ సాగులోని డిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్స్ పద్ధతి ద్వారా నీరు ఆవిరి కాకుండా నేరుగా మొక్కలకు చేరుకుని పంట అభివృద్ధి అవుతుంది.
1: మరి ఎండాకాలంలో నీరు మనకు ఎంత ప్రాముఖ్యతో చక్కగా చెప్పారండి మన వరలక్ష్మి గారు. హైమ గారు ఇప్పుడు ఒక భక్తి గీతం పాడతారండి.
2: సతులాలా చూడరి శ్రావణ బహుళాష్టమి, కతలాయా నడురి గలిగి శ్రీకృష్ణుడు. సతులాలా సతులాలా చూడరి శ్రావణ బహుళాష్టమి, కతలాయా నడురి గలిగి శ్రీకృష్ణుడు. పుట్టే అప్పుడే చతుర్భుజాలు శంకు చక్రాలు ఎట్టు ధరించిన ఈ కృష్ణుడు. పుట్టే అప్పుడే చతుర్భుజాలు శంకు చక్రాలు ఎట్టు

నుంచి ఎట్టనెదుటనున్నాడు ఈ కృష్ణుడు. శతులాలా ఓ శతులాలా చూడరే శ్రావణ బహుళాష్టమి కథలాయా నడురే గలిగే శ్రీకృష్ణుడు. వచ్చి బ్రహ్మయురుద్రుడు వాకిటను తెయించగాను ఇచ్చగించి వినుచున్నాడు కృష్ణుడు. వచ్చి బ్రహ్మయురుద్రుడు వాకిటను తెయించగాను ఇచ్చగించి వినుచున్నాడు కృష్ణుడు. ముచ్చటాడి దేవకితో ముంచి వసుదేవునితో, ముచ్చటాడి దేవకితో ముంచి వసుదేవునితో హెచ్చిన మహిమలతో ఈ కృష్ణుడు. శతులాలా ఓ శతులాలా చూడరే శ్రావణ బహుళాష్టమి కథలాయా నడురే కలిగే శ్రీకృష్ణుడు. పాదరీర మరీ నంద గోవునకు యశోదకు ఇదిగో తా బిడ్డడాయని కృష్ణుడు. పాదరీర మరీ నంద గోవునకు యశోదకు ఇదిగో తా బిడ్డడాయని కృష్ణుడు. అదన శ్రీ వెంకటేశుడై అలమేల్ మంగగూడి, అదన శ్రీ వెంకటేశుడై అలమేల్ మంగగూడి ఎదుటనే నిలుచున్నాడు కృష్ణుడు. శతులాలా ఓ శతులాలా చూడరే శ్రావణ బహుళాష్టమి కథలా

0: అబ్బా, ఎంత బాగా పాడారండి మన హైమా గారు ఈ భక్తి గీతం. మరి ఇప్పుడేమో మనం వంటింటి చిట్కాలు కూడా తెలుసుకుందామండి.
1: బెండకాయ మనం ముక్కలు కట్ చేసుకున్నప్పుడు వేపుడు చేసినప్పుడు అండి, అది బాగా ఎక్కువ జిగురుగా ఉంటుంది కదండి, ఆ జిగురు దనం తగ్గాలంటే కొంచెం నిమ్మరసం పిండి ఫ్రై చేస్తే జిగురు లేకుండా క్రిస్పీగా చాలా బాగుంటుందండి. కందిపప్పు ఉడుకు పెట్టేటప్పుడు కొన్ని కందిపప్పులు సరిగ్గా ఉడకవండి, దానివల్ల ఏంటంటే అది పప్పు టేస్ట్ కూడా సరిగ్గా రాదు. అందుకని కందిపప్పు ఉడకపెట్టేటప్పుడు ఒక స్పూను నూనె వేసి ఉడకపెడితే చాలా మెత్తగా రుచికరంగా ఉంటుంది. వర్షాకాలం ఇంట్లోని చాలా దోమలు ఈగలు ఎక్కువగా ఉంటాయి, దానివల్ల అనారోగ్యాలు కూడా ఎదురవుతున్నాయి. అందుకని రోజు ఒక చిన్న గిన్నెలో నీళ్లు పోసి అందులో కర్పూరం వేస్తే ఇంట్లోని దోమలు రాకుండా ఉంటాయండి. మనం రైతు బజార్ నుంచి టమాటాలు తీసుకొస్తాం, కానీ అవి బాగా ముగ్గుపోతాయండి, అవి ముగ్గి నెయ్యి మనం వండటానికి రుచికరంగా ఉండవు. అందుకని ముగ్గిన టమాటాలు రాత్రంతా నీళ్ళల్లో నానబెట్టి ఉంచితే ఉదయం తాజాగా ఉంటాయి, మనం వండినప్పుడు కూరలు కూడా చాలా రుచిగా బాగుంటుంది. పిల్లలు అన్నంలోని తాలింపులకి కరివేపాకు వేసినప్పుడు అవి పక్కకు తీసి పడేస్తారండి. అలా కాకుండా కరివేపాకు తెచ్చుకుని ఎండలో పెట్టుకుని దాన్ని పొడి చేసుకున్నాం అనుకోండి, రోజు కూరలు వండుకునేటప్పుడు ఒక స్పూన్ కరివేపాకు పొడి వేసి వండితే అది చాలా రుచికరంగా ఉంటుంది, పిల్లలకు ఆరోగ్యంగా ఉంటుంది. చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి షుగర్లు బాగా ఎక్కువగా ఉండడం వలన చాలా ఇబ్బందులు పడుతున్నారండి. అందుకని రోజు ఒక 4 ఆకులు కరివేపాకు నములితే షుగర్ లెవెల్స్ అన్నీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు వర్షాకాలం వల్ల దగ్గులు కపాలు పిల్లలకి ఎక్కువ పెద్దవాళ్ళకి చాలా విపరీతంగా ఉంటున్నాయి. లవంగాలు మూకుట్లో వేసి దోరగా వేయించి పొడి చేసి గోరువెచ్చ నీళ్ళల్లోని ఈ పొడి ఒక స్పూను తేనె కలిపి తీసుకుంటే చాలా ఉపశమనంగా ఉంటుంది. బియ్యం తెచ్చుకున్నప్పుడు కొన్ని రోజులకి పురుగులు పట్టేస్తున్నాయండి, దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాము. అందుకని బియ్యంలోని ఒక గుడ్డలోని మిరియాలు కొంచెం వేపాకు వేసి ముడి పెట్టి ఆ మూటని బియ్యం డ్రమ్లో వేస్తే పురుగులు రాకుండా ఉంటాయండి. ఇప్పుడు మంచినీళ్ళు రాగి పాత్రలు రాగి గ్లాసులు రాగి బిందెల్లో నీళ్లు తాగమంటున్నారు, ఒక రోజుకి నల్లగా అయిపోతున్నాయండి. అలా కాకుండా ఉండాలంటే రోజు బిందెలో మంచినీళ్ళు తాగేసిన తర్వాత కొంచెం నిమ్మరసం ఉప్పు కలిపి తోమితే చాలా శుభ్రంగా ఉంటుంది, తెల్లగా మెరుస్తాయి. కూరలు చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి మనకు అందులో కారం ఎక్కువైపోతాయండి, దానివల్ల పిల్లలు తినలేకపోతారు. అందుకని కొంచెం టమాటా రసం వేసి వండితే కూర కమ్మగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది.
0: మనకు కావలసిన వంటింటి చిట్కాలు వరలక్ష్మి గారు బాగానే చెప్పారు కదండి, మనకందరికీ నచ్చినట్టున్నాయి. మరి ఇప్పుడు జ్యోతి గారు, కామేశ్వర్ గారు ఒక పాట పాడతారండి.

చాలా చక్కగా పాడారు కదండి మన కామేశ్వరి గారు, జ్యోతి గారును. ఇదండి మా సహృదయ మహిళా మండలి కదంబ కార్యక్రమం అండి. మీకు నచ్చింది అనుకుంటున్నామండి, ఉంటామండి.

మీరంతవరకు సహృదయ మహిళా మండలి సభ్యులు సమర్పించు కదంబ కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి మహిళా మండలి సభ్యులు సమర్పించిన మహిళావాణి కార్యక్రమం సమాప్తం.

వింటున్న పాట మయూరి చిత్రానికి. ఎస్పి శైలజ పాడిన పాట వింటున్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 2 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్ల వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు అందించిన వాతావరణ వివరాలు వింటారు. వాల్తేలో రికార్డైన గరిష్ట ఉష్ణోగ్రత 31.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.4 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం 0.7 మిల్లీమీటర్లు. పౌర విమానాశ్రయంలో రికార్డైన గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.4 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం 0.13 డిగ్రీల సెల్సియస్. ఇక ఆంధ్ర తీరంలో చేపలు పట్టే మత్స్యకారులకు వాతావరణ సూచన. ఈరోజు నుండి 30 తేదీ వరకు ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు ఎటువంటి వాతావరణ సూచన లేదని తెలియజేస్తున్నారు. 4వ తేదీన 5వ తేదీన ఉత్తరాంధ్ర తీరం తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఈ గాలులు ఒక్కొక్కసారి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో కూడా వీయవచ్చని తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ నెల 1వ తేదీన 2వ తేదీన సముద్రంలో చేపల వేటకు వెళ్ళరాదని తెలియజేస్తున్నారు. అలాగే ఆంధ్రేతర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు వాతావరణ సూచన. ఈరోజు నుండి వచ్చే నెల 2వ తేదీ వరకు నైరుతి బంగాళాఖాతం వైపు గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఈ గాలులు గంటకు ఒక్కొక్కసారి 65 కిలోమీటర్ల వేగంతో కూడా వీయవచ్చని తెలియజేస్తున్నారు. కాబట్టి ఆయా ప్రాంతాల్లోకి చేపల వేటకు సముద్రంలోకి వెళ్ళరాదని సూచిస్తున్నారు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఈనాటి బాలభారతి చిన్నపిల్లల కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా ఆక్స్ఫర్డ్ స్కూల్ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు.
1: అందరికీ నమస్కారం. బాలభారతి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం పట్టణంలోని పాత హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఆక్స్ఫర్డ్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు సమర్పిస్తున్న కదంబ కార్యక్రమం తొలత సరస్వతి నమస్తుభ్యం శ్లోకంతో ప్రారంభించడానికి 5వ తరగతి విద్యార్థి డి ఈశాంత్, 3వ తరగతి విద్యార్థి కేఎస్ మణికంఠ సిద్ధంగా ఉన్నారు.

0: ఇప్పుడు ఈ దేశం మనదని పాడరా అనే దేశభక్తి గీతాన్ని 6వ తరగతి విద్యార్థి ఆర్యఆర్ భవేష్ ఆలపిస్తారు.
1: ఈ దేశం

చాటర చాటర ప్రభాత పదాన త్రివర్ణ పతాకమై ప్రభాత పదాన త్రివర్ణ పతాకమై సమత మమతల మధుర భావంటెను మన దేశం

జన హృదయం సుమాలయం, ఇది మానవ దేవాలయం, ఇది మానవ దేవాలయం, ఈ దేశం.

0: ఖండం ఒక అమృత భాండం.
1: ఇప్పుడు పద్యాలు చెప్పడానికి 5వ తరగతి విద్యార్థి కె హేమంత్ కుమార్ సిద్ధంగా ఉన్నారు.
2: వెలుగు రాక ముందే వేగ నిదురలెమ్ము, పొద్దు బొడవ నిదుర బోవరాదు, సోమరితన మేళ శుచి శుభ్రములయందు తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ. భావం ఓ తెలుగు బిడ్డ, తెల్లవారక ముందే నిద్ర లేవాలి. తెల్లవారిన తరువాత కూడా నిద్రపోవడం మంచిది కాదు. సోమరితనం పనికిరాదు, శుభ్రంగా ఉండాలి. వేరు పురుగు చేరి వృక్షంబు జరచును, చీడ పురుగు చేరి చెట్టు చెరచు, కుత్సి తుండు చేరి గుణవంతు చెరచురా, విశ్వదాభిరామ వినుర వేమ. భావం ఓ వేమ, వేరు పురుగు వేరును తొలిచి చెట్టును పాడు చేస్తుంది. అట్లాగే చీడ పురుగు చెట్టుపై చేరి చెట్టును పాడు చేస్తుంది. కీడు చేసేవాడు గుణవంతుని కూడా చెడగొడతాడు.
1: ఇప్పుడు నగర్ నగర్ ఔర్ గావ్ గావ్ అనే దేశభక్తి గీతాన్ని 5వ తరగతి విద్యార్థినులు కేవీఎస్ ప్రసీద, డి రోష్ని, ఎండి సిదిక ఆలపిస్తారు.

0: ఇప్పుడు మంచి నీతి కథ చెప్పడానికి 10వ తరగతి విద్యార్థిని ఎండిఎం బేగం సిద్ధంగా ఉన్నారు. విందామా?
1: ఆప్ సబ్కో నమస్కార్. మే ఆజ్ ఆప్ సబ్కో ఏక్ నీతి పరక్ కహానీ సునానే జా రహీ హూ. పతా హే ఆప్ సబ్కో ఉస్ కహానీ కా నామ్ క్యా హే? నాగ్ ఔర్ చీటియా. ఏక్ ఘనే జంగల్ మే ఏక్ బడా సా నాగ్ రహతా థా. రాత్ భర్ వహ్ అప్నే భోజన్ కీ తలాష్ మే రహతా ఔర్ దిన్ నికల్నే పర్ అప్నే బిల్ మే జాకర్ సో జాతా థా. ధీరే ధీరే వహ్ మోటా హోతా గయా. వహ్ ఇత్నా మోటా హో గయా కి బిల్ కే అందర్ బాహర్ ఆనా జానా భీ ధూబర్ హో గయా. ఆఖిర్కార్ ఉస్నే బిల్ కో ఛోడ్ కర్ పేడ్ కే నీచే రహనే కి సోచీ ఔర్ ఏక్ విశాల్ పేడ్ కి ఖోజ్ కి. ఉసే బహుత్ బడా పేడ్ మిల్ గయా. లేకిన్ ఉస్ పేడ్ కి జడో మే చీటియో కి బామ్ భీ థీ ఔర్ ఉన్కే సాత్ రహనా నాగ్ కే లియే అసంభవ్ థా. నాగ్ నే ఉన్ చీటియో సే కహా, మే సర్పరాజ్ నాగ్ హూ, ఇస్ జంగల్ కా రాజా. మే తుమ్ చీటియో కో ఆదేశ్ దేతా హూ కి తుమ్ యహ్ జగహ్ ఛోడ్ కర్ కహీ ఔర్ చలే జావ్. పర్ చీటియో నే నాగ్ కి ఇస్ ధమ్కీ పర్ కోయీ ధ్యాన్ నహీ దియా. పర్ పహ్లే కి తరహ్ అప్నే కామ్ కాజ్ మే జుటీ రహీ. నాగ్ యహ్ దేఖ్ కర్ క్రోధిత్ హో గయా ఔర్ బాంబీ కే నికట్ జా పహుంచా. యహ్ దేఖ్ హజారో చీటియాం ఉస్ బాంబీ సే నికల్ కర్ నాగ్ సే లిపట్ కర్ ఉసే కాట్నే లగీ. నాగ్ బిల్బిలానే

0: لگا۔ ناگ نے چیٹیوں کو ہٹانے کی بہت کوشش کی لیکن اسفل رہا۔ کچھ ہی دیر میں اس نے وہاں تڑپ تڑپ کر دم توڑ دیا۔ اس کہانی سے ہمیں سکشا ملتی ہے کہ بدھی سے کاریہ کرنے پر شکتیشالی شترو کو بھی دھمس کیا جا سکتا ہے۔
1: ఇప్పుడు సామెతలు చెప్పటానికి 7వ తరగతి విద్యార్థినులు ఎం సంతోషి, కే దీపిక సిద్ధంగా ఉన్నారు. విందామా
2: మొదటి సామెత. అతి రహస్యం బట్టబయలు. వివరణ: ఏదైనా ఒక విషయాన్ని రహస్యంగా ఉంచే ప్రయత్నంలో అతిగా ప్రయాసపడి అనుమానాస్పదంగా ప్రవర్తిస్తే ఆ రహస్యం కాస్త బట్టబయలయ్యే ప్రమాదం ఉందని ఈ సామెత మనకు తెలియజేస్తుంది. రెండవ సామెత: అఆలు రావు కానీ అగ్రతాంబూలం కావాలట. వివరణ: అర్హత లేనివారు కూడా అందలం ఎక్కాలని ప్రయత్నం చేయడాన్నే ఈ సామెత తెలియజేస్తుంది. మూడవ సామెత: అగ్గిపక్కన వెన్న ఆడవారి కోపం ఒకటే. వివరణ: పురుషుడికి కోపం వస్తే ప్రతీకారం తీర్చుకునే వరకు ఊరుకోడు, కానీ స్త్రీల కోపం తాత్కాలికమైనది, వేడి తగిలిన వెన్నలాగా కరిగిపోతుందని ఈ సామెత మనకు తెలియజేస్తుంది. నాలుగవ సామెత: ఊరంతా చుట్టాలు ఉట్టికట్టే తోవలేదు. వివరణ: మనకి మనం ఊళ్ళో ఉన్న వాళ్ళంతా మన చుట్టాలే అని అనుకుంటాం, కానీ మనకి ఏదైనా అపకారం వస్తే సహాయం చేయడానికి ఏ దారి ఉండదని ఈ సామెత అర్థం. ధన్యవాదాలు.
3: సామెత: కాకరకాయ చెట్టుకి పానకం పోసినట్టు. ఎలాగంటే మూర్ఖుడికి ఎంత విద్య నేర్పినా తను మంచివాడు కాలేడు. ఎలాగంటే కాకరకాయ చెట్టుకి ఎంత పానకం పోసినా దానికుండే కాయలు తీపిగా మారలేవు కదా అని ఈ సామెత తెలియజేస్తుంది. కర్ణునితో భారతం సరి, కార్తీకంతో వానలు సరి. అంటే దుర్యోధనుడి బలం కర్ణుడు. కర్ణుడు చనిపోయిన తరువాత భారత యుద్ధం అయిపోయినట్లే, అలాగే కార్తీకంతో వానలు కూడా ముగిసినట్లే అని ఈ సామెత అర్థం. అయ్యవారు వచ్చే వరకు అమావాస్య ఆగుతుందా? అంటే ఇప్పుడు మనం సమయానికి ఆగమంటే ఆగుతుందా? సమయం ఎప్పుడూ ఎవరి కోసం ఆగదు, ఆ సమయానికి మనం చేరుకోవాలి అని ఈ సామెత తెలియజేస్తుంది. చిత్తం శివుని మీద, భక్తి చెప్పుల మీద. అంటే గుడికి వెళ్లే ముందు చెప్పులు బయట విడిచిపెడతాం, దేవుడి దగ్గరికి వెళ్ళి నించుంటాం, కానీ దృష్టి మొత్తం ఆ వదిలిన చెప్పుల మీదే ఉంటుంది. ఏదైనా పని చేసేటప్పుడు మనస్ఫూర్తిగా శ్రద్ధగా చేయాలి అని ఈ సామెత తెలియజేస్తుంది. ధన్యవాదం.
1: పాత రోజుల్లో ప్రజలు రకరకాల రోగాలకు గురై ఆపరేషన్లు చేయించుకొని 4-5 ఏళ్ళు అనారోగ్యానికి గురై చనిపోతుండేవారు. ఇప్పుడు మాత్రం దురదృష్టవశాత్తు కేవలం జ్వరంకే చనిపోతుండటం చాలా బాధాకరం. ఆ మహమ్మారి జ్వరమే డెంగ్యూ. దీని నుంచి ఎలా బయటపడవచ్చునో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను వివరించడానికి 6వ తరగతి విద్యార్థిని ఎస్ చాందిని వస్తుంది. విందామా.
4: నేను ఈరోజు అందరినీ భయపెడుతున్న డెంగ్యూ జ్వరం కోసం చెప్పాలనుకుంటున్నాను. డెంగ్యూ కూడా ఒక రకమైనటువంటి వైరల్ జ్వరం. సాధారణంగా వైరల్ జ్వరాలంటే భయపడం, కానీ డెంగ్యూ అనగానే భయపడిపోతున్నాం. సరైన అవగాహన ఉండి ఆహారం తీసుకోగలిగిన ఎలాంటి జ్వరాలతోనైనా పోరాడవచ్చు, నిర్భయంగా ఉండవచ్చు. డెంగ్యూ ఎడస్ అనే దోమకాటు వల్ల ప్రబలుతున్న ఒక వైరల్ జ్వరం. దోమలన్నీ అరికట్టడం వల్ల ఎన్నో రకాల జ్వరాలు అరికడుతున్నట్టే ఈ డెంగ్యూ కూడా వ్యాప్తి చెందకుండా అరికట్టచ్చు. ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి జ్వరం రాగానే అని అందరిలో ఒక అపోహ ఉంది. అసలు ఈ ప్లేట్లెట్స్ అంటే ఏంటి? ఎలా ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోకుండా జాగ్రత్త పడవచ్చు? అసలు ఏ సందర్భాల్లో ప్లేట్లెట్స్ పడిపోతాయో తెలుసుకుంటే మనం జాగ్రత్త పడవచ్చు. ప్లేట్లెట్స్ ముఖ్యంగా రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడతాయి. సాధారణంగా ఒక మనిషిలో 3-4.5 లక్షల ప్లేట్లెట్స్ కౌంట్ ఉండాలి. ఒకవేళ ఈ కౌంట్ తగ్గితే నీరసం, గుండెదడ, బీపీ మొదలైన ఇబ్బందులు తలెత్తుతాయి. మరీ తగ్గితే ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోతారు. ఈ ప్లేట్లెట్స్ కౌంట్ జ్వరం వల్లే కాదు, శరీరంలో వచ్చే చాలా రకాల ఇబ్బందులు, ఉదాహరణకు వడదెబ్బ వల్ల కూడా ఈ ప్లేట్లెట్స్ పడిపోతాయి. సరైన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోకుండా కాపాడుకోవచ్చు. డెంగ్యూ జ్వరం లక్షణాలు: శరీరంలో వచ్చే ఈ ఇబ్బంది అయినా జ్వరంతోనే బయటపడుతుంది. అలాగే డెంగ్యూ కూడా విపరీతమైన జ్వరం కనిపిస్తుంది. కళ్ళు నొప్పి, కళ్ళు కదిపేటప్పుడు బాధ, కండరాల నొప్పి, నీరసం, వికారం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ జ్వరం రాకుండా లేదా ఒకవేళ జ్వరం వచ్చినా ప్లేట్లెట్స్ పడిపోకుండా తీసుకోవాల్సిన ఆహారం ఏంటంటే బీట్రూట్, క్యారెట్, వీటిలో విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తాన్ని వృద్ధి చేయడానికి ఎంతో

0: ఉపయోగపడతాయి. వారంలో 2 సార్లు ఆహారంలో ఉండేలాగా చూసుకోవాలి. దానిమ్మ, యాపిల్ మొదలైన ఎర్రని పండ్లలో రక్తాన్ని సమృద్ధి చేసే ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఖర్జూరం, ఎండు ద్రాక్ష మొదలైన డ్రై ఫ్రూట్స్లో 30% సహజంగా ఐరన్ ఉంటుంది. ఇది మన రక్త కణాలను పెంపొందించడానికి ఉపయోగపడతాయి. వెల్లుల్లి సహజంగా మన ఒంట్లో ఉండే వైరస్, బ్యాక్టీరియా మొదలైన హానికారకమైన క్రిములని బయటికి పంపించడానికి ఉపయోగపడుతుంది. ఆకుకూరల్లో ఉండే విటమిన్స్, మినరల్స్ ఎలాంటి అనారోగ్యాలతో అయినా పోరాడే బలాన్ని చేకూరుస్తాయి. జ్వరంతో బాధపడుతున్న వారు నీరసం దగ్గరికి రానివ్వకుండా ద్రవ పదార్థాలు అంటే ఓఆర్ఎస్ లాంటివి ఖచ్చితంగా ఎక్కువగా తీసుకోవాలి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే డెంగ్యూ నుంచి నిశ్చితంగా ఉండొచ్చు. ధన్యవాదములు.
1: ఇప్పుడు సత్రహసాల్ స్వతంత్రతకా అనే దేశభక్తి గీతాన్ని 10వ తరగతి విద్యార్థినులు ఎస్ హేమలత, బి జ్యోతిక ఆలపిస్తారు. విందామా?

0: ఎన్నో విశిష్టతల సమాహారం శ్రీకాకుళం జిల్లా. చాలామందికి తెలియని ఆ ప్రత్యేకతల గురించి వివరించేందుకు 8వ తరగతి విద్యార్థిని ఎం జాస్ని వస్తున్నది.
1: శ్రీకాకుళం ఇదే పేరుతో కాకుండా గతంలో ఉత్తరాంధ్ర, కళింగాంధ్ర, సిక్కోలు, గుల్షనాబాద్గా పిలువబడుతూ చరిత్రలో చెప్పబడినది. చరిత్ర ప్రకారం శ్రీకాకుళం కళింగ రాజ్యంలో భాగంగా చెప్పబడినది. వంశధార, నాగావళి, చంపావతి, బహుధ నదులు శ్రీకాకుళం జిల్లాలో పారే ముఖ్యమైన నదులు. శ్రీకాకుళం జిల్లా విస్తీర్ణంలో 5837 చదరపు మీటర్లు మరియు 193 కిలోమీటర్లు తీర ప్రాంతం కలిగి ఉంది. శ్రీకాకుళం సముద్ర మట్టానికి 56 అడుగుల ఎత్తులో ఉన్నది. శ్రీకాకుళంలో అనేక పురాతన ఆలయాలు చూడదగ్గ

0: ప్రదేశాలు ఉన్నాయి. వీటిలో చెప్పుకోదగినవి అరిసవిల్లి, శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయం శ్రీకాకుళంకు 1.6 కిలోమీటర్లు దూరంగా ఉన్నది. శ్రీకూర్మం, విష్ణుమూర్తి కూర్మావతారంలో దర్శనమిచ్చే ఈ దేవాలయం 11వ శతాబ్దం కాలం నాటిది. శ్రీముఖలింగం, ఇది 9వ శతాబ్ద కాలం నాటి దేవాలయం. ఈ ఆలయంలో శిల్ప సంపదకి భారతీయ ఆర్యశైలి బాగా కనబడుతుంది. కళింగపట్నం, ఇది మొదట్లో చిన్న నౌకాశ్రయం. ఐరోపా వర్తకులు, ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఇక్కడ నివసిస్తూ ఈ పోర్టును ఉపయోగించేవారు. శ్రీకాకుళంలో ప్రసిద్ధ జామా మసీదు కూడా ఉన్నది. కవిటి మండలం ఉద్యానవనంగా పేరుగాంచినది. ఈ మండలం జీడిపప్పు, కొబ్బరికి ప్రసిద్ధి.
1: ఇప్పుడు నమస్తే మహామాయే అనే శ్లోకంను 10వ తరగతి విద్యార్థిని కే కీర్తి ఆలపిస్తారు.

0: శుభం. ధన్యవాదం.
1: మీరు ఇంతవరకు ఆక్స్ఫర్డ్ స్కూల్ శ్రీకాకుళం విద్యార్థిని విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ వ్యాఖ్యాత ఆర్ పల్లవి.
2: మీరు ఇంతవరకు శ్రీకాకుళం జిల్లా ఆక్స్ఫర్డ్ స్కూల్ విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
3: నాటకం వింటారు. రచన శ్రీ మూటుకూరి సత్యనారాయణరావు. నిర్వహణ శ్రీ బందా కనకలింగేశ్వరరావు. సంగీతం శ్రీ ఊలూటి వెంకటేశ్వర్లు. గాయని గాయకులు శ్రీ ఎన్సిబి జగన్నాథాచార్యులు, శ్రీ ఊలూటి వెంకటేశ్వర్లు. ఇందులో అనార్కలి ఎస్ గోపాలరత్నం.

0: అవునుసేన్జీ, షాజా సలీం తమ పాఠశాల దర్శించడానికి వస్తున్నారు
1: అన్నారు కళి. ఈనాడు షహజాదా సలీం మన పాఠశాల దర్శించ వస్తున్నారు. షహజాదా వారి వద్ద ప్రదర్శనమివ్వాలి. జాగ్రత్త వేటి.
2: ఏం చేస్తాను గురూజీ?
1: పర్వాలేదు, కళాభిరుచి గల వారికి మనస్సులోంచి ఉత్సాహం ముసుగు తీసుకుని వస్తుందేమా. ఆ బలంతో ఆ ఆవేశంతో అపూర్వమైన ప్రదర్శనం చేస్తారు కళాకారులు కదా రుణి.
2: అవును, మన అన్నారు అలాగే చేస్తుంది. నృత్యం చేసేటప్పుడు కాలు జారుతుందేమో గురూజీ.
1: బేటి, భయము లేదు. జహాపన రసికుడు, కళోపాతికి 1000 మంది ప్రేక్షక సమూహము కన్నా ఒక్క రసిక హృదయమే ప్రోత్సాహమిస్తుంది.
0: కాంతేంజీ, షహజాదా సలీం దయచేస్తున్నారు.
1: సలాం సలాం షహజాదా సలీం వారికి.
3: అలైకుం సలాం.
1: షహజాదా వారి శుభాగమనం చేత మా పాఠశాల పునీతమైంది. ప్రభువుల ఆశ్రయము చేత భారతదేశమున కళాభిరుచి విస్తరించినది.
3: దానికేమి, నాగరిక దేశం అనిపించుకోవటానికి కళాశాసనమే ముఖ్యమైంది. ఏ దేశమున కళ జీర్ణించినదో ఆ దేశమున మానవత్వము కూడా నశించినట్లే. మీలాంటి వారి వలనే సార్వభౌమ ప్రభుత్వానికి అవిరామరమైన కీర్తి వస్తుంది.
1: చిత్తం చిత్తం, ఉపక్రమింపనా ప్రభు.
3: మంచిది.
1: అనర్కలి, గజ్జకటమ్మ, ప్రారంభించు.

Hey.

0: ఈమె ఎవరు కాన్స్టెంటి?
1: ఈమె జీవిత చరిత్ర చాలా జాలికరమైనది. పసితనంలోని మాతాపితలు ఈమెను ఈ జగన్మాత ఒడిలో వేసిపోయిన పోషించలేని నిరుపేదల చేతిలో ఎట్లో ఈ వయస్సునకు వచ్చింది. ఈమె శరీరపు పొందిక నాట్యకలకు ఒక అపూర్వ సందేశం ఇస్తుందని బిడ్డలా తెచ్చుకుని నేర్పుతున్నాను ప్రభు.
0: మహాశయ, విరియబోచిన దానిమ్మ ఎందరి శోకను చూచి ఔదార్యం చూపించలేక అరసికులు నిరాదరణ చేస్తారు. మీరు ఈమె జీవితానికి చేసిన మహోపకారాన్ని ప్రశంసిస్తున్నాను.
1: చేస్తాం.
0: పేరు?
1: అనర్కలి.
0: మీరు పెట్టినారా?
1: లేదు, ఆమె చెప్పుకున్నది.
2: ఏమి నీ అదృష్టం అన్నా?
0: సహజాగా వారికి సార్వభౌముని సెలవైంది. ఈమె తన విశ్రాంతి కాలంలో జననాలోనికి రావచ్చును. ఫర్మానాయే వ్రాసి ఇచ్చేదను. నాకు ప్రియముడై ప్రియతమములైన దానిమ్మ మొగ్గలు నన్ను నా హృదయమును సంపూర్ణముగా ఆక్రమించుకోవటానికేమో మోహనమైన మానవాకృతి దాచి అనార్కలి అయి నాట్యము చేస్తూ ఎదురు వచ్చినది. ఆ నడుములోని వంపు, ఆ నున్నని భుజముల పక్కగా సుడి తిరిగి వచ్చిన పొంగు నన్ను ఆహరించినది. ఆ నృత్యములో ఎంత పారవశ్యము! అమాయకములు ముగ్ధములునైన ఆ కళ్ళలోకి ఉబికి వచ్చి

0: ನೀ ಯೌವನಕ್ಕೂ ಕೈಪು నా పై మత్తు చదివినది.
1: ప్రభు, గాయకులు తాన్సేంజీ దయచేసినారు.
0: రమ్మను. తాన్సేంజీ
2: జహాపన.
0: ఆమెకు నాట్యకళాభ్యాసం అంతా పూర్తయినదా?
2: చాలా భాగం అయిపోయినది. హస్తభేదాలు, భూభేదాలు, గ్రీవాభేదాలు అన్నీ నేర్చినది జహాపన.
0: ఏదైనా భావము ఇచ్చి అభినయించమన్నతో స్వతంత్రముగా అభినయించగలరా?
2: అది ఇప్పుడు చెప్పుతున్నాను.
0: చురుకైనదే.
2: ఒక్క వారంలో అంతా అభ్యసించగలదు.
0: నాట్యం అభ్యసించినతో చాలా చిక్కులున్నవి.
2: ఏమి ప్రభు?
0: బహిరంగముగా దర్బారులో పురుషుల మధ్య ప్రదర్శించవలేను కదా.
2: నిర్బంధమేమున్నది?
0: ఆమె దాస్యముచే జీవిస్తూ ఉంటే అన్ని నిర్బంధాలే రావచ్చు.
1: కాంతేంజీ కొరకు పాదుషా వారి సెలవైనది.
2: జహాపన సెలవు
0: మహాశయ. ఏమీ లేదు.

Ay, hijo, no.

0: ఇదిగో పారు
1: అనర్కలి. ఈ నడతి వద్దుటకు కూడా ఇవే నాట్యపు పుణ్యమాలను అభ్యసిస్తున్నావా అనా?
0: శాపన, అది నడకలే, నాట్యం కాదు. పాలు చల్లారిపోవు.
1: పోని, చల్లారిన హృదయాలు వేడిపాలు త్రాగి ఉత్సాహం పొందుతాయి. హృదయమే వేడిగా ఉంటే చల్లారినా భయం లేదు. అనార్కలి, ఈ పాలల్లో ఏం కలుపుతున్నా?
0: పాల సుగంధి చక్కెర
1: కాదు. నిన్నటి నుంచి ఈ పానీయానికి ఏదో క్రొత్త రుచి, క్రొత్త ఉత్సాహం కలిగించి ఏదో స్వభావం కలిగింది కాదా?
0: నాకెన్నో తెలియదు ప్రభు.
1: తెలియకుండానే జరిగిపోతాయి కొన్ని. ప్రపాతపు గాలి తొందరలు పువ్వు కన్య నాట్యం చేసుకుంటూ పారవశ్యాన్ని అనుభవిస్తూ ఉంటుంది. కాని దానిలోని సుగంధమంతా ఆ గాలి తరంగాల్లో కలిసిపోతున్నదని దానికి తెలియనే తెలియదు.
0: జాపన, ఆ పువ్వు కన్య ఎంత పుణ్యం చేసుకున్నదో కదా.
1: పుణ్యమనగా?
0: ఏదో గొప్ప తపస్సు.
1: కాదు కాదు, గొప్ప పుణ్యమంటే ఉత్కృష్టమైన

0: నిర్వ్యాజ నిర్మలమైన ప్రేమ అని. అలాంటి ప్రేమ సృష్టిలో ఒకరి హృదయంపై నుండి ఇంకొకరి హృదయముపై పడినప్పుడు అపూర్వ సౌందర్య రచనలు విరిసిపోతాయి. దాన్నే పుణ్యమని ప్రేమ అని అంటారు.
1: అది ఎప్పుడు ఎవరిపై పొడుగు ఎవరు చెప్తారు? ఏక జాతి, ఏక గౌరవము, ఏకైక సాంప్రదాయము ఎన్ని కలియవలి ప్రభు. దాసిని ప్రభు, దాసిని.
0: దాసి అని చక్రవర్తి అని ఇవి సమాజంలో అంతరాలు. ప్రేమమూర్తి అయిన సర్వేశ్వరుని అభిప్రాయాలు కావు అనర్కలి. ఇటు చూడు అనర్కలి, నీ చూపుల కాంతి పారినంత వరకు ఈ ఆరామం సజీవంగా కనిపిస్తుంది. నీవు నా దగ్గర నుంచి పోతే నేనేమైపోతాను అనర్కలి.
1: అదే ప్రభు, నీ కొరకే ఈ దాసి, నీకు సేవ చేయటమే చెప్పినది కదా.
0: అది కాదు అనర్కలి. అనార్, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అనార్, వక్షస్థలం ఉదిగేట్టు నిశ్చయించిన నీ ఊర్పు గాలి ఎంత ఎడిగా ఉంది. ఏ ప్రేమించడం లేదా అనార్?
1: నేనేమీ చెప్పలేకుండా ఉన్నాను. ఈ పూలు నాలో శక్తిని వింత పెట్టి నన్ను ముందుకు తోస్తున్నాను. ఈ గాలి నా చెవిలో ఒకే ధ్వనిగా నీవు దాసివి కావు అంటున్నాను. ఎంత అపచారం జాపనా.
0: నువ్వు నాకు కావాలనా? దానిమ్మలు పూసినట్లున్న ఉద్యానవనం లాంటి నీ శరీరంలోని చుట్టుకుపోయి అమృత కలశం లాంటి నీ హృదయంలో మధుర రసమును ఊర్పుల కాకకు ఆవిరి అయిపోకుండా ఒక్క బొట్టు కూడా మిగుల్చకుండా నేను త్రాగివేయాలనిపిస్తుంది.
1: నేనొక్కటి కోరుతాను.
0: వేయి కోరుకును.
1: ప్రియా, నేటి నుండి భారత సింహ పీఠికపై నీ భౌతిక దేహం మాత్రమే నుంచి అనార్కలి హృదయ పీఠికపై నీ ప్రేమమూర్తి సదా నివసింపబడి.
0: అంతేకాదు అనార్, ఈ సలీం ఈ క్షణము నుండి అనార్కలి అసర సుతారసం త్రాగే జీవిస్తాడు. అనార్కలి కలలోని కాంతి కిరణాలు చల్లుకొని అలంకరించుకుంటాడు. అనార్కలి బహుబంధం సుగంధ ధూమాల కైపులు నిదురిస్తాడు. నడిస్తేనే నాట్యాలు ఒలికించే చిగుళ్ళ లాంటి అనార్ పాదాలు కందకుండా తన చేతులను పరిచి నడిపించుకుంటాడు అనార్.
1: అలా అనకూడదు ప్రభు.

0: ఏది? ఒక్కసారి అయి అనా దాంట్లండి. మహాశయ్, సార్వభౌమునకు అనర్కళి నాట్య ప్రశస్తి తెలియవచ్చి నన్ను పిలిపించినారు.
1: అంతేనా?
0: ఈ రాత్రి 9 గంటలకు దర్బారులో ఆమె నాట్య ప్రదర్శనానికి అనుజ్ఞయింది. ఏమమ్మా?
1: ఏమి విధిగా చేయవలన?
0: చెప్తా.
1: నాట్యము నేర్పి విధి వచ్చి.
0: ఏమి?
1: ఏమీ లేదు.
0: ప్రభువులకు ఆనందము కలిగించటకే కదా. నేను
1: అంత మాత్రమున సులకన చేయకూడదు.

సాన్సేన్ జీ జహాపన మానవ లోకానికంతకు ఒక మనుష్యులకే కాదు పశుపక్ష్యాదులకు కూడా ఆనందం కలిగించే నృత్యగానాలు నీవు అభ్యాసం చేసి ప్రపంచమంతటిలో విఖ్యాతుడవై భారతదేశానికి కీర్తి తెచ్చావు. నీ వలన మా సార్వభౌమత్వానికి ఇరుమడించిన గౌరవం కలిగింది. ఈ కళాభిరుచిని దేశంలోని నలుమూలలలోనికి ప్రాచిస్తున్నావని విని చాలా సంతోషమైనది. సాంతేంజీ, నీ శిష్యురాలు అపూర్వంగా నృత్యగానాలు నేర్చినదని విని ఆమె ప్రదర్శనానికి ప్రత్యేక సావకాశం కలిగింపదరికి ఈ సమావేశం నిర్ణయించాము. సార్వభౌమ, ఈ కళలు పరిపక్వమై పారముట్టిన జీవితం జన్మ జరాదుఃఖాలు నశించిపోయి అఖండ బ్రహ్మానంద తేజస్సులో అంతర్లీనమైపోతుంది. ఏ దేశంలో ఇలాంటి కళలు పరమోత్కృష్టములని భావింపబడతావో అక్కడ సాంఘిక రాజకీయ విద్వేషాలకు తావు లేకుండా జాతీయ జీవిత నాగరిక సభ్యత ప్రతిష్ఠితమవుతుంది. ఆ మహాభాగ్యం కళాపోషకులైన అక్బర్ సార్వభౌముల ఏడుబడి కింద

0: ಅದೇ ಅನ್ನ ಕಲೀಂ ಆ ಆ ಸಲೀಂ ಯುವರಾಜ್ ಓಡಿಲು
1: ಯುವರಾಜ್
0: ಓಡಲು ಕಟ್ಟಲು ಇದು ಪರಪಾಲಿ
2: ಕಾನಿ
0: ಶರಣಿ
2: ತಾವು ವಿಶ್ರಾಂತಿ ಭವನಾನಿಕ ದಯಚೇಯಿ ಮನವಿ ಚೇಸ್ತಾನು. ಶಹಜಾದ ಸಲೀಂ ವಾರು ಕೂಡ ವಿಶ್ರಮಿಸಾರು. ಅಂತೇಂಜಿ ತಮರು ವೆಳ್ಳಿ
0: ದರ್ವಾನ್ ఈమెను ఒక ప్రత్యేక మందిరమునకు చేర్చి కనిపెట్టి ఉండదు.
2: రాజా మాన్సింగ్ది తొందరపడకండి.
3: చాలా అనుచితమైన కార్యం జరిగింది. వారిని ఒళ్ళో ఎంత ధైర్యంగా ఒరిగింది.
4: యా ముసల్మానం తెలియ అపమానమే. ఆ గల్కులామీ దక్కి
2: అవును దిలే ఖాన్జీ, ఇది అమానుషం అకృత్యం. ఎవరు కాదంటారు
3: క్షత్రియుడైన వానికి తల తిరిగేటంత పరాభవం జరిగింది.

0: అధిష్టించడం అది బాలిస్తుంది. మందలించక నెత్తి నెక్కించుకుంటాడు ఆ ప్రభు. క్షమించాలి మాన్సింగ్జీ, దినేర్ ఖాన్జీ, మీరు తొందర పడక మీరు శాంతించిన చోటు చెప్పగలరు.
1: నేను శాంతించాలి. వాణిఫల పెట్టుకుని సైతక్కలాడు నీచ ప్రదర్శనాలకు మన నేల పిలువాలి.
0: క్షత్రియ జాతితో తులతూగ గల గౌరవం తెచ్చుకున్నారని సంబంధం చేసినందులకు
1: ఇంత నిజత్వం నేను ప్రేమపదాలను.
0: క్షత్రియ జాతి గర్భిత మస్తకంపై అభిమాన కిరీటం అవమాన కళంక కష్మలానికి తావీయదు.
1: ఈ దర్బారుతో నాకు పని పేలిపోయింది.
2: రాజు సహా, ఆ విషయమై చక్రవర్తితో చెప్పి ఒక నిర్ణయం చేద్దాం. హిందూ ముసల్మానులందరి గౌరవాలను తృణీకరించి అనార్కలి చేసిన పరాభవానికి కఠినమైన శిక్ష నిర్ణయింపబడుతుంది. ఈనాడు తెల్లవారే వరకు అంతా తేలిపోతుంది. మీరేమి చింతించకండి.
3: ఎంత చక్కనిది ఈ దాడిన మొక్క. అరుణారుణ కంసులు వెరసల్లుతుంది. ప్రకృతిలోని సౌందర్యాలంతా గుర్తకున్నాయి. ఈ గులాబీలతో ఈ అనార్కలిని అలంకరించి పూజిస్తాను. ఎవరు? సోఫియా. నిజం చెప్పు, భయం లేదు.
4: నగరులోంచి తెల్లవారేసరికి దానిమ్మలను బహిష్కృతం చేయమన్నారు చక్రవర్తి.
3: నగరులో నుంచి బహిష్కృతం చేయమన్నారు?
4: పశువుని చేయమన్నారు.
3: అలాగా
4: ప్రభు, చక్రవర్తి సేవకులందరికీ ఒక కఠోరమైన శాసనం చేశారు. తెల్లవారే లోపల దానిమ్మ చెట్లు పూలు కాయలు ఫలించి ఉన్నా సరే ఒక్కసారిగా చిప్పలు కాల్చి వేసి భస్మం చేయమన్నారు ప్రభు.
3: సరే, నీవు కఠోర శాసనం సంకుచితమైన రాజరికపు వాతావరణంలోని వేడి చక్రవర్తి మానవత్వము ఆవిరి అయి ఎగిరిపోయినప్పుడు శాసన రూపమైన పైశాచిక శక్తులు విజృంభించి ఇట్టి కఠోర శాసనాలు చేయక మరేం చేస్తారు?
2: వజీర్ అబుల్ ఫజల్.
3: వజీర్జీ, చక్రవర్తి తన కఠోర శాసనాలను తనకై శిరసు వంచుకున్న పాలితులపైన కాక ఈశ్వరుని తిరుహాసం లాంటి రమణీయమైన ఫలపుష్పాదులపై కూడా సాగించుతున్నట్టు కాదా? ఎంత వెరితనము! అక్బర్ చక్రవర్తి మేధా సంపన్నత పైన అసమాన ప్రతిభ పైన నాకు అప్రతిమానమైన గౌరవం కలదు. కానీ సృష్టి అతడితో ఆగిపోలేదు. సృష్టికర్త మనకిచ్చిన ఈ శక్తులతో అతనిని సాధింపలేదు. అది పరిహాసకర, అది మానవుని అల్పత్వానికి చింతం. అతని చిరుహాసం చిరులాడు ఈ ప్రశాంత మధురమును శిరీష కోమల రమణీయములు అయిన సృష్టిపై కత్తివి తరుట కథాయి కార్యం.
2: జహాపన, మనవి చేయుటకు అవకాశం ఇవ్వలేదు.
3: మంచిది, కూర్చో.
2: నేను కేవలము చక్రవర్తి సందేశహారిని వలె రాలి, సహృదయముతో విషయం సమక్షముల చర్చించటకు కూడా వచ్చి. జహాపన, అప్పుడప్పుడే సృష్టి తొంగి చూస్తున్న నాటి మీ బాల్యావస్థలు ఎత్తుకొని లాలించి విద్యా శిక్షణలనిచ్చి రాజతంత్రమును బోధించి నా శిక్షాఫల రూపమైన సార్వభౌమమూర్తితో మీరు భావి భారతమును ఆదర్శంగా పాలించుట చూడవలనని ఆకాంక్ష పడినాను. తమ వయస్సు కన్నా త్రిగుణీకృతమైన వయస్సులో ఈ జీవితంలోని అనేక భిన్న సంఘటనలను ఎదుర్కొనుటలో ఒక్కొక్క సంఘటనకు ఒక్కొక్కటిగా నా వెంట్రుకలన్నీ నెరసిపోయినవి. జాపన, పుష్ప సామ్రాజ్యంలో రాజగౌరవం సంపాదించుకున్న సర్వరసిక సమాదరణీయమైన గులాబీ సుకుమారమైన తన వాసనలతో మనుష్యుల జీవితానికి ఒక ఆశ్వాసం ఇస్తున్నది. దాని వర్ణం ముష్కరమైన రక్తపురంగు కాక తన లేత కాంతులతో హృదయ మేధస్సుల అపూర్వ సుధా సమ్మేళనము వంటి. అందుకే అది మొఘల్ రాజవంశ చిహ్నముగా అంకితమైంది.
3: అయినా
2: ప్రభువులు సామ్రాజ్య లాంఛితమైన పతాకాన్ని గాని రాజచిహ్నాన్ని గాని గౌరవించడం కర్తవ్యంగా భావిస్తారు కదా. ఎట్టి విషమస్థితిలోనైనా అన్య భావానికి దాసులై వాటిని అగౌరవం చేయ.
3: సామ్రాజ్య భావముల కన్నా మహోన్నతాదర్శాలను ఉపాధ్యాయం చేసుకునేవారు దేనికి ప్రాధాన్యం ఇవ్వలేను, దేనిని గౌరవించవలే?
2: తమ అభిప్రాయం
3: యథార్థమునే వచిస్తాను.

0: నా హృదయ సామ్రాజ్య వైభవ లాంఛితమై నా ప్రేమ రస తరంగ లహరి విహార నౌకలు దాడిమ ప్రసవ సుందరి అనార్కలిని గౌరవించడం.
1: అది బానిస జాతి పువ్వు గదో జహాపల, దానికి గులాబీతో సహచరులు కూర.
0: బానిస పుష్ప సామ్రాజ్యానికి అధినేత అయిన గులాబీ తన ఔదార్యంతో దాడిమమును తెచ్చుకునే సంస్కారం తెచ్చుకోలేదా?
1: సంస్కారం అన్న అంత తేలికయా జహాపన? మానవుడెప్పుడు ఒక సంప్రదాయానికి బొద్ధు. పరంపరాగతములైన సాంప్రదాయ సిద్ధాంతాలు వాని శరీరంలో ప్రవేశించి రక్తాణువుల్లో బలమైన స్థానాన్ని ఆక్రమించుకుంటాయి. అట్టి సాంప్రదాయాన్ని విచ్ఛేదం చేద్దామనుకునే సామ్రాజ్యాలలో గొప్ప విప్లవాలు చెలరేగవచ్చు. ప్రజాభిప్రాయములు మన్నింపవలసి ఉంటుంది.
0: ఏమి, ప్రజలకు నా వివాహంతో ఏం పని? నేనేమి ప్రజలకు బానిసనా? సామ్రాజ్య కాంక్షానిబద్ధ వైభవుడైన మా తండ్రి ప్రజాభిప్రాయములకు బానిస అయ్యవు కాదు. నేను స్వేచ్ఛాజీవి, నాకు సామ్రాజ్యం ఒక లెక్క కాదు. నేను ప్రజలకు బానిసను కాను. నాకు ప్రేమయే జీవన, ప్రేమయే స్వర్గం, ప్రేమయే మోక్షం. నేను అనార్కలిని ప్రేమించాను, ఆమెను వివాహం ఆడి తీరుతా. నా ప్రయత్నంలో సామ్రాజ్యాలు సైన్యాలు గాలి పింజలలో ఎగిరిపోతాయి. వజర్తి, ఈ సంగతి మా తండ్రికి నివేదించండి. నా ప్రయత్నాన్ని రత్నమయ స్వరణ కిరీటం మళ్లించలేదు. ఇది నా నిశ్చయం. తిరుగులేదు, ఇక చర్చించటకు తావులేదు.
1: పరమేశ్వరుడు మీ హృదయానికి శాంతి నసంగు.
0: అవసరమైనతో

0: हाँ बोलो।
1: जहापन साम्राज्य स्थापनोद्देशంలో మానవత్వం కూడా మరుగున పడిపోవలసిందేనా? ఈ నిష్ఠుర విధానానికి అంతర్భేదా అబులు?
0: జహాపన ప్రజానీకం యొక్క క్షేమాన్ని శాసించడం కోసం చేసే ప్రయత్నం మానవత్వానికి దూరమవుతుందా? మీరు మిచ్చి అందు చక్రవర్తి స్వార్థ త్యాగమే ప్రతిబింబింపబడుతుంది. దానికై అవలంబించే శిక్షాక్రమం నిష్ఠురత్వం అనిపించుకోదు జహాపన.
1: అందులకే కదా జాతి మత సాంప్రదాయాలను తోసిరాదని, భావి భారత క్షేమానికి హిందూ మహమ్మదీయ సఖ్యానికి అంబర్ కుమారిని వివాహమాడాను.
0: అక్బర్ చక్రవర్తి ప్రణాళికను ఆమోదింపని వారెవరు? మూఢ విశ్వాసం గల ఏ మౌల్వీలు, సనాతనులైన ఏ హిందువులు తప్ప తదితరులు మీ సంస్కారాన్ని హర్షింపలేదా?
1: అవును, అట్లే సలీం అనార్కలీల వివాహం కూడా సాంఘిక సంస్కారంగా ఏల భావింపరాదు.
0: భావింపవచ్చు, కానీ ఆత్మగౌరవావేశపురులైన రసపుత్ర వీరులు, ముఘల్ సర్దారులు దానికి వ్యతిరేకులు.
1: ఏమి
0: భావి భారత సింహాసనానికి బానిసకుడుగా వారసుడు అని?
1: యదార్థం మొఘల్ జాతి నానాటికి నిర్వీర్యమైపోవునేమో.
0: రాకుమారుడు ఆమెను నిష్కల్మషంగా ప్రేమించాడు. ఆమె ప్రేమను చొరగొనే ప్రయత్నాల్లో సామ్రాజ్యాన్ని తృణప్రాయంగా ఎంచే వైఖరి స్పష్టపరిచినాడు.
1: నా తదనంతరం ఈ అవకాశాన్ని పురస్కరించుకుని రసపుత్రులు సింహాసనమాక్రమంటారా?
0: అది సంభవమే జహాపన. మనము చేతులారా తెచ్చిపెట్టుకున్నామని చింతించవలసి వస్తుంది.
1: రాకుమారుడు ఒక బానిస విలాసంలో మునిగి తీరే వాంఛ వల్ల మొఘలులకు భారతదేశంలో తావు లేకుండా పోవలసిందేనా?
0: కావున
1: మనము ఈ వివాహమును అడ్డుకొనవలే, ఎట్లయినను ఆపవలే. ఇందులకు నిష్ఠుర విధానాన్ని అవలంబించాలి.
0: రాచరిక జన్మ వలన వారికి వారి సంతతికి కూడా ప్రేమ దయా దాక్షిణ్యాదులు దూరమైపోవలసి వస్తాయి కదా.

0: два учня. ప్రవేశ పెట్టము. నీవు పోయి ద్వారము ముందు పహరా చేయి. అనార్కలి, నిన్నెందుకు పిలిపించానో తెలియనా? నీవు దర్బారులో చూపిన అసభ్యవర్తనం మాకు ఆగ్రహం కలిగించింది. సమర్థించుకోగలవా?
1: చెప్పలేకుండా ఉన్నాను ప్రభు. చెప్పదలిచిన ఎవరో నా కంఠనాళాన్ని ఉలిమి వేస్తున్నట్లవుతుంది.
0: నీవు ఉన్మత్తురాలివి కాకపోతే యువరాజైన సదీంపైన అలా బ్రాలిపోతావా?
1: నాకేమీ తెలియలేదు ప్రభు.
0: నీవు అలా పడిపోవడం పిచ్చితనం కాదు.
1: అవును, ఈ మహాప్రపంచంలో ఎందుకు పసితనంలో

0: అభ్యవర్తన మాకు ఆగ్రహం కలిగించింది, సమర్థించుకోగలవా?
1: నేను చెప్పలేకుండా ఉన్నాను ప్రభు. చెప్పదలిచిన ఎవరో నా కంఠనాళాన్ని ఉన్ని వేస్తున్నట్లవుతుంది.
0: నీవు ఉన్మత్తురాలివి కాకపోతే యువరాజైన సలీంపైన అలా ప్రారంభిస్తావా?
1: నాకేమీ తెలియలేదు ప్రభు.
0: నీవు అలా పడిపోవడం పిచ్చితనం కాదు.
1: అవును, ఈ మహాప్రపంచంలో ఎందుకు పసితనంలో నా తల్లిదండ్రులు వదిలిపోయినారు? ఈ ప్రకృతి అంతా ఎందుకు నన్ను పోషించిందో ప్రభు. నిన్న మొన్నటి వరకు నాకు నాన్న వారి వారు లేరు. అది ఏ సృష్టి సందేశమో కాదు. రాకుమారుని తొలిసారి దర్శించినప్పుడు నాలుగు రక్తవాహితలన్నీ పొంకులెత్తినాయి. నా కళ్ళ ఎదుట ఒక చోసి మెరిసిపోయింది. ఒక మహాశక్తి నా చైతన్యాన్ని అణచివేసి బలవత్తర ఆకర్షణతో లోకొని నన్ను వారి పాదాల కింద పడవేసి నేను ప్రయత్నంగా శిరస్సు వంచుకున్నా. కన్నింటితో వారి పాదాలు కడిగి ఆత్మార్పణం చేసుకున్నాను ప్రభు. అప్పటి నుంచి నేనేమి చేస్తున్నాను నాకేమీ తెలియటం లేదు ప్రభు. నాకేమీ తెలియటం లేదు. ఇది నా అపరాధమే అయితే ఏ శిక్ష వేసినా సిద్ధంగానే ఉన్నాను ప్రభు, సిద్ధంగానే ఉన్నాను.
0: నీవు సలీం రాకుమారుణ్ణి ప్రేమించటానికి వీల్లేదు.
1: ప్రేమ అనగా?
0: ప్రేమ అనగా అనగా రాకుమారుని సాంగత్యాన్ని వాంఛించటం.
1: నేను వారి సాంగత్యాన్ని అభ్యసించటం లేదు జహాపన.
0: అది కాదు, వారిని నీవు ఆశించుట.
1: వారి కూడా నాకు నిరాశలు లేవు, కేవలం ఆ మూర్తి దర్శనమే.
0: దానినే వలదని శాసిస్తున్నాను, దానినే ప్రేమ అంటాను.
1: దర్శనం కూడా వీల్లేదు. తేజోరాశి అయిన వారి మూర్తి మరుగైనప్పుడు లోకమే పాడైనట్టు తోస్తుంది ప్రభు. సూర్యుడు లేడేమో అనిపిస్తుంది. సృష్టి వ్యాపారం ఆగిపోయినట్లవుతుంది. వాంఛించుటలేదు, పేదనై సన్నిధినతో చించుటలేదు. కేవలం రాకుమారుని దర్శన భాగ్యం ఒక్కటే, కేవలం రాకుమారుని దర్శన భాగ్యం ఒక్కటే ప్రభు. ఇది ఒక్కటే, ఇది ఒక్కటే అపేక్షించాను ప్రభు.
0: నీ రాకుమారుని దర్శనాపేక్ష మృత్యుదేవుని ఆహ్వానించుకోవటం
2: అని నీవు రాకుమారుని అపేక్షించటం రాకుమారులకు వారి రాజ్యానికి క్షేమం కదమా? నీవు నిశ్చలంగా రాకుమారుని ప్రేమించావని ఎరుగుదు. నిశ్చల ప్రేమ స్వార్థాన్ని అపేక్షింప. నీ ప్రేమ నిష్కలంకమై నిర్మలమై స్వార్థరహితమై సత్యమే ఎదుటు. నీవు వాంఛించే ఏ కార్యం వారికి శ్రేయస్సు కాదు, ఆ వాంఛని మళ్లించుకుని నీ స్వార్థ త్యాగాన్ని ప్రకటించాల్సి ఉంది. కావున నీవు రాజకుమారుని దర్శన వాంఛ కూడా నిర్మూలనం చేసుకోవాలి. ఇది చక్రవర్తి సామ్రాజ్య ప్రజల తీవ్రమైన కోరిక.
1: ప్రభు, ప్రభు, నీకు ఎదురాడలేదు, నీపై అవిధేత చేయటం లేదు. నీ ముందు మాట్లాడటానికే ఈ కంఠం మణికిపోయి మూర్చాడటం లేదు ప్రభు. రాకుమారుడు నాకు లేడా? రాకుమారుడు నాకు లేడా? అయ్యో, ఈ హృదయం అంతా ఈ భూమిపై పరచుకొని పోతుంది. ఒక్కమారు ఈ అనార్కలి ప్రేమమయ జీవితం మీదుగా ఆ సుకుమారమైన పవిత్ర పాదాలతో నడిచిపోమనండి ప్రభు, నడిచిపోమ్మనండి. జహాపున, నేను రాకుమారిని చూడకుండా ఉండలేదు. అది నాకు అసాధ్యమైన పని. సమనిశితమైన ఖడ్గంతో ఈ కంఠాన్ని తుంచివేసి మాకు ఉపకారం చేయండి ప్రభు, మాకు ఉపకారం చేయండి. అంతే, అంతే నేను కోరేది ప్రభు. ప్రభు
0: అమ్మా, ఈ ముష్కరమైన సామ్రాజ్యం

0: tujuan ko kiri sang tindak kalau dia maha apa apa lu mami satu kalau si tamai katina sila kan tamai ni jiwa mai ni ku ni lu ni dale batte nanu semenzu yavarakala ఈమెను అవతలకి తీసుకుని పండు. ఒక వంక అఖిల భారత సామ్రాజ్య లాంఛనమైన ఈ కిరీటం వేరొక వంక అమాయిక ప్రేమ స్వరూపిణి ఈ అనార్క జహాన రాజనీతి తంత్రజ్ఞుడైన ప్రకృతి సుషమా సుకుమారమైన స్వర్గీయ కవిత గీతికలు ఉపాసించే అబుల్ కిరీటం శిరస్సున లేని అక్బరు అనార్కలి సలీల వివాహాన్ని అంగీకరించడానికే ప్రయత్నిస్తాడు అబుల్. జహాపర కవి అయిన అబుల్ దాన్ని గానం చేస్తాడు.
1: జహాపర కౌన్ హై మే రాజా మాన్సింగ్ హూ.
0: మాన్సింగ్ కూర్చో.
1: జహాపన లాహోర్ అంతా గగ్గోలుగా ఉంది.
0: ఏ విషయం?
1: షహజాదా సలీం బానిస కూతుర్ని పరిణయం ఆడుతారని నగరమంతా ఒక్కటే అల్లరిగా ఉంది. రాజపుత్రులందరికీ చాలా కోపంగా ఉంది. క్షత్రియ వీరసింహులకు బానిస జాతి సంతానం క్రింద తలలోకుటకు అంగీకారం లేదు.
0: పవిత్ర ప్రేమతో కల్పించుకునే వారి హృదయ సంబంధాన్ని ఎలా త్రెంచమా?
1: రాజకీయంగా అలా పనికిరాదు. భిన్న జాతుల పౌరుష జీవనానికి ఇది అవమానం.
0: వారిని అవమానింపవలనని ఎవరంటున్నారు?
1: కర్తవ్యము
0: ఏమీయును లేదు. నీవు వెళ్ళి ఎక్కడ ఈ తిరుగుబాటు జరుగునో అక్కడ నీ ప్రజ్ఞా బలదర్పాలతో ఎదుర్కొని
1: సార్వభౌముని రెండవ రాజధాని లాహోర్లో ఇంతటి ప్రజాందోళనము సంతృప్తి పరపకుండా
0: ఉండవచ్చునా? నీ సార్వభౌముడు శాసిస్తున్నాడు.
1: ఖేదాలను జహాపన క్షమింపుడు. ఖేదాలు ఎవరు అంగీకరించినను మానినను క్షత్రియ జాతి మాత్రం అంగీకరింపదాలు. ఉగ్గుపాలతో పెట్టిన క్షాత్ర రస ప్రధాన జీవనులకు క్షత్రియ సూరతిఖామణులు రణరంగంలో దురికి మృత్యుదేవి కరాల దంతాత్మలలో వీరవిహారం చేస్తూ సర్వార్పణం చేయగలరు. కాని అవమాన పరాజితులు కావటాన్ని భరించదాలు. యోగ్యతకు సమరస భావానికి ముగ్ధుడనై హిందూ ముసల్మానుల శాశ్వత సఖ్యం కోసం తెనగులాడే మీ చేయూతగా నుండడానికి మా సోదరి అంబర్ రాకుమార్ని భార్యగా ఎలుకొమ్మనిచ్చా. ఈ సంస్కరణ ఎందరెందరో సుక్షత్రియుల కంటకింపైపోయింది. క్షత్రియలోక మూర్ధన్యుడైన మా చిత్తూరు ప్రభు రా ప్రతాప్ సింహ్ మొఘల్ సామ్రాట్యునకు సామంతుడుగా ఉన్నదాలకనే కదా నేటికి కందమూలాలు తింటూ తన పవిత్ర దేహాన్ని అడవి కల్పించుకున్నాడు. సర్వ సైన్యాధిపతి ప్రభు నాకి సర్వ సైన్యాధిపతిత్వంతో పని లేదు. ఒక క్షత్రియ జాతి అనే సమస్త భారతీయ సభ్యజాతులకు తలవంపుగా భారత సామ్రాజ్య సింహాసనం మీద బానిస కూతురు కనుసన్నలతో పాలించు చక్రవర్తి శాసనాలను పరిమాణాలను శిరోధార్యమని తలచి నా వంటి ఆత్మాభిమానం గలవాడు సేవించలేడు. ప్రభు క్షమించండి.
0: మాన్సింగ్ మాన్సింగ్ రాజధర్మం నిర్వర్తించే ఈ హృదయంలో దయా ప్రేమలకు స్థానం లేదు. ఎవరక్కడ
2: లేదు.
0: తెల్లవారక పూర్వమే అనార్కలిని సజీవ సమాధి చేయించు రహస్యంగా.
2: జహాపన జహాపన మనసారా ప్రేమించినందుకు మరణదండన మా జహాపన. అట్లయినచు భావి పరిణామాన్ని శంకించకుండా పరమశ్వరి ప్రేమించిన సహజాదా సలీం దేవి శిక్ష. ఆమె అపరాధం కన్నను రాకుమారుని అపరాధమే ఎన్నో విధములు అధికతరమైనది. క్షమించు. ఉత్తర వాత్సల్యం అతనిని శిక్షించకుండా మీకు అడ్డము వచ్చాడు. అసహాయ కదా అని ఇంత పని చేశారు కదా ప్రభు. ఒక్క మాట మనవి చేయకుండా ఉండలేదు. మీ సామ్రాజ్యం

0: ఆమెకు రక్షణ లేకుంది. ఇట్టి ఘోర సాంఘిక నియమాలు మృత్యు క్రీడలు లేని ఏ దూర దేశాలకు పంపించి వేయలేకపోయినా ఇంత అన్యాయం చేస్తారా?
1: గురుజీ, నేను తొందరపడ్డాను. దారుణమైన శాసనం చేశాను. కరుణార్ద్రమైన నా హృదయాన్ని ఈ రాజకీయ లోహ కవాటాలు నిర్బంధించి పైకి పోయింది.

అనాథ నా బిడ్డ, ఈ దీనగాయకుణ్ణి ఒక్కడిని శూన్య ప్రపంచంలో వదిలివేసి స్వర్గధామం చేరుకున్నావా? నీలోని కళాప్రావీణ్యమే నీకు మృత్యప్రాయమైపోయిందా? ఈ జీవితమంతా ఇక నిర్వేదంతో నీ మృత్యు వేదనలనే పాడుకునవలెనా బిడ్డ? బిడ్డ, అప్పుడే ఏనాడో ఏ చెట్టు క్రిందో నీ దిక్కులేని జీవితం రారిపోతే ఏమయ్యా?

0: అని ఊపించి సర్వ జగన్మోహనమైన నృత్యగాన కళలను అలంకరించుకొని క్రూర వ్యాఘ్రములకు బలి చేశానాడవకుండో నిజ్యోతిస్తూ పోయి సృష్టికాల అంధకారమైపోయి
1: అనా ఇక నీవు నాకు లేవు అనా నీవులను విడిచిపెట్టేవా నేనే విడిచిపెట్టాను ఆకాశ సీమల నుంచి అవతరించిన నీవు అనంత ప్రేమతో కరగ్రహణం ఆశిస్తే అందుకోలేక హతాశుడు నేను నిర్భాగ్యుని నేను నిర్భాగ్యుని నువ్వు మరణింపలేదు ఈ సరి నేను చిత్రం ఒక చేశాడు స్నేహించాడు ఈ పాషాణ శీలు ఊపిరాలక మృత్యువును ఆహ్వానించుకుంటూ దీర్ఘ నిద్రపోయినావా నేను పరిగెత్తి కలుపుకుంటాను
2: చెప్పు కలుసు చక్రవర్తి శాసనం
1: శాసనం డిస్కవరీ పైన రా శాసనం ఈ కఠోర శాసనాలకి అమృతమూర్తి అయిన అనర్హరి బలి అయిపోయింది ఈ దాహం తలారది ఈ శాసనాలు ఈ నిర్బంధపు ఫర్మానాడు ఇక అనర్హరిని చేరదు అనర్హరి అప్పుడే మీ సామ్రాజ్యపు సరిహద్దులను దాటిపోయింది అయ్యో అమ్మాయి శక్తి అబలైన అనార్పై ముష్కరపు శాసనం అసహాయ ప్రాణి కదా ఆయన్ని చెలాయించిన మీ చిత్ర కథా కళాపములు ఆమె కృంగిపోయి పడిన వేదన ధూమములో నుండి అగ్ని ప్రజ్వరిల్లి వికృత నినాదాలతో మీపై మీ సామ్రాజ్యముపై శపక్తులు ఘోషిస్తోందిరా ఇది తరతరములా తగలగలదు మొఘల్ రాజవంశాల్లో మానవత్వమే లభిస్తోంది ఇక బంగారు కట్టెపై రత్నమయ్య కిరీటం పెట్టుకుని మీ చక్రవర్తి

0: మీరింతవరకు అనార్కలి నాటకం విన్నారు. రచన శ్రీ బూటుగూరి సత్యనారాయణరావు, నిర్వహణ శ్రీ బందా కనకలింగేశ్వరరావు, సంగీతం శ్రీ ఓలటి వెంకటేశ్వర్లు, కాయనీ గాయకులు శ్రీ ఎన్సిబి జగన్నాథాచార్యులు, శ్రీ ఓలటి వెంకటేశ్వర్లు. ఇందులో అనార్కలి ఎస్ గోపాలరత్నం, రాణి వింజిమూరి లక్ష్మి, సోఫియా శ్రీమతి ఎం నాగరత్నమ్మ, అక్బర్ శ్రీ ఎన్బిఆర్ సాంబశివరావు, సలీం శ్రీ ఏబి ఆనంద్, తాన్సేన్ శ్రీ బందా, అబ్దుల్ ఫజల్ శ్రీ సి రామ్మోహన్ రావు, మాన్సింగ్ శ్రీ కె లక్ష్మీ నరసయ్య, వార్తాహరుడు శ్రీ నండూరి సుబ్బారావు పాల్గొన్నారు. ఈ నాటకం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వినబడింది.
1: ఆకాశవాణి హైదరాబాద్.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 4:03. ఈ పూట ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈరోజు సాయంత్రం 5:00 3:23.6 అనగా 927 కిలో హెర్ట్స్పై సాయంత్రం ప్రసారాలు ప్రారంభం. అంతవరకు సెలవు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్పై ఈనాటి సాయంత్రం ప్రసారం ప్రారంభం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్పై, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినవచ్చు. యువవాణి యోజనల కార్యక్రమం వింటారు.

గొప్పగా రాణించే వారిలో చాలామందికి తమ గురించి తమకు బాగా తెలుసు. వెనుకబడిన వారికి ఈ విషయం తెలియదు. మీకు కోపం ఎప్పుడు వస్తుందో, మీ బలహీనతలు ఏమిటో, మీ అలవాట్లు ఏంటో ముందుగా మనం తెలుసుకోవాలి. ఓపిక, కోరికలను వాయిదా వేసుకోవడం. ధనవంతులు తమ ఆనందాన్ని కాసేపు వాయిదా వేసుకుంటారంట. పేదవారు వెంటనే సుఖాన్ని కోరుకుంటూ ఉంటారు. ఒక ప్రయోగంలో తేలింది ఏమిటంటే, ఒక చాక్లెట్ ఇప్పుడు తినడం కన్నా కాసేపు ఆగితే రెండు ఇస్తామంటే ఓపికగా వేచి ఉన్న పిల్లలే భవిష్యత్తులో గొప్పవారయ్యారంట. అవసరం లేకపోయినా వెంటనే కొనేసే ప్రతి వస్తువు మన యొక్క భవిష్యత్తు ఆదాయాన్ని దొంగిలించినట్లే. అందుకే ఓపిక చాలా అవసరం అంటారు నిపుణులు. ఇప్పుడు జీన్స్ చిత్రం నుండి ఒక పాట వింటారు.

జీన్స్ చిత్రం నుండి నిత్యశ్రీ పాడిన పాట విన్నారు. చాలామంది తిరిగి సమాధానం చెప్పడానికే వింటారు, కానీ విజేతలు ఎదుటివారిని అర్థం చేసుకోవడానికి వింటారు. మాట్లాడేటప్పుడు ఎదుటివారి మాటలు శ్రద్ధగా వినడం చాలా ముఖ్యం. ఇందువలన అసలు అవసరాలు తెలుస్తాయి, వెంటనే నమ్మకం కలుగుతుంది. సమాచారమే మన యొక్క బలం.

జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. ఈ చిత్రం నుండి చక్రీ పాడిన పాట విన్నారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐన ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
3: తాతయ్య, ఇది ఏం మొక్క?
4: టాంజరీన్. చాలా తీగా ఉంటుంది. పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్. లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
3: తాతయ్య, ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
4: ఎందుకు?
3: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
4: ఓ, థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
3: ఆర్బిఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.

ఉంచుకోవడం ద్వారా కొన్ని సమస్యల నుండి మనం తప్పించుకోవచ్చు. అలాగే కోపం, బాధ లాంటి వాటిని అదుపు చేయలేకపోతే మన డబ్బును కూడా అదుపు చేయలేము. ఎవరైనా ఎమోషనల్గా నిర్ణయాలు తీసుకుంటే వ్యాపారంలో నష్టపోతారు. మన ఎమోషన్స్ను మనం జయించితే స్పష్టంగా ఆలోచించి తెలివిగా ప్రవర్తించగలం. ఒకరోజు ఆగి నిర్ణయం తీసుకోవడం కూడా మంచిది. తాత్కాలికంగా వచ్చిన కోపం లేదా ఆనందంలో ఎప్పుడూ శాశ్వత నిర్ణయాలు తీసుకోకూడదు. ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు 24 గంటలు ఆగాలి. అప్పటికి అది సరైనది అనిపిస్తేనే కొనసాగించాలి.

0: శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సునీతల బృందగానం విన్నారు. తెలివిగా ఆలోచిస్తే సంపద పెరుగుతుంది, ఎమోషనల్గా ఆలోచిస్తే సంపద పోతుంది. ఇప్పుడు చెప్పిన ఈ అలవాటు చాలామందికి ఎంతో డబ్బు ఆదా చేసింది. సమయానికి తగ్గట్లు మౌనంగా ఉండడం, ఏదైనా ఒప్పందం మాట్లాడుతున్నప్పుడు మౌనంగా ఉండడం చాలా పెద్ద బలం. ఎదుట వ్యక్తులు గొడవకు దిగితే మనం మౌనంగా ఉండడమే సరైన సమాధానం. మౌనంగా ఉంటే ఆ ఖాళీని నింపడానికి ఎదుటివారు తొందరపడి ఎక్కువ మాట్లాడతారు, అలాగా వారి యొక్క సీక్రెట్స్ బయటపడతాయి. బేరసారాల్లో ముందుగా వద్దు అని చెప్పడానికి చెప్పేవారికి మంచి ఆఫర్లు వస్తాయి. తక్కువగా మాట్లాడండి, ఎక్కువగా గెలవండి అనేది స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి సూక్తి. గొప్పగా రాణించే వారిలో చాలామందికి వారి గురించి వారికి బాగా తెలుసు, వెనుకబడిన వారికి ఈ విషయం తెలియదు. మనకు కోపం ఎప్పుడు వస్తుందో, మన బలహీనతలు ఏమిటో, మన అలవాట్లు ఏంటో ముందుగా తెలుసుకోవాలి. మనకున్నటువంటి కోరికలను వాయిదా వేసుకోవడం. ధనవంతులు తమ ఆనందాన్ని కాసేపు వాయిదా వేసుకుంటారు, పేదవారు వెంటనే సుఖాన్ని కోరుకుంటారు. ఒక ప్రయోగంలో ఏం తెలియందంటే, ఒక చాక్లెట్ ఇప్పుడు తినడం కన్నా కాసేపు ఆగితే రెండు ఇస్తాం, ఓపిక్గా వేచి ఉన్న పిల్లలే భవిష్యత్తులో గొప్పవారయ్యారంట. అవసరం లేకపోయినా వెంటనే కొనేసే ప్రతి వస్తువు మన యొక్క భవిష్యత్తును, ఆదాయాన్ని దొంగిలించినట్లే. ఇందుకు ఓర్పు చాలా అవసరం అన్నమాట. ఇప్పుడు చెప్పిన ఈ నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదు. కానీ వీటిని బాగా అలవాటు చేసుకుంటే ధనవంతులు గొప్పవారు అవుతారంట. చాలామంది తిరిగి సమాధానం చెప్పడానికే వింటారు, కానీ విజేతలు ఎదుటివారిని అర్థం చేసుకోవడానికి వింటారు. మాట్లాడేటప్పుడు ఎదుటివారి మాటలు శ్రద్ధగా వినడం చాలా ముఖ్యం. దీనివల్ల అసలు అవసరాలు తెలుస్తాయి, వెంటనే నమ్మకం కలుగుతుంది.
1: ధీమ్ ధనక ధీమ్ తనక ధీమ్ ధనక ధీమ్ ధనక ధీమ్.

చందమామ ఈ చిత్రం నుండి ఆశా భోన్స్లే కెఎం రాధాకృష్ణ పాడిన పాట విన్నారు. యువవాణి యోజనల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సంధ్యారాగాలు, మెలోడియస్ తెలుగు చిత్రగీతాలు కార్యక్రమంలో ముందుగా చిన్నరాయుడు ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వింటారు.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఈ కథ ఒక నర్స్ ఇంకా తన మనసులోని మాటది. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా?
2: కాదు, ముందుగా పొదుపు,
1: ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు, వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా?
3: ఆర్బీఐ అంటోంది,
4: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
5: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
6: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
5: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పీఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
6: ఈ ఎన్పీఎస్ సంచయ్ అంటే ఏంటి?
5: ఎన్పీఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పీఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి ఎన్పీఎస్ సంచయ్తో.
7: సంధ్యారాగాలు తెలుగు సినిమా పాటల మెలోడీలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు రోజా చిత్రం నుండి SP బాలసుబ్రహ్మణ్యం, సుజాత మోహన్ పాడిన పాట వింటారు.

0: బయట గుట్టు బయట పెట్టు చేతి పట్టును నీ కట్టు జారుతున్నది
1: కొత్త గుట్టు కొల్ల గుట్టు కోకనట్టులో రాబట్టు కొబ్బరున్నది
0: దాజిపెట్టి దోజిపెట్టు చాకులెట్టు

సంధ్యారాగాలు తెలుగు చిత్రగీతాల మెలోడీలు విన్నారు. చివరిగా విన్నారు సుందరకాండ చిత్రం నుండి. ఇంతటితో సంధ్యారాగాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమాచారవాణి. ఒక ప్రకటన. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, నేషనల్ కెరీర్ సర్వీస్ సెంటర్ ఫర్ ఎస్సీ ఎస్టీ, గవర్నమెంట్ ఐటీఐ బాలికల ప్రాంగణం, ఇండస్ట్రియల్ ఎస్టేట్ కంచరపాలెం, స్పెషల్ కోచింగ్ స్కీమ్, కాల వ్యవధి 1 సంవత్సరం, వయోపరిమితి 18 నుండి 27 సంవత్సరాలు, 10+2 క్వాలిఫికేషన్తో ఫ్యామిలీ వార్షిక ఆదాయం 3 లక్షలు మించి ఉండకూడదు, ప్రవేశం ఉచితం. అలాగే ఐటీ కంప్యూటర్ ట్రైనింగ్ త్రూ ఎన్ఐఈ ఎల్ఐటీ 1 సంవత్సరం కాల వ్యవధి, వయోపరిమితి 18 నుండి 30 సంవత్సరాలు, 10+2 కనీస అర్హత ఉండాలి, 3 లక్షల ఆదాయాన్ని మించి ఉండకూడదు. వీరికి కూడా పుస్తకాలు, స్టేషనరీ మొదలైనవన్నీ కూడా ఉచితంగా ఇస్తారు. ఓ లెవెల్ కంప్యూటర్ హార్డ్వేర్ మెయింటెనెన్స్ ట్రైనింగ్ త్రూ ఎన్ఐఈ ఎల్ఐటీ 1 సంవత్సరం కాల వ్యవధి, 18 నుండి 30 సంవత్సరాలు, 10+2 అర్హత. వీరికి కూడా ఆదాయం 3 లక్షలు మించి ఉండకూడదు. పుస్తకాలు, స్టేషనరీ మొదలైనవన్నీ కూడా ఉచితంగా ఇస్తారు. ఫౌండేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ త్రూ ఎన్ఐఈ ఎల్ఐటీ 2 నెలల కాల వ్యవధి, 18 నుండి 30 సంవత్సరాలు వయసు కలిగిన వారు. దీనికి ప్రవేశం ఉచితం. 10+2 అర్హత ఉండాలి, 3 లక్షల సంవత్సర ఆదాయం మించి ఉండకూడదు. ప్రారంభమయ్యే అవకాశం 1 జూలై నుండి అని తెలియజేస్తున్నారు. ఇప్పుడు వాతావరణ సమాచారం. విశాఖపట్నం వాతావరణ పరిశోధన కేంద్రం వారు ఈ సాయంత్రం 5:54 అందజేసిన వివరాల ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.2 డిగ్రీల సెల్సియస్.

0: కనిష్ట ఉష్ణోగ్రత 28.4 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం నమోదు కాలేదు, గాల్లో తేమ 83%. విమానాశ్రయంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.4 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం జల్లులు కురిసినట్లుగా నమోదైంది, గాల్లో తేమ 80%. స్థానిక వాతావరణం: ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి 1 లేదా 2 జల్లులతో కూడిన వర్షం కానీ ఉరుములతో కూడిన వర్షం కానీ కురిసే అవకాశం ఉంది. ఆంధ్ర కోస్తా తీరంలో చేపలు పట్టే వారికి ఈరోజు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. ఆంధ్రేతర కోస్తా తీరంలో చేపలు పట్టేవారికి ఈరోజు బలమైన ఈదురుగాలులు గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో ప్రారంభమై 65 కిలోమీటర్ల వరకు కొన్ని ప్రాంతాలైన నైరుతి బంగాళాఖాతంలో వీచే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ఆంధ్రేతర కోస్తా తీరంలో చేపల వేటకు వెళ్లకూడదని అధికారులు తెలియజేస్తున్నారు. వాతావరణ వివరాలు విన్నారు. ఈనాటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ఈ సాయంత్రం 6:30 2026 ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్లో భాగంగా భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న మ్యాచ్కు హిందీ ఆంగ్ల భాషల్లో వ్యాఖ్యానం వింటారు, రేడియో సెట్లలో వింటారు. ఈ వ్యాఖ్యానం ఆట ముగిసే వరకు ఉంటుంది. రోజువారీ కార్యక్రమాలు న్యూస్ ఆన్ ఏఏఆర్ యాప్ ద్వారా వింటారు. ఆరు గంటల 30 నిమిషాలకు సాయం సమీరం యాప్లో వింటారు. 7:15 పాలసీమ వ్యవసాయదారుల కార్యక్రమంలో వాతావరణంలో వస్తున్న మార్పులు, వ్యవసాయ సమగ్ర యాజమాన్యం గురించి కృషి విజ్ఞాన కేంద్రం ఆమదాల వలస శాస్త్రవేత్త డాక్టర్ బి మౌనికా గారి ప్రసంగం వింటారు. జానపద గీతం, వ్యవసాయ సమాచారంలో చిరుధాన్య రైతులకు జాగ్రత్తలు గురించి వింటారు. 7:45 స్వరమాలిక, తెలుగు సినిమా పాటలు ఈ రాత్రి 8:00. ఈ ఉదయం భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు జాతిని ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ మనసులో మాట తెలుగు అనువాదం వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. ఈ రాత్రి 9:30 నేషనల్ సైన్స్ మ్యాగజైన్. 10:00 రవివాసరి అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమంలో పండిట్ సుధీర్ పాండే గారి తబ్లా వింటారు. విద్వాన్ ఎన్ఎస్ కళ్యాణరామన్ గారి మృదంగం వింటారు. ఇవి ఈనాటి కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: This is Akashwani, the news read by Nishit Kumar. Prime Minister Narendra Modi today stated that climate action must be guided by fairness, responsibility and equity. In his special address to the National Assembly of Seychelles, Prime Minister said this is the essence of climate justice. He emphasized that Seychelles and India both seek a world where development is more inclusive and where international institutions reflect contemporary realities.
2: Seychelles and India both seek a world where development is more inclusive. We both seek a world where international institutions reflect contemporary realities. We believe that our shared future must be shaped collectively, inclusively, and fairly.
1: Mr. Modi said Seychelles occupies a special place in India's vision for the Indian Ocean and that conviction is stronger than ever. He said the Indian Ocean does not separate India and Seychelles but connects the two countries. He addressed that it will encourage all those who are making sustained efforts for environment conservation.
2: Our vision is captured in the idea of Mahasagar, mutual and holistic advancement for security and growth across regions, Mahasagar. This vision recognizes that our futures are interconnected and interdependent, and we will continue to work together for a safer and more secure Indian Ocean region.
1: Prime Minister said it is a special honor to stand before everyone as the first Indian Prime Minister to address the National Assembly. He also thanked President and the people of Seychelles for honoring him with Seychelles' highest distinction, the Guardian of the Blue Horizon, earlier in the day. Union Ministers Amit Shah, S. Jaishankar, Rajnath Singh, Piyush Goyal, Manohar Lal and Jitendra Singh congratulated Prime Minister Narendra Modi on being conferred with Seychelles' highest distinction for leadership in environmental conservation and sustainable development. Prime Minister Modi has said that the power of public participation in nation building is one of India's greatest strengths.

0: వేళ పార్టీ కావాలంతే
1: ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం.
0: ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ.
1: ఇది నీ కార్డు పిన్ను, ఈ నా కార్డ్ డీటెయిల్స్, స్వయంగా వేస్తాను.
2: ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి.
1: బై గర్ల్స్,
0: ఎక్కడికి వెళ్తున్నావు?
1: వినలేదా? నో షేరింగ్.
3: ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. రక్షణ, విమానయాన రంగాల్లో దేశం స్వావలంబన సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలిపారు. రాష్ట వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతోంది. భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య చివరి T20 క్రికెట్ మ్యాచ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ఫలితంగా రాష్ట్రంలో రానున్న 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణం కేంద్రం తెలిపింది. ఇక వార్తల వివరాలు. రక్షణ, విమానయాన రంగాల్లో స్వావలంబన సాధించే దిశగా భారత్ ఇప్పటికే అనేక మైలురాళ్లను చేరుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచికలో ప్రధానమంత్రి ఈరోజు పలు విషయాలపై మాట్లాడారు. డిఆర్డీఓ దేశీయంగా అభివృద్ది చేసిన లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్స్ను విజయవంతంగా పరీక్షించిందన్నారు. ఇటీవల నావికాదళంలోకి ప్రవేశించిన 3 యుద్ధనౌకలు పూర్తి స్వదేశీ సాంకేతికతతో తయారయ్యాయని పేర్కొన్నారు. దేశీయంగా తయారైన తొలి C-295 విమానం కార్యకలాపాలు ప్రారంభం దేశ సాంకేతిక స్వావలంబనకు నిదర్శనమన్నారు. C-295 విమానంతో పాటు మరో 40 విమానాలు దేశంలో తయారవుతున్నాయని, దీనివలన దేశీయ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కూడా బలోపేతమవుతాయని తెలిపారు. దీనివల్ల వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ఆత్మనిర్భర్ భారత్ సంకల్పం మరింత బలపడుతుందని ప్రధానమంత్రి స్పష్టం చేస్తూ

0: एविएशन सेक्टर में देश ने एक बड़ी सफलता पाई। C-295 यह विमान मेड इन इंडिया है और C-295 विमान ने अपनी पहली उड़ान पूरी की है और ऐसे 40 विमान भारत में ही बनाए जा रहे हैं। इससे MSME और एरोस्पेस सेक्टर को नई शक्ति मिल रही है। आज समुद्र से लेकर आकाश तक हमारा भारत अधिक सुरक्षित और आत्मनिर्भर बन रहा है।
1: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో తన పిలుపు మేరకు పొదుపు చర్యలు పాటించిన దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచికలో ప్రధానమంత్రి మాట్లాడుతూ బంగారం కొనుగోళ్లను తగ్గించడంతో పాటు ఇతర పొదుపు చర్యలను ప్రజలు చేపట్టారని అన్నారు. ప్రపంచస్థాయి సంక్షోభాన్ని భారతీయులు కలిసికట్టుగా ఎదుర్కొంటున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. వర్షపు నీటిని పొదుపు చేయాలనే సంకల్పంతో క్యాచ్ ది రెయిన్ ఉద్యమాన్ని మరింత ఉధృతంగా ముందుకు తీసుకువెళ్లాలని నరేంద్ర మోదీ కోరారు. రానున్న గణేష్ చతుర్థి ఉత్సవాల కోసం ప్రజలు కేవలం మట్టి వినాయక విగ్రహాలనే కొనుగోలు చేయాలని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను పూర్తిగా దూరం పెట్టాలని ప్రధానమంత్రి సూచిస్తూ,
0: గణపతి బప్పా కి జో మూర్తి స్థాపిత హో వో హమారే దేశ్ కి మిట్టి సే బనీ. जो लोग गणेश जी की मूर्तियां बनाते हैं उनसे भी मेरा आग्रह है कि वे मिट्टी की मूर्तियों को प्राथमिकता दें और जो लोग मूर्तियां खरीदते हैं वे भी यह जरूर देखें कि गणपति बप्पा की मूर्ति किससे बनी है और किस देश में तैयार हुई है. प्लास्टर ऑफ पेरिस से बनी मूर्तियां बिल्कुल न खरीदें. जब हम स्थानीय कारीगरों से मूर्ति खरीदते हैं हम वोकल फॉर लोकल के संकल्प को मजबूत करते हैं.
1: రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిన్నారులకు ఈరోజు పోలియో చుక్కలు వేశారు. జాతీయ ఇమ్యూనైజేషన్ డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అందిస్తున్న అన్ని రకాల టీకాలను నిర్ణీత సమయానికి వేయించాలని తల్లిదండ్రులకు ముఖ్యమంత్రి సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పల్స్ పోలియో కార్యక్రమం అమలుకు చేసిన ఏర్పాట్లను కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలో నేటి నుంచి 3 రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమం ద్వారా 5 ఏళ్లలోపు వయసు ఉన్న సుమారు 49,20,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలోని తోతాపురి మామిడి రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభాన్ని అధిగమించేందుకు చొరవ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు ముఖ్యమంత్రి లేఖ రాశారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ PDPS అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ పరిణామాలతో మ్యాంగో పల్ప్ ఎగుమతులు నిలిచిపోవటం, పరిశ్రమలు కొనుగోళ్లు నిలిపివేయడంతో మార్కెట్లో తోతాపురి ధరలు పడిపోయాయని లేఖలో పేర్కొన్నారు. మామిడి రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 281 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని ముఖ్యమంత్రి ఆ లేఖలో కోరారు. అనంతపురంలోని ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరుకానున్నారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎస్ఏ కోరి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ జూలై 1వ తేదీన నిర్వహించే విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొంటారని అన్నారు. జాతీయ విద్యా విధానం మార్గదర్శకాలను 100% అమలు చేసిన తొలి విశ్వవిద్యాలయంగా గుర్తింపు వచ్చిందని తెలిపారు. స్నాతకోత్సవంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొంటారని, 1200 మందికి పైగా విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయనున్నారని తెలియజేశారు. మాజీ ప్రధానమంత్రి దివంగత పివి నరసింహారావు 105వ జయంతి సందర్భంగా పలువురు నివాళులర్పించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమం వేదికగా నివాళులర్పించారు. దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో పివి నరసింహారావు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. రాజనీతిజ్ఞుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచిన పివి నరసింహారావు తెలుగువారు కావటం మనందరికీ గర్వకారణమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దేశంలో ఏ ఒక్కరూ పోలియో బారిన పడకుండా ఆరోగ్యకరమైన జీవనం సాగించడానికి పల్స్ పోలియో

0: కార్యక్రమం దోహదపడుతుందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. ఈరోజు సాలూరు పట్టణంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 5 ఏళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. పిల్లల ఆరోగ్య పరిరక్షణలో తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించి ప్రభుత్వ కార్యక్రమానికి సహకారం అందించాలని కోరారు. భారత్ ఐర్లాండ్ల జట్ల మధ్య చివరి T20 క్రికెట్ మ్యాచ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఐర్లాండ్లోని బెల్ఫాస్ట్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన ఐర్లాండ్ జట్టు ఒక ఓవర్లో 13 పరుగులు చేసింది. శుక్రవారం జరిగిన తొలి T20 మ్యాచ్లో ఐర్లాండ్ జట్టు 34 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్లో 1-0 ముందంజలో నిలిచింది. వాతావరణం. ఉపరితల ఆవర్తనం ద్రోణి ఫలితంగా రాష్ట్రంలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో రానున్న 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణం కేంద్రం తెలిపింది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని, ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. ఈదురుగాలులకు గంటలకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రక్షణ విమానయాన రంగాల్లో దేశం స్వావలంబన సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతోంది. భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య చివరి T20 క్రికెట్ మ్యాచ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: మన డెజర్ట్ వచ్చేసింది కానీ మన చాంపియన్ ఇంకా రాలేదు. మరి
2: బిల్ ఇచ్చే ముందేనే వస్తుందంటారా?
3: సో గర్ల్స్, ఏంటట సంగతి?
4: బిల్లట సంగతి.
1: ఏది నీ కాడి పిన్ని?
5: ఆర్బిఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికి ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి.
6: తినడం ఛాంపియన్షిప్ జరిగిందా?
5: ఆర్బిఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. 2026 ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్లో భాగంగా భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న మ్యాచ్కు హిందీ ఆంగ్ల భాషల్లో వ్యాఖ్యానం వింటారు, రేడియో సెట్లలో వింటారు ఈ వ్యాఖ్యానాన్ని. ఈ వ్యాఖ్యానం ఆట ముగిసే వరకు ఉంటుంది. రోజువారీ కార్యక్రమాలు న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్ ద్వారా వింటారు. ఇప్పుడు సాయం సమీరం కార్యక్రమంలో ముందుగా ఫిట్నెస్ మంత్ర. స్వీయ రక్షణ, స్వీయ సంరక్షణ అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదు, శారీరక, మానసిక మరియు భావోద్వేగ శ్రేయస్సును పెంపొందించే ఒక సమగ్ర జీవన శైలి. ఒత్తిడిని తగ్గించడానికి, ఆరోగ్యకరమైన దినచర్యను ఏర్పరచుకోవడానికి ఏర్పడింది. నేను నా శరీరాన్ని ప్రేమిస్తున్నాను, దానికి శక్తినివ్వాలనుకుంటున్నాను. వ్యాయామాన్ని శిక్షలా కాకుండా శరీరాన్ని దృఢంగా ఉంచే ఒక బహుమతిగా భావించాలి. పరిపూర్ణత ముఖ్యం కాదు, పురోగతి ముఖ్యం. ప్రతిరోజు గంటల తరబడి కష్టపడాల్సిన అవసరం లేదు. చిన్నపాటి వ్యాయామం లేదా నడక కూడా ఎంతో మేలు చేస్తుంది. ప్రతి అడుగు ఒక విజయం. మనం చేసే ప్రతి చిన్న ప్రయత్నాన్ని, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అభినందించుకోవాలి. కొన్ని స్వీయ సంరక్షణ సూత్రాలు. శరీరానికి ఇంధనంగా పనిచేసే తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తీసుకోవాలి. ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తగ్గించాలి. మనకు నచ్చిన శారీరక శ్రమను ఎంచుకోవాలి, అది జిమ్, యోగా లేదా సరదాగా వాకింగ్ కావచ్చు. నెమ్మదిగా నడవడం వలన కూడా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోజు 7 నుండి 8 గంటల గాఢ నిద్ర శారీరక రికవరీకి, మానసిక ప్రశాంతతకు అవసరం. ధ్యానం,

ప్రాణాయామం వంటివి ఒత్తిడిని దూరం చేసి ఏకాగ్రతను పెంచుతాయి. మన యొక్క మానసిక లేదా శారీరక సామర్థ్యాన్ని మించి ఒత్తిడి తీసుకోకూడదు. అవసరమైనప్పుడు విశ్రాంతి తీసుకోవాలి. ఇప్పుడు ఒక పాట వింటారు.

సాయం సమీరం కార్యక్రమంలో ఇప్పుడు వికాసం. డిజిటల్ ఇండియా మన దేశంలో సమాచార సాంకేతిక రంగ ఫలాలను సామాన్య ప్రజానీకానికి చేరువ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం డిజిటల్ ఇండియా. 2015 జులై 1వ తేదీన మన ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. 2015 జులై 1న న్యూఢిల్లీలో జరిగిన డిజిటల్ ఇండియా వీక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు డిజిటల్ ఇండియా బుక్ విడుదల చేశారు. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ రంగాల్లోని విప్లవం ప్రజలకు చేరువ చేయడం, ప్రభుత్వ పాలనను డిజిటల్ ఇన్ఫ్రాను ద్వారా ప్రజలు వినియోగించుకునే వెసులుబాటు కల్పించడం డిజిటల్ ఇండియా ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. బ్రాడ్బ్యాండ్ హైవే అభివృద్ధి, అందరికీ మొబైల్ కనెక్టివిటీ అందుబాటులోకి తేవడం, పబ్లిక్ ఇంటర్నెట్ యాక్సెస్ ప్రోగ్రామ్ టెక్నాలజీని వినియోగించి పాలనా రంగాన్ని ప్రక్షాళన చేయడం, సమాచారాన్ని సర్కారు సర్వీసులను టెక్నాలజీ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తేవడం వంటివి డిజిటల్ ఇండియాలో భాగం. భారతదేశంలో జరిగిన అనేక G20 సమావేశాలు భారతదేశాన్ని గ్లోబల్ కృత్రిమ మేధస్సు హబ్గా భావిస్తున్నాయి. డిజిటల్ ఇండియా ద్వారా సాధ్యమని చెప్పారు. 7 మిలియన్ల కృత్రిమ మేధస్సు నిపుణులు, 15 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ డిమాండ్ గురించి చెప్పారు కొంతమంది వక్తలు. ప్రతినిధులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మేక్ ఇన్ ఇండియాలో కృత్రిమ మేధస్సును ఏకీకృతం చేయాలని సూచించారు. డిజిటల్ ఇండియా IBPS విజయం ప్రస్తావించారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం లక్ష్యాలు: 2.5 లక్షల పాఠశాలలకు వైఫై కనెక్షన్లు, బహిరంగ ప్రదేశాల్లో వైఫై హాట్స్పాట్లు, 4 లక్షల ప్రజా అంతర్జాల లభ్యత కేంద్రాలు, 100 కోట్ల రూపాయలతో డిజిటల్ ఇండియా పథకాలు, ఎలక్ట్రానిక్ పరికరాల దిగుమతికి స్వస్తి, 1.7 కోట్ల ప్రత్యక్ష ఉద్యోగాలు, పరోక్షంగా 8.5 కోట్ల ఉద్యోగాలు, మల్టీ సర్వీస్ కేంద్రాలుగా 1.5 లక్షల పోస్టాఫీసులు, గ్రామీణ భారతంపై దృష్టి, 42,300 గ్రామాలకు టెలిఫోన్ సదుపాయం, 2.5 లక్షల గ్రామాలకు బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లు, 1 కోటి మంది గ్రామీణ విద్యార్థులకు ఐటీ శిక్షణ, టెలికాం సంస్థల్లో 50,000 మంది గ్రామీణులకు ఉపాధి. ఇది డిజిటల్ ఇండియా గురించి. ఇప్పుడు ఒక పాట వింటారు.

సాయం సమీరం కార్యక్రమంలో ఇప్పుడు ప్రేరణ. జీవితం ఎప్పుడూ ఊహించినట్లు సాగదు. ఎన్నో ఎదురుదెబ్బలు, కష్టాలు ఎదురవుతాయి. వాటిని తట్టుకుని నిలబడితేనే జీవితానికి సార్థకత. యాసిడ్ దాడికి గురైన కవితా బిష్ణు ఓ చక్కని ఉదాహరణ. శరీరం నిలువెల్లా కాలిపోయినా, కంటి చూపును కోల్పోయినా తిరిగి నిలబడ్డారు. తోటి మహిళలకు ఉపాధి కల్పిస్తూ అందరి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. దృఢ సంకల్పం ఉంటే సాధించలేనిదంటూ ఏమీ లేదని చెబుతారు కవితా విష్ట్. వీరిది ఉత్తరాఖండ్లోని రాణిఖేత్. వీరి బాల్యం ఎంతో ఆనందంగా గడిచిపోయింది. చాలా చిన్న వయసులోనే కుట్టు పనిలో పాటు పెయింటింగ్ వంటివి నేర్చుకున్నారు. మధ్యతరగతి కుటుంబం కావడం, ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆ బాధని కళ్ళారా చూసిన కవిత చదువుకి స్వస్తి చెప్పి ఉపాధి బాట పట్టారు. నోయిడాకు వెళ్ళి పనిలో కుదిరారు. అక్కడే ఓ వ్యక్తి ఆమెతో ప్రేమ ప్రతిపాదనలు పంపాడు. వాటిని తిరస్కరించారు కవిత. దాంతో ఆ వ్యక్తి ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్నాడు. అతను చూసి కవితపై యాసిడ్తో దాడి చేశాడు. హాస్పిటల్లో 6 రోజులు కోమాలో ఉన్నారు. ముఖం తీవ్రంగా కాలిపోవడమే కాదు, చూపుని కూడా కోల్పోయారు. కోలుకోవడానికి 2 సంవత్సరాలు పట్టింది. ఆ సమయంలో ఇరుగు పొరుగు బంధువుల మాటలు ఆమెను బాధించాయి. దీంతో తిరిగి తనను తాను నిలబెట్టుకోవాలనుకున్నారు. అనుకున్నట్లుగానే వివిధ స్వచ్ఛంద సంస్థల సాయంతో అనేక రకాల నైపుణ్యాలను వంటబట్టించుకున్నారు. తన తోట మహిళలకు నేర్పించి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. అలా కవిత వారి బృందం గోబర్ ఆర్ట్ అనే బ్రాండ్ పేరుతో గోమయ ఉత్పత్తులను తయారు చేసి అమ్మారు.

దీపాలు, విగ్రహాలు, కొవ్వొత్తులు, దిండ్లు, ఇతర అలంకార వస్తువులు ఎన్నో ఉన్నాయి వీటిలో. ఇవి కేవలం ఉత్తరాఖండ్లోనే కాదు, ఢిల్లీ, ముంబై తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తుంది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇప్పటికే కవితా బిష్ణు మహిళా సాధికారతకు బ్రాండ్ అంబాసిడర్గా నియమించారు. అనేక అవార్డులు, రివార్డులు కూడా ఆమెను వరించాయి.

వ్యక్తిత్వం. దూకుడు ప్రవర్తనను నియంత్రించడానికి స్పృహతో కూడిన ప్రయత్నంతో పాటు భావోద్వేగ నియంత్రణ చాలా అవసరం. సంబంధాలను, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. దూకుడు ప్రవర్తనను అధిగమించడానికి కొన్ని ముఖ్యమైన పద్ధతులు ఉన్నాయి. మనకు ఎప్పుడు ఎందుకు కోపం వస్తుందో, ఉదాహరణకి ఆకలి, అలసట, ఒత్తిడి లేదా ఏదైనా మాట, వీటిని మనం గమనించాలి. ముందుగా గుర్తించడం ద్వారా దూకుడును అడ్డుకోవచ్చు. కోపం వచ్చినప్పుడు, దూకుడుగా అనిపించినప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి లేదా వదలడం చేయాలి. దీని వలన మెదడు ప్రశాంతపరుస్తుంది. ఆవేశం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా ఆ ప్రదేశం నుండి కాసేపు దూరంగా ఉండడం లేదా మౌనంగా ఉండడం చేయాలి. యోగా, శారీరక శ్రమ, ధ్యానం ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను ఇస్తాయి. దూకుడు వ్యక్తిగత లేదా వృత్తిపరమైన జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంటే ప్రవర్తన నిపుణులు లేదా మానసిక వైద్యులను సంప్రదించడం మంచిది.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈనాటి ఈ ప్రసారాల వివరాలు. ఈ ప్రసారంలో 7:15 2026 ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్లో భాగంగా భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న మ్యాచ్కు హిందీ ఆంగ్ల భాషల్లో వ్యాఖ్యానం వింటారు రేడియో సెట్లలో. ఈ వ్యాఖ్యానం మాట ముగిసే వరకు ఉంటుంది. రోజువారీ కార్యక్రమాలు న్యూస్ ఆన్ ఏఆర్ యాప్ ద్వారా వింటారు. పల్లెసీమల వ్యవసాయదారుల కార్యక్రమంలో వాతావరణంలో వస్తున్న మార్పులు, వ్యవసాయ సమగ్ర యాజమాన్యం గురించి కృషి విజ్ఞాన కేంద్రం ఆముదాల వలస శాస్త్రవేత్త డాక్టర్ బి మౌనిక గారి ప్రసంగం వింటారు. జానపద గీతం, వ్యవసాయ సమాచారంలో చిరుధాన్యపు రైతులకు జాగ్రత్తలు, శ్రీమతి సిహెచ్ కమలారాణి గారు అందించిన వ్యవసాయ సమాచారం వింటారు. 7:45 స్వరమాలిక సినిమా పాటలు, 8:00 భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు జాతిని ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ మనసులో మాట తెలుగు అనువాదం వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 8:30 తెలుగులో జాతీయ వార్తలు, 9:30 నేషనల్ సైన్స్ మ్యాగజైన్ రేడియోస్కోప్ వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి 10:00 రవివాసరి అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమంలో పండిట్ సుధీర్ పాండే గారి తబలా వింటారు. విద్వాన్ ఎన్ఎస్ కళ్యాణరామన్ గారు మృదంగం. ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈనాటి ప్రసారాల వివరాలు. ఇక రేపటి ప్రసారాలు. రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం, మనలో మనం భారతీయులం బృందగానం వింటారు. రచన డాక్టర్ అల్కా జయహింద్ రెడ్డి గారు, సంగీతం శ్రీ పివి సాయిబాబా గారు. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీశైల మల్లికార్జున స్వామి భక్తి గీతాలు వింటారు. 6:30 చింతన కార్యక్రమంలో శ్రీ స్వామి యతిరాజానంద్ గారి సంకలనం వింటారు. పఠనం కె కామాక్షమ్మ గారు. 6:35 పొలం పనుల కార్యక్రమంలో కూరగాయల నారు జాగ్రత్తల గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందిస్తున్న వివరాలు వింటారు. 7:15 ఉదయ సమీరాల కార్యక్రమంలో నీటిమాటి శీర్షికన పీసీ మహల నోబిస్ గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు వింటారు. తెలుగు సినిమా దర్శకుడు కమలాకర కామేశ్వరరావు గారి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు వింటారు. చివరితోడు కథానిక వింటారు. రచన శ్రీ బొడ్డేటి జగన్నాథరావు గారు. పుష్పాంజలి సమాచారవాణి వింటారు. 8:30 శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖ వింటారు. రచన డి ప్రతిమ. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ జమ్ము జగ్గారావు బృందం నాదస్వరం వింటారు. శ్రీ యానాపు సంతోష్ బాబు గారు డోలు. రేపు ఉదయం 8:59 పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్.

10 గంటలకు ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే, తర్వాత తెలుగు సినిమా పాటలు వింటారు. 10:30 పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్, 11:00 మధురిమ పాత తెలుగు సినిమా పాటలు, 12:10 మధుమంజరి తెలుగు సినిమా పాటలు, 12:40 కార్మికుల కార్యక్రమం, 1:10 తెలుగు సినిమా పాటలు, 1:33 మహిళా వాణిశ్రీల కార్యక్రమంలో మధుర స్మృతులకు గుర్తుగా మీకు నచ్చిన ఫోటో. జాతీయ కెమెరా దినోత్సవాన్ని సందర్భంగా నిర్వహణ శ్రీమతి డి శ్రీదేవి. 2:31 జానపద రంజని కార్యక్రమంలో శ్రీకృష్ణుని లీలలు చెక్క భజన, శ్రీతోట అచ్చెన్నాయుడు బృందం నిర్వహణలో రామాయణంలో చెంచు భాగవతం తప్పెటి గుళ్ళు వింటారు. శ్రీ పి అప్పలనాయుడు బృంద నిర్వహణలో సాయంత్రం 5:00 యువవాణి యోజనల కార్యక్రమం, 5:30 సంధ్యారాగాలు, తెలుగు సినిమా పాటల మెలోడీలు, 5:55 ఉద్యోగ వార్తలు, 6:00 సమాచారవాణి. రేపు సాయంత్రం 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసంలో ఇంటిగ్రేటెడ్ ప్రాసెసింగ్ డెవలప్మెంట్ స్కీమ్స్, ప్రేరణ వ్యక్తిత్వం వింటారు. 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో శనగ సాగుకు ముందు ఖరీఫ్లో చిరుధాన్యాల సాగు గురించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం లామ్ గుంటూరు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సివి చంద్రమోహన్ గారి ప్రసంగం వింటారు. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి రిలే, 8:00 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు, 8:30 తెలుగులో జాతీయ వార్తలు. రేపు రాత్రి 9:30 వై మదర్ లాంగ్వేజ్ మ్యాటర్స్, డాక్టర్ షానీస్ యానీ రనాడే గారి ఆంగ్ల ప్రసంగం వింటారు. రేపు రాత్రి 10:00 అనుసంధాన కర్ణాటక సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇవి ఈరోజు మరియు రేపటి కార్యక్రమాల వివరాలు, ప్రసారాల వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. వాతావరణంలో మార్పులు ఎదుర్కొనేందుకు బాధ్యతాయుతమైన సమానత్వంతో కూడుకున్న పోరాటం జరపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. కరాచీలో ఇటీవల జరిగిన సంఘటనలకు సంబంధించి పాకిస్తాన్ చేసిన ఆరోపణలను మన దేశం ఖండించింది. మన దేశం ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తితో అన్ని రంగాల్లో స్వావలంబన దిశగా పురోగమిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ 135వ సంచికలో చెప్పారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామాల పాత్ర కీలకమని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. వాతావరణంలో మార్పులను ఎదుర్కొనేందుకు తీసుకునే చర్యలు నిష్పాక్షికంగా బాధ్యతాయుతంగా సమానత్వంతో కూడి ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అన్నారు. సీషల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి చేసిన ప్రత్యేక ప్రసంగంలో ఇదే వాతావరణ న్యాయం సారాంశమని ప్రధానమంత్రి అన్నారు. అభివృద్ధి మరింత సమగ్రంగా ఉండే ప్రపంచాన్ని, అలాగే అంతర్జాతీయ సంస్థలు సమకాలీన వాస్తవాలను ప్రతిబింబించాలే ఉండే వాతావరణాన్ని సీషల్స్ భారత్ 2 కోరుకుంటున్నాయని కూడా ఈ సందర్భంగా ప్రధానమంత్రి చెప్పారు.
1: It is a special honor to stand before you as the first Indian Prime Minister to address this National Assembly. I thank you, Madam Speaker, for your warm words. I also thank President Armeni and the people of Seychelles for honoring me with the guardian of the Blue Horizon earlier today. It will encourage all those who are making sustained efforts for environment conservation. I bring with me the warm greetings and best wishes.
0: సీషల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించిన మొదటి భారతీయ ప్రధానమంత్రిగా అందరి ముందు నిలబడ్డం తనకు దక్కిన ప్రత్యేక గౌరవమని ఆయన అన్నారు. అంతకుముందు సీషల్స్ యొక్క అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ద బ్లూ హొరైజన్తో తనను గౌరవించినందుకు కూడా సీషల్స్ అధ్యక్షుడు అక్కడి ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. హిందూ మహాసముద్రంపై భారత్ దార్శనికతలో సీషల్స్కు ఒక ప్రత్యేక స్థానం ఉందని, ఆ నమ్మకం మునుపటి కంటే ఇప్పుడు మరింత బలంగా ఉందని మోదీ అన్నారు. హిందూ మహాసముద్రం భారత్ను, సీషల్స్ను వేరు చేయడం లేదని, బదులుగా రెండు దేశాలను అనుసంధానిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు మ్యాప్ చూసినప్పుడు సీషల్స్ను హిందూ మహాసముద్రంలోని కేవలం ఒక దీవుల సమూహంగా చూడవచ్చునని,

0: కానీ భారత్ మాత్రం దాని సరిహద్దుల కంటే చాలా విస్తృతమైన పరిధులున్న ఒక దేశంగా సీషెల్స్ను చూస్తుందని మోదీ చెప్పారు. పర్యావరణ పరిరక్షణ సుస్థిర అభివృద్దిలో నాయకత్వానికి గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీషెల్స్ దేశపు అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ద బ్లూ హొరైజన్ ఈరోజు లభించింది. సీషెల్స్ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మనీ ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ప్రధానమంత్రి మోదీకి ప్రదానం చేశారు. మోదీ పర్యావరణ నాయకత్వాన్ని అభివృద్ది చెందుతున్న దేశాల ప్రయోజనాలను ముందుకు తీసుకువెళ్లడంలో ఆయన చేసిన కృషిని బ్లూ ఎకానమీ ప్రచారం, వాతావరణ చర్యలు, సముద్ర వనరుల సుస్థిర నిర్వహణ, అలాగే చిన్న ద్వీప అభివృద్ధి చెందుతున్న దేశాల అభివృద్ధి మొదలైన వాటికి గుర్తింపుగా ఈ విశిష్ట పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ విశిష్ట గౌరవాన్ని అందచేయడం ఇది మొదటిసారి. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, మిషన్ లైఫ్, ఏక్ పేడ్ మాకే నామ్, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ వంటి కార్యక్రమాలతో సహా పచ్చని భూగోళం కోసం ప్రధానమంత్రి చూపిస్తున్న సుదీర్ఘమైన నిబద్ధతను ఈ పురస్కారం గుర్తిస్తోంది. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి రంగాల్లో నాయకత్వానికి గాను ప్రధానమంత్రికి ఈ అత్యున్నత పురస్కారం లభించడం పట్ల లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు అభినందనలు తెలియజేశారు. గార్డియన్ ఆఫ్ ద బ్లూ హొరైజన్ అనే పేరు గల ఈ అవార్డును సీషెల్స్ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మనీ ప్రదానం చేసిన అనంతరం మంత్రులు శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, మనోహర్ లాల్ ఖట్టర్, డాక్టర్ జితేంద్ర సింగ్ ఇతరులు కూడా ప్రధానమంత్రి మోదీకి తమ అభినందనలు తెలియజేశారు. పాకిస్తాన్లోని కరాచీలో ఇటీవల జరిగిన ఘటనలకు సంబంధించి పాకిస్తాన్ చేసిన ఆరోపణలను మన దేశం ఈరోజు తోసిపుచ్చింది. ఇవి నిరాధారమైనవని పేర్కొంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఇందుకు సంబంధించిన మీడియా ప్రశ్నలకు సమాధానమిస్తూ ఇతరులపై వేలెత్తి చూపడం మానేసి పాకిస్తాన్ తన అంతర్గత పరిస్థితులను సమీక్షించుకోవాలని, తన భూభాగంలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై విశ్వసనీయమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధాన సాధనంగా వాడుకునే తన ప్రవృత్తిని పాకిస్తాన్ వదులుకోవాలని విదేశాంగ ప్రతినిధి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మన దేశం ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో అన్ని రంగాల్లో స్వావలంబన దిశగా పురోగమిస్తూ ఎన్నో అద్భుతమైన విజయాలు సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు మన్ కీ బాత్ 135వ సంచికలో ఆయన ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి వివిధ అంశాలపై ప్రసంగించారు. స్వదేశీ తయారీ విమానం C-295 విజయవంతంగా తొలి ప్రయాణాన్ని పూర్తి చేసుకోవడం పట్ల మోదీ హర్షం వ్యక్తం చేశారు.
1: C-295 ये विमान मेड इन इंडिया है और C-295 विमान ने अपनी पहली उड़ान पूरी की है और ऐसे 40 विमान भारत में ही बनाए जा रहे हैं. इससे MSME और एरोस्पेस सेक्टर को नई शक्ति मिल रही है. आज समुद्र से लेकर आकाश तक हमारा भारत अधिक सुरक्षित और आत्मनिर्भर बन रहा है.
0: శారీరక మానసిక వికాసానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని, యువతరం క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా చెప్పారు. నాగాలాండ్ బేబీ లీగ్ ఫుట్బాల్ టోర్నమెంట్ గురించి, నాగాలాండ్ విమెన్స్ ఫుట్బాల్ లీగ్ గురించి ఆయన మన్ కీ బాత్ లో ప్రస్తావించారు.
1: देश में अधिक युवा खेलों को कैरियर के रूप में अपना रहे हैं. नागालैंड के दो ऐसे प्रयासों के बारे में जानकारी मिली है. पहला प्रयास है नागालैंड बेबी लीग, जो उनकी रफ्तार को और प्रतिभा के लिए उनको प्रेरित करती है. नागालैंड की विमेन फुटसल लीग हमारी बेटियों को अपनी प्रतिभा दिखाने का अच्छा अवसर दे रही है.
0: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న బీమా పథకాలను ప్రజలు అందిపుచ్చుకుని ప్రయోజనాలు పొందాలని కూడా ప్రధానమంత్రి చెప్పారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దేశం ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతాయని, గ్రామాల్లో పేరుకుపోయిన చెత్తను స్వీయ క్రమశిక్షణతో శుభ్రం చేయాలని ఆయన చెప్పారు. మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లా బ్యావరాకు చెందిన మహిళలు ప్లాస్టిక్ వ్యర్థాలతో ఈకోబ్రిక్స్ తయారు చేయడాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు.
2: मध्य प्रदेश के राजगढ़ जिले के ब्यावरा की कुछ बहनों के बारे में जानने का अवसर मिला. उन्होंने अपने आसपास फैले प्लास्टिक कचरे को हटाने का संकल्प लिया. उस प्लास्टिक को इको ब्रिक्स में बदला जाने लगा. आज इन्हीं इको ब्रिक्स का उपयोग सार्वजनिक स्थानों को सुंदर बनाने में किया जा रहा. मैं ब्यावरा की सभी बहनों और इस अभियान से जुड़े साथियों को बधाई देता हूँ.
0: 2047 వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేయడంలో గ్రామాలే కీలక పాత్ర పోషిస్తాయని వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన రాష్ట్రీయ గ్రామీణ వికాస్ సమ్మేళనం ఉద్దేశించి ప్రసంగించిన చౌహాన్, గ్రామీణ కార్మికులకు జీవనోపాధి భద్రత కల్పిస్తూనే గ్రామీణ

అభివృద్ధిని వేగవంతం చేయడానికి వికసిత్ భారత్ గ్రామీణ్ యోజన కింద రాష్ట్రాల వాటాతో కలిసి 151,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించామని చెప్పారు. తృణమూల స్థాయి పాలనను మరింత బలోపేతం చేయడానికి, గ్రామీణ సమాజాలను సాధికారం చేయడానికి పంచాయతీలకు గణనీయమైన ఆర్థిక సహాయం అందుతూనే ఉంటుందని ఆయన చెప్పారు. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద 10 కోట్లకు పైగా మహిళలను స్వయం సహాయక సంఘాలతో అనుసంధానం చేశామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా రిస్క్ ఆధారిత నిబంధనల అమలుకు సంబంధించిన అంతర్గత ఆడిట్ల నిర్వహణ కోసం సమగ్ర డిజిటల్ ప్లాట్ఫామ్ అయిన రూరల్ ఇంటర్నల్ ఆడిట్ పోర్టల్ను మంత్రి ప్రారంభించారు. యూరప్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాడ్పుల తీవ్రత కొనసాగుతోంది. ఫ్రాన్స్, జర్మనీ, చెక్ రిపబ్లిక్తో సహా పలు దేశాలు గత 2 రోజుల్లో కొత్తగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు చేశాయి. తీవ్రమైన వడగాడ్పుల కారణంగా తమ దేశం అతలాకుతలమండడంతో ఇప్పటి వరకు 1,000 మరణాలు సంభవించినట్లు ఫ్రాన్స్ ఆరోగ్యాధికారులు చెప్పారు. ఈ 1,000 మరణాల్లో 85% మంది వృద్ధులే కావడం గమనార్హం. రెడ్ హీట్ అలర్ట్ ఉన్న ప్రాంతాల్లో అనేక చోట్ల ప్రభావితమయ్యాయని ఫ్రాన్స్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలియజేసింది. అదేవిధంగా జర్మనీ, చెక్ రిపబ్లిక్లో కూడా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటి నమోదవుతున్నాయి. జర్మనీలో నిన్నెన్నడూ లేని విధంగా గరిష్టంగా 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో దావాగ్నులు ప్రారంభమయ్యాయి. విశేషాలు మరొకసారి. వాతావరణంలో మార్పులు ఎదుర్కొనేందుకు బాధ్యతాయుతమైన సమానత్వంతో కూడుకున్న పోరాటం జరపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కరాచీలో ఇటీవల జరిగిన సంఘటనలకు సంబంధించి పాకిస్తాన్ చేసిన ఆరోపణలను మన దేశం ఖండించింది. మన దేశం ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో అన్ని రంగాల్లో స్వావలంబన దిశగా పురోగమిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగంలో పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామాల పాత్ర కీలకమని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఈనాటి పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో వాతావరణంలో వస్తున్న మార్పులు, వ్యవసాయ సమగ్ర యాజమాన్యం గురించి కృషి విజ్ఞాన కేంద్రం ఆముదాల వలస శాస్త్రవేత్త డాక్టర్ బి మౌనిక గారి ప్రసంగం వింటారు.
1: నమస్కారం అండి, నా పేరు డాక్టర్ బి మౌనిక. నేను కృషి విజ్ఞాన కేంద్రం ఆముదాల వలస శ్రీకాకుళం జిల్లాలో సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నానండి వ్యవసాయ వాతావరణ విభాగంలో. ఈరోజు వాతావరణంలో వస్తున్న మార్పులు మరియు వ్యవసాయ సమగ్ర యాజమాన్యం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా గడిచిన 10-15 సంవత్సరాల కంటే ఇప్పుడు వాతావరణంలో అనేకమైన మార్పులు అనేది మనం గమనిస్తున్నాం. ముఖ్యంగా ఈ రైతులు కూడా వ్యవసాయం చేస్తున్న వాళ్ళు పదే పదే వాతావరణ సూచనల గురించి, ముందస్తు వాతావరణం గురించి కూడా అడగడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రైతులు కూడా వాతావరణాన్ని గమనిస్తున్నారు. అయితే ముఖ్యంగా వాతావరణంలో వచ్చే మార్పుల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అధిక ఉష్ణోగ్రతలు ఒకటి, అంటే బెట్ట పరిస్థితులు అంటాం, చీడపీడలు, ఋతుపవనాల రాక ఆలస్యం అవడం, అధిక తుఫానులు లేదంటే అధిక వర్షాలు, తక్కువ కాలంలో ఎక్కువ వర్షపాతం నమోదవడం, ఇలాంటి అనేకమైన మార్పులను గమనిస్తున్నాం. ముఖ్యంగా గమనించుకుంటే మన భారతదేశం అనేది వ్యవసాయ ప్రధానమైన దేశం. అలాగే మన రాష్ట్రంలో కూడా వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలైన వాతావరణ పరిస్థితులు ఉండడం వల్ల ఆ ప్రాంతాల్లో పండించే పంటలపై ఈ వాతావరణ ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే మన శ్రీకాకుళం జిల్లాలో కూడా గమనించుకున్నట్టయితే ఇక్కడ వాతావరణం కూడా ఒక మండలం నుంచి వేరే మండలంకి వెళ్ళేటప్పటికి, ఒక సబ్ డివిజన్ నుంచి వేరే సబ్ డివిజన్లో కూడా అనేకమైన మార్పులు అనేది గమనిస్తున్నాం. ముఖ్యంగా ఈ వాతావరణ మార్పులు అనేటటువంటివి ఏంటంటే ఋతుపవనాలు రాక ఆలస్యం అవడము, వర్షంలో హెచ్చుతగ్గులు, తక్కువ సమయంలో అధిక ఉష్ణోగ్రతతో కూడిన వర్షము, వర్షాభావ పరిస్థితులు, పంటకాలంలో వర్షపాతం విస్తరణ సమంగా లేకపోవడము, అకాల వర్షాలు, వడగళ్ళు,

ఇవన్నీ కూడా అధిక నీటి అవసరం అవ్వడం కూడా ఒక వాతావరణమైన మార్పులు. ఇలాంటి విపరీతమైన వేడిగాలులు వీటి వల్ల ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏంటంటే రైతులకు ఒక్కొక్కసారి పాక్షికంగాను ఒక్కొక్కసారి పూర్తిగా పంట నష్టం అనేది వాటిల్లడం జరుగుతుంది. అయితే కొన్ని వ్యవసాయ సమగ్ర యాజమాన్యం అంటే వాతావరణాన్ని మనం ముందుగానే గమనించి వ్యవసాయ సమగ్ర యాజమాన్య చర్యలు చేపట్టడం వల్ల ఏంటంటే వాతావరణంలో మార్పుల వల్ల వచ్చే నష్టాన్ని అనేది కొంతవరకు తగ్గించగలం. మనం దాని గురించి మాట్లాడుకుంటే అయితే ముందుగా ఈ అధిక ఉష్ణోగ్రత గురించి చూద్దాం. ముఖ్యంగా ఈ అధిక ఉష్ణోగ్రత అనేది ఏంటంటే పంటలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. సాధారణంగా కావలసిన నీటి ఆవశ్యకత కంటే అధికంగా మొక్కలకి అలాగే పంటకి నీటి అవసరత అనేది పెరుగుతుంది. అలాగే ఈ అధిక ఉష్ణోగ్రత వచ్చినప్పుడు రైతులు ఏం చేయాలంటే నీటి ఎద్దడిని తట్టుకునే రకాలని సాగు చేయాలి. అలాగే వర్షపు నీరు మనకి ఎప్పుడైతే అధిక వర్షాలు అకాల వర్షాలు కురిసినప్పుడు వర్షపు నీటిని జాగ్రత్తగా సేకరించి వ్యవసాయ పనులకు పశువులకు ఉపయోగించుకోవాలి. అలాగే వర్మి కంపోస్ట్ వంటివి భూమిలో వేయడం వల్ల ఏంటంటే నీటి లభ్యతను నీటిని పట్టి ఉంచే స్థితిని మెరుగుపరచుకోవచ్చు అనమాట. అంటే అలాగే పంటలకు ఎప్పుడైతే పిచికారీలు అనేవి పురుగు మందులు తెగులు మందులు పిచికారీ చేయాలనుకుంటున్నాము అవి సాయంత్రం వేళలోనే చేపట్టడం వల్ల ఈ అధిక ఉష్ణోగ్రతల్ని మనం కొంతవరకు పంటలని తట్టుకోవచ్చు అనమాట. అలాగే ఈ వాతావరణ మార్పుల వల్ల చీడపీడలు అనేవి కూడా అకాలంగా పెరుగుతున్నాయి. ఈ చీడపీడల నివారణకి ఏం చేయాలంటే రైతులు ముందుగానే వాళ్ళు పంట వేసేటప్పుడే గత సంవత్సరం అనుభవాలను దృష్టిలో పెట్టుకుని నాటిన దగ్గర నుంచి కోసే వరకు కూడా ప్రతి సమయంలోనూ చీడ అనేది మరియు ఈ పురుగులు మరియు తెగుళ్ళు అనేవి ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగానే చీడపీడలను తట్టుకునే రకాలు అనేవి ఎన్నుకోవాలి. కలుపు మొక్కలను జాగ్రత్తగా గమనిస్తూ అలాగే కలుపు వల్ల కూడా మనకి కొన్ని పురుగులు మరియు తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ కలుపు మొక్కలను నిర్మూలించుకోవడము, చీడపిడ్డల్ని తట్టుకునే రకాలను వేసుకోవడము, అలాగే చీడపిడ్డలను గమనించిన వెంటనే సమగ్ర సస్య రక్షణ చర్యలను చేపట్టడం కూడా ఒక వాతావరణ అనుకూలంగా మనం పంటల్లో చేసే మార్పులు అనమాట. అలాగే పంట మార్పిడి అనేది కూడా చేస్తూ ఉండాలి. ఎప్పుడు ఒకే విధమైన పంట కాకుండా మనం పంటలను మార్చివేయడము, అలాగే కీటకాలను తినే మిత్ర పురుగులు పరాన్న జీవులను ఇలాంటివి వృద్ధి చేసుకోవాలి వల్ల కూడా చీడపీడలను మనం తట్టుకోవచ్చు. అలాగే ఈ వాతావరణంలో వస్తున్న మార్పులకు నేలను కూడా సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మనం వాడే అధికమైన రసాయనిక పురుగు మందులు తెగులు మందులు ఎరువుల వల్ల ఏంటంటే నేల కూడా కలుషితం అయిపోతుంది. కాబట్టి రసాయనిక ఎరువులను మోతాదుకు మించి వాడటం వల్ల భూసారం అనేది దెబ్బతింటుంది. అలాగే వాతావరణం కూడా కాలుష్యం అవుతుంది. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని ఎరువులను తగిన మోతాదులో వాడుకుంటూ నేల కాలుష్యాన్ని వాతావరణాన్ని మనం కాపాడుకోవాలన్నమాట. అలాగే వీలైనంత వరకు సేంద్రియ ఎరువులకు ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలి. సేంద్రియ ఎరువులు అనేవి జలుము జీలుగ పచ్చిరొట్ట వంటివి వేసుకోవడము, అలాగే భూమిలో కలిగి దున్నడము, ఈ వర్మి కంపోస్టు పశువుల ఎరువు లాంటివి వాడడం వల్ల ఏంటంటే నేల కూడా ఆరోగ్యంగా ఉంటుంది. నేల ఆరోగ్యంగా ఉన్నప్పుడు పంటలు కూడా మనం ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే కాలానికి సంబంధించిన మార్పులు సీజనల్ అంటే ఒక సంవత్సరం నుంచి మరొక సంవత్సరంకి మనకి ఖరీఫ్ రబీ కాలంలో నమోదయ్యే వర్షపాతం అనేది మారిపోతూ ఉంటుంది. అలాగే ఋతుపవనాల రాక అనేది కూడా ఒక్కొక్కసారి జూన్ 2వ వారంలో వస్తే ఒకసారి జూలై 1వ వీక్ ఇలా ఋతుపవనాల రాక అనేది కూడా మారిపోతూ ఉంటుంది. కాబట్టి కాలానికి తగినట్టుగా మనం ముందుగానే ఏ పంటలు వేసుకోవాలనేది ప్రణాళికలను రూపొందించుకోవాలి. అలాగే పంటలను ప్రణాళికలను మార్చుకుంటూ ఉండాలి. ఎక్కువ పంటకాలం అనేది మనకి లభ్యమైనప్పుడు ఒక సీజన్ నుంచి మరో సీజన్ మధ్యలో రెండు పంటలను దీర్ఘకాలిక పరిమితి కలిగిన రకాలను ఎంచుకుంటే రైతులు లాభాలను పొందవచ్చు అనమాట. అలాగే మరికొన్నిసార్లు ఋతుపవనాల రాక అనేది ఆలస్యమైనప్పుడు కూడా రైతులు కొన్ని ప్రణాళికలు చేపట్టవలసి ఉంటుంది. ముఖ్యంగా మధ్యకాలిక రకాలు లేదా స్వల్పకాలిక రకాలు 110 నుంచి 120 రోజులు, మధ్యకాలిక రకాలైన 130 నుంచి 135 రోజులు. ముఖ్యంగా మనకి వరి అనేది ప్రధాన పంట కాబట్టి ఈ మధ్యకాలిక స్వల్పకాలిక రకాలను ఋతుపవనాల రాక ఆలస్యమైనప్పుడు మనం వేసుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు దీర్ఘకాలిక రకాలు 140 రోజులు దాటిన పంటలను మనం వేసుకోకూడదు. వరిలో ఋతుపవనాలను రాక ఆలస్యమైనప్పుడు ఏమవుతుందంటే ముందుగానే వేసుకున్న వరి నారు అనేది ముదిరిపోతూ ఉంటుంది. ఇలా ముదిరిపోయిన వరి నారుని మనం నాటుకునేటప్పుడు ఒక కుదురుకు 4 నుంచి 6 మొక్కలు ఉండేలా వేసుకోవాలి. అలాగే మొక్కల ఆకుల చివర్లు తుంచడం వల్ల మనం ఈ పురుగుల నుంచి కూడా కాపాడుకోవచ్చు. అలాగే నత్రజనిని బూస్టర్ డోస్గా వేసుకోవాలి. వేసుకునేది 3 దఫాలుగా కాకుండా 2 దఫాలుగా 2/3 వంతు దమ్ములోను 1/3 వంతు చిరుపొట్ట దశలోనూ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఋతుపవనాల రాక ఆలస్యమైనప్పుడు వరి నాట్లు వేసుకోవడం ఆలస్యమైనప్పుడు మనం వరి నారు అనేది సమర్థవంతంగా నాటుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే కొన్ని సమయాల్లో వర్షాలు కురవక బెట్ట పరిస్థితులు అంటే 12 నుంచి 15 అంతకంటే ఎక్కువ రోజులు కనుక వర్షం అనేది వర్షపాతం నమోదవ్వకపోతే మనం బెట్ట పరిస్థితులుగా పేర్కొంటాం. అలా బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం ఎరువులు సరాసరి నేలలో వేయడానికి అనువుగా ఉండదు. అలాంటప్పుడు మనం 2% యూరియా ద్రావణం 2% యూరియా ద్రావణాన్ని 10 నుంచి 15 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేసుకోవాలి. అలాగే నేలలో సరైన పదులు లేనప్పుడు మనం ఎరువులను పైపాటుగా వేయకూడదు. అలాగే తరచుగా మనం అంతర్కృషి చేయడం వల్ల మొక్కలకు ఎరువు లభ్యత అనేది సమర్థవంతంగా

విధంగా ఉంటుంది. ముఖ్యంగా వరిలో మనం గమనించుకున్నట్లయితే ఈ చీడపీడలు అనేవి ఎక్కువగా ఈ వాతావరణాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. అంటే వరి మనకి ప్రధాన పంట కాబట్టి వరిలో మనం ముఖ్యంగా కాండం తొలిచే పురుగు, ఇదేంటంటే మనకి పొడి వాతావరణం నమోదైనప్పుడు, రాత్రి ఉష్ణోగ్రతల్లో తగ్గుదల మరియు గాల్లో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు, సూర్యరశ్మి 7 గంటల కంటే ఎక్కువ రోజులు ఉన్నప్పుడు మనకి వరిలో కాండం తొలిచే పురుగు ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆకుముడత పురుగు కూడా మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. అధిక వర్షాలు పడిన తర్వాత బెట్ట పరిస్థితులు నెలకొంటే పగటి ఉష్ణోగ్రత 35 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదైనప్పుడు, వారం అంతకంటే ఎక్కువ రోజులు మబ్బులతో కూడిన వాతావరణం ఉన్నప్పుడు మనకి ఆకుముడత పురుగు కూడా గమనిస్తుంటాం. అలాగే ఉల్లికోడు, ఋతుపవనాలు ఆలస్యమైనప్పుడు ఆలస్యంగా నాట్లు వేసిన ప్రాంతాల్లో మనకి ఉల్లికోడు ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. సుడిదోమ మనకి ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో అధిక వర్షపాతం వచ్చి అధిక తేమతో కూడిన వేడి వాతావరణం ఉన్నప్పుడు, రాత్రి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల నుంచి 25 వరకు ఉన్నప్పుడు మనకి సుడిదోమ ఉధృతి అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే కంకినల్లి, కంపునల్లి ఇవన్నీ కూడా ఏంటంటే ఈ కంకినల్లి అనేది నవంబర్ నెలలో తక్కువ వర్షపాతం ఉన్నప్పుడు మనకు వస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ తెగుళ్ళు గమనించుకున్నప్పుడు వరిలో ఈ అగ్గి తెగులు లేదా మెడవిరుపు తెగులు ఎక్కువగా వచ్చే సమస్య. ఇది ఎప్పుడంటే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్యకాలంలో ఒక వారం రోజుల పాటు మనకు ఉష్ణోగ్రత అనేది 18 నుంచి 22 డిగ్రీల వరకు ఉందంటే, రాత్రి ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలు అంతకంటే ఎక్కువగా ఉన్నప్పుడు, గాల్లో తేమ అనేది 90% కంటే ఎక్కువ ఉన్నప్పుడు, మనకి ఆకులపై తేమ ఎక్కువసేపు 10 గంటల కంటే ఎక్కువసేపు ఉన్నప్పుడు మనకి అగ్గి తెగులు లేదా మెడవిరుపు తెగులు అనేది గమనించడం జరుగుతూ ఉంటుంది. అలాగే పొడ తెగులు కూడా ప్రధాన సమస్య. ఇది ఆగస్టు నుంచి అక్టోబర్ మాసాల మధ్య మనకి ఉష్ణోగ్రతలు 28 నుంచి 30 డిగ్రీల మధ్య ఉన్నప్పుడు, గాలిలో తేమ 90%, మబ్బులతో కూడిన వాతావరణం ఉన్నప్పుడు, సన్నని వర్షపు జల్లులతో కూడిన వాతావరణం ఉన్నప్పుడు ఈ తెగులు వ్యాప్తి అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది పొడ తెగులు. అలాగే ఆకు ఎండు తెగులు అనేది మనకి 25 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు, తేమ ఎక్కువగా ఉన్నప్పుడు, వర్షం లేదా మంచు కురవడం వల్ల ఆకు ఎండు తెగులు అనేది మనం గమనించవచ్చు. ఇంకా మిగిలినవి పొట్టకుళ్ళు తెగులు, ఇది కూడా రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువ ఉన్నప్పుడు 90% తేమ ఉన్నప్పుడే మనం వారిలో గమనిస్తాం. అలాగే మానిపండు తెగులు అనేది ఎక్కువ చూస్తూ ఉంటాము. ఇది ఎప్పుడు వస్తుందంటే పూత దశలో మంచు లేదా మబ్బులతో కూడిన వాతావరణము, గాలిలో 90% కంటే ఎక్కువ తేమ, తుఫానులతో కూడిన వాతావరణం ఉన్నప్పుడు మానిపండు తెగులు అనేది మనం ఎక్కువగా గమనించవచ్చు. అలాగే ఎలుకలు కూడా మనం ప్రకృతి వైపరీత్యాలు, వరదలు ఇలాంటివి సంభవించినప్పుడు అసాధారణ రీతిలో ప్రత్యుత్పత్తి జరిగి మనకి ఒక్కసారిగా ఎలుకల ఉధృతి కూడా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇవన్నీ ముఖ్యంగా మనం వరి పంటల్లో చీడపీడల ఉధృతి, అనుకూలమైన వాతావరణాల గురించి మనం చెప్పుకున్నాము. అలాగే సాధారణంగా కూడా మనం వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు అనేవి పాటించడం వల్ల ఈ వాతావరణం అనేది ముందస్తుగా మనం అంచనా వేయడం ద్వారా వాతావరణంలో వచ్చే మార్పులకు తగ్గ మార్పులు అనేవి మన పంటల యాజమాన్యంలో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఋతుపవనాలు ప్రవేశించిన తర్వాత 60 నుంచి 75 మిల్లీమీటర్ల వర్షం పడినట్లయితే మనం వర్షాధార పంటలు మాత్రమే విత్తుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎరువులు వేసే సమయంలో నేలలో తగినంత పదును ఉండేటప్పుడు చూసుకోవాలి. మనం ఎరువు వేయాలంటే 20 నుంచి 25 మిల్లీమీటర్ల వర్షం పడితేనే మనం ఎరువు పైపాటుగా వేసుకోవడానికి ఉంటుంది, లేదంటే మనం నీరు కట్టుకుని ఎరువులు వేసుకోవాల్సి ఉంటుంది. విత్తిన 48 గంటల లోపల పొలంలో తగిన తేమ చూసుకుని మనం కలుపు మందులు అవి పిచికారీ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే కలుపు మందులు మరియు క్రిమిసంహారక మందులు పిచికారీ చేసిన తర్వాత మనకి 4 నుంచి 6 గంటల సేపు వర్షం లేకుండా ఉండాలి. అలాగే గాలి వేగము 15 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉంటే మనము ఈ క్రిమిసంహారక మందులు అనేవి పిచికారీ చేసుకోవడం ఆపివేయాలన్నమాట. అలాగే మేఘావృతమైన వాతావరణం ఉండి వర్ష సూచన ఉంటే క్రిమిసంహారక మందులు పిచికారీ చేయకూడదు. అధిక తేమ, అధిక వర్షాలు వంటి మార్పులు ఉన్నప్పుడు శిలీంద్రనాశనలు వాడి తెగుళ్లను నివారించుకోవాలన్నమాట. అధిక తేమ ఉన్నప్పుడు మనకి తెగుళ్ళు అనేవి ఉధృతి పెరుగుతుంది, కాబట్టి మనం ఎప్పటికప్పుడు పంటని పరిశీలించుకుంటూ ఉండాలి వాతావరణాన్ని బట్టి. అలాగే బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు మనకి ఎక్కువగా మనం పైపాటి ఎరువులు వేయలేము కాబట్టి 2% యూరియా ద్రావణాన్ని మాత్రం వేసుకోవాలి, లేదా పొటాషియం నైట్రేట్ లేదా మల్టీకే వంటి పోషకాలను 2-3 దఫాలుగా పిచికారీ చేసుకోవాలి. అలాగే వర్ష సూచన ఉన్నప్పుడు ఏంటంటే మనం నీటి తడులు ఇవ్వడం ఆపేయడం ద్వారా మనము నీటి ఇవ్వడానికి అయ్యే ఖర్చుని కూడా మనం రైతులకి తగ్గించడం వల్ల అవుతాం. అలాగే వరి నాటిన 4 నుంచి 5 రోజుల వరకు పిలకలు తొడిగే దశలో ఉన్నప్పుడు 2 సెంటీమీటర్ల నీటిని పెట్టుకోవాలి. మొక్కజొన్నల్లో పీచు దశలో నీటి ఎద్దడి లేకుండా అనేది చూసుకుంటూ ఉండాలండి. అలాగే వేరుశనగలో పూత దశ, ఓడలు దిగే సమయము, కాయ ఊరే సమయము మరియు గింజ కట్టే దశల్లో నీటి ఎద్దడి అనేది లేకుండా చూసుకోవాలి. దీనివల్ల ఏంటంటే ఆ పంట అనేది బెట్టకి గురి కాకుండా ఉంటుంది. అలాగే అపరాలలో పూత మరియు గింజకట్టు దశల్లో నీటి ఎద్దరి అనేది చూసుకోవాలి. అంటే ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మొక్కకి నీటి ఎద్దరికి గురి కాకుండా ఉంటే దిగుబడి అనేది ఎక్కువగా పొందొచ్చు. అలాగే వివిధ పంటల్లో అధిక దిగుబడులు సాధించడానికి పంటలో కీలక దశల్లో సుమారు 50 మిల్లీమీటర్ల నుంచి నల్లరేగడి నేలల్లో అయితే మనం 60 mm వరకు నీరు అనేది ఇరిగేషన్స్ ఇవ్వడం వల్ల మొక్కల్లో బెట్ట పరిస్థితుల నుంచి తట్టుకోవచ్చు.
అయితే ఈ బెట్ట మరియు అధిక వర్షాలు వీటికి సంబంధించి ముందస్తు వాతావరణ సూచనలు మనకి భారత వాతావరణ విభాగం వాళ్ళు ముందస్తు వాతావరణ సూచనలు రైతులకు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. దీని ద్వారా రైతులు వాళ్ళ పొలంలో మందులు పిచికారీ చేయడము, కోత కోయడము, లేదా ఎండ పెట్టడము, కోసిన ప్రొడ్యూస్, వీటన్నిటినీ కూడా

0: రైతులకు ముందుగానే వాతావరణ సలహాలు ఇవ్వడం వల్ల ఏంటంటే దానివల్ల వచ్చే నష్టం అనేది మనం కొంతవరకు నివారించవచ్చు. ఈ ముందస్తు వాతావరణ సూచనలు భారత వాతావరణ విభాగం మరియు కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు చేరవేయడం జరుగుతుందన్నమాట. దీనివల్ల రాబోయే 4-5 రోజులు వాతావరణం, గాలిలో తేమ, ఉష్ణోగ్రత మరియు వర్షపాతము, మబ్బుల శాతం కూడా మన రైతులకు చెప్పడం వల్ల దానికి తగినట్టుగా పంట ఏ కాలంలో ఉందో, ఏ స్టేజ్లో ఉందో, ఆ దశలో ఏమైతే పురుగులు తెగుళ్ళు వ్యాప్తి చెందే అవకాశం ఉందో వాటికి నివారణ చర్యలు కూడా రైతులకు ముందుగానే చేరవేయడం వల్ల రైతులకు ముందుగానే యాజమాన్యం అనేది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే రైతులు క్రిమిసంహారక మందులు పిచికారీ చేసేటప్పుడు వర్షం లేని రోజున ముందస్తు సూచనలు చూసుకుని పిచికారీ చేయడం లేదా 6-8 గంటల పాటు అవి ఎండకి తగిలేలా పిచికారీ చేయడం వల్ల ఏంటంటే ఫలితం ఉంటుంది. రైతులకు క్రిమిసంహారక సందులు పిచికారీ చేసేటప్పుడు తప్పనిసరిగా 3-4 రోజుల వాతావరణ పరిస్థితులు తెలుసుకుని వర్షం పడే సూచనలు లేనప్పుడు చేసుకోవడం వల్ల ఏంటంటే వాతావరణకు అనుగుణంగా పిచికారీ చేయడం వల్ల అది వాడడంతో పాటు మొత్తం మన దేశం అంతటికి ఒక్క మెసేజ్ వల్ల 1,00,000 రూపాయలు అనేది ఆదా అవుతుంది. అంటే రైతులు అనవసర ఖర్చును అనేది తగ్గించుకోవచ్చు. దీంతోపాటు వాతావరణం మరియు నీటి కాలుష్యము వీటన్నిటినీ కూడా నివారించవచ్చు అన్నమాట. అలాగే నేలలో సరైన మోతాదులో తేమ ఉన్నప్పుడు మనం పైపాటుగా ఎరువులకు మొక్క అందుబాటులో వేయడం వల్ల దిగుబడి పెరుగుతుందన్నమాట. ముందస్తు వ్యవసాయ వాతావరణ సలహాల వల్ల వర్షం పడే సూచనలను తెలుసుకుని ఎరువులను సేకరించి వర్షం పడగానే మనం వేయడం వల్ల ఏంటంటే నష్టం తగ్గడంతో పాటు రైతులకు దిగుబడులు అనేది పెరుగుతాయన్నమాట. అలాగే వర్షం పడే అవకాశం ఉన్నప్పుడు మనం పంటకి నీటి తడులు ఆపివేయాలి. లేనిచో నీటి మోతాదు ఎక్కువై నేలలో వేసిన ఎరువులు వృధా అవుతాయన్నమాట. దాంతోపాటు నీరు మరియు విద్యుత్ ఛార్జీలు కూడా పెరుగుతాయన్నమాట. అనవసరమైన నీటిని పెట్టడం అనేది మనం ఆపేయాలి. అలాగే వర్షాలు ఎక్కువగా కురిసి పైరులో ఎక్కువ కాలం నిల్వ ఉన్నప్పుడు ఏమవుతుందంటే జింకు మరియు ఇనుపధాతు మరియు పొటాషు, నత్రజని ఈ పోషకాలు లోపం వచ్చే అవకాశం ఉంటుంది. అందువలన ఎక్కువ కాలం నీరు నిల్వ ఉన్నప్పుడు మనం సూక్ష్మధాతు లోపం అనేది సవరించుకోవాలన్నమాట. అలాగే చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు భాస్వరం లోపం అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి చలి వాతావరణం ఉన్నప్పుడు మనం భాస్వర లోపం లేకుండా చూసుకోవాలి. ఈ విధంగా వాతావరణమైన వ్యవసాయ సలహాలను ఎప్పటికప్పుడు తెలుసుకుని రైతులు పాటిస్తే సరైన సమయంలో తగిన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టి పంటలను రక్షించుకోవడమే కాకుండా పెట్టుబడి ఖర్చులను కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట.
1: మీరింతవరకు వాతావరణంలో వస్తున్న మార్పులు, వ్యవసాయ సమగ్ర యాజమాన్యం గురించి కృషి విజ్ఞాన కేంద్రం ఆముదాల వలస శాస్త్రవేత్త డాక్టర్ బి మౌనిక గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు జానపద గీతం వింటారు.

0: జానపద గీతం విన్నారు. ఇప్పుడు వ్యవసాయ సమాచారం. చిరుధాన్యపు రైతులకు జాగ్రత్తలు. శ్రీమతి సిహెచ్ కమలారాణి గారు అందించిన వ్యవసాయ సమాచారం వింటారు.
1: రైతు సోదర సోదరిమణులకి నమస్కారం. చిరుధాన్యపు రైతులకి జాగ్రత్తలు అనే అంశం గురించి ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల ద్వారా అందిస్తున్న వివరాల గురించి తెలుసుకుందాం. ముందుగా చిరుధాన్యం సాగు చేస్తున్న రైతు సోదరులు పొలం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. వేసవి వర్షాలకి నేలలో తేమ అనుకూలంగా ఉన్నప్పుడు 2 నుండి 3 సార్లు భూమిని లోతుగా దున్ని పొలం తయారు చేసుకోవాలి. దీనివల్ల భూమి గుల్లబారి వర్షాకాలంలో వచ్చే వర్షపు నీరు భూమిలోనికి బాగా ఇంకుతుంది. భూమి లోపల పురుగులు ఇంకా రోగకారక శిలీంధ్రాలు ఎండబారిన

పడి నశిస్తాయి. కోశస్థ దశలో ఉన్న పురుగుల్ని ఇంకా గొంగళ పురుగుల్ని పక్షులు తింటాయి. పాత పంటల అవశేషాలని మొదళ్ళని ఏరి కాల్చివేయడం వల్ల కాండం ఆశించే పురుగుల్ని నివారించుకోవడానికి వీలవుతుంది. దున్నే ముందు పశువుల ఎరువుల్ని పొలంలో వేసి బాగా కలి దున్నుకోవాలి. అలాగే భూమిని బాగా మెత్తగా దున్నడం వల్ల భూమి లోపల తేమ ఎక్కువ కాలం నిల్వ ఉండడమే కాకుండా పంట మొలక శాతం కూడా బాగా వృద్ధిలోనికి వస్తుంది. అయితే ఇప్పుడు విత్తన సేకరణ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. అధిక దిగుబడినిచ్చే రకాలని ఎంపిక చేసుకొని విత్తనాలని సేకరించి పెట్టుకోవాలి. ఇప్పుడు జొన్నలోని రకాలని తెలుసుకుందాం. సిఎస్వి 10, సిఎస్వి 11, సిఎస్వి 13, సిఎస్వి 15, సిఎస్వి 17, సిఎస్వి 20, ఇంకా సిఎస్వి 23, పిఎస్వి 56, అలాగే పిఎస్వి 1 ఈ రకాలని సేకరించుకోవాలి. అలాగే హైబ్రిడ్ రకాలు అయితే సిఎస్హెచ్ 10, సిఎస్హెచ్ 13, సిఎస్హెచ్ 14, సిఎస్హెచ్ 16, సిఎస్హెచ్ 18, ఇంకా సిఎస్హెచ్ 21, సిఎస్హెచ్ 23, అలాగే సిఎస్హెచ్ 25, ఇంకా సిఎస్హెచ్ 30 ఈ హైబ్రిడ్ రకాలని ఎంచుకోవాలి. విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలంటే కిలో విత్తనానికి 1.5 గ్రాముల టెబుకోనజాల్ 2% మందిని కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. మొవ్వు ఈగ నివారణ కోసం కిలో విత్తనానికి 3 గ్రాముల థయామిథాక్సామ్ మందిని కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తన మోతాదు ఎలా వేసుకోవాలంటే ఎకరానికి 3 నుండి 4 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. విత్తే దూరం ఎలా ఉండాలంటే వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, వరుసలో మొక్కల మధ్య 12 నుండి 15 సెంటీమీటర్ల దూరం ఉండేలా విత్తుకోవాలి. కలుపు మొక్కల్ని నివారించడానికి అట్రాజిన్ 60% పొడి మందుని ఎకరానికి 600 నుండి 800 గ్రాముల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే లేదా 48 గంటల్లోగా తడి నేలపై పిచికారీ చేసుకోవాలి. ఇప్పుడు ఎరువులు ఎలా వాడుకోవాలో తెలుసుకుందాం. పశువుల ఎరువు ఎకరానికి 4 టన్నులు వేసి ఆఖరి దుక్కిలో కలి దున్నుకోవాలి. ఒక ఎకరానికి వర్షాధార పంట అయితే 24 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాష్ని ఇచ్చే ఎరువులను మాత్రమే వేసుకోవాలి. నీటిపారుదల పంటలకైతే 32 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాష్ని ఇచ్చే ఎరువుల్ని విత్తేటప్పుడు వేసుకోవాలి. నత్రజని ఎరువుని 2 సమభాగాలుగా చేసి విత్తేటప్పుడు ఒకసారి, తర్వాత మోకాలు ఎత్తు పైర్లో ఒకసారి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సజ్జల్లో కొన్ని రకాలని తెలుసుకుందాం. ICMV 221, ICTP 8203, రాజ్ 171, ICMV 155, PC 612, ఇంకా ABV 04 సజ్జని సాగు చేస్తున్నప్పుడు ఇటువంటి రకాలని తీసుకోవాలి. అలాగే హైబ్రిడ్ రకాలైతే APHB 126, ICMH 356, RHB 121, HHB 67, ICMH 451 ఇటువంటి హైబ్రిడ్ రకాలని వాడుకోవచ్చు. విత్తన మోతాదు ఎంత వేసుకోవాలంటే ఎకరానికి 1.6 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. ఇప్పుడు సజ్జలో విత్తన శుద్ధి గురించి తెలుసుకుందాం. లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున కలిపిన ఉప్పు ద్రావణంలో విత్తనాన్ని 10 నిమిషాల సేపు ఉంచి ద్రావణం పైన తేలిన శిలీంద్ర పదార్థాలని తీసివేయాలి. ఆరిన విత్తనానికి కిలో విత్తనానికి 6 గ్రాముల మెటలాక్సిల్, 35 WS కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తే దూరం ఎలా ఉండాలంటే వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 12 నుండి 15 సెంటీమీటర్ల దూరం ఉండేలా విత్తుకోవాలి. కలుపు నివారణ ఎలా చేసుకోవాలంటే విత్తిన వెంటనే లేదంటే 2 రోజుల్లో అట్రాజిన్ 50% పొడి మందుని ఎకరానికి 800 గ్రాముల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి తడి నేల మీద పిచికారీ చేసుకోవాలి. ఇప్పుడు సజ్జల్లో ఎరువులు ఎలా వేసుకోవాలంటే ఎకరానికి వర్షాధార పంటకైతే విత్తేటప్పుడు 24 కిలోల నత్రజని, 12 కిలోల భాస్వరం, ఇంకా 8 కిలోల పొటాష్ని ఇచ్చే ఎరువులు మాత్రమే వేసుకోవాలి. అలాగే నీటిపారుదల పంటలకైతే 32 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, ఇంకా 12 కిలోల పొటాష్ని ఇచ్చే ఎరువులు మాత్రమే వేసుకోవాలి. నత్రజని ఎరువుని 2 సమభాగాలుగా చేసి 2 దఫాలుగా, అంటే ఒకటి విత్తేటప్పుడు ఒకసారి, మోకాలు ఎత్తు పైరు వచ్చేటప్పుడు ఇంకొకసారి వేసుకోవాలి. ఇప్పుడు రాగులలో కొన్ని రకాల గురించి తెలుసుకుందాం. గోదావరి, శ్రీ చైతన్య, వకుళ, తిరుమల, గౌతమి, ఇంద్రావతి, వేగావతి, సువర్ణముఖి,

గోస్తని ఇంకా CFMV4 ఈ రకాలని రాగుల్లో సాగు చేసుకోవచ్చు. విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలంటే, కిలో విత్తనానికి 2 గ్రాముల ట్రైసైక్లోజాల్ 75% WP మందుని కలిపి విత్తన శుద్ధి చేసుకున్న తర్వాతే వేసుకోవాలి. విత్తన మోతాదు ఎలాగంటే, ఎకరానికి 2.5 కిలోల విత్తనంతో 5 సెంట్లలో పెంచిన నారు ఎకరా పొలానికి నాటడానికి సరిపోతుంది. అంటే వెదజల్లే పద్ధతికి అయితే ఎకరానికి 3 నుండి 4 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తే దూరం ఎలా ఉండాలంటే, వరుసల మధ్య 15 నుండి 20 సెంటీమీటర్లు ఉండాలి. మొక్కల మధ్య అయితే 10 సెంటీమీటర్ల దూరం ఉండేలా నాటుకోవాలి. 21 రోజుల వయసు గల నారుని మాత్రమే నాటుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇప్పుడు కలుపు నివారణ ఎలా చేయాలంటే, నాటే ముందు ఎకరానికి పెండి మిథాలిన్ 600 మిల్లీలీటర్లు లేదా అనిలోఫాస్ 750 మిల్లీలీటర్లు 200 లీటర్ల మందుని తడి నేలపై పిచికారీ చేసి కలుపుని నివారించుకోవచ్చు.

0: నివారణ ఎలా చేయాలంటే, నాటే ముందు ఎకరానికి పెండి మిథాలిన్ 600 మిల్లీలీటర్లు లేదా అనిలోఫాస్ 750 మిల్లీలీటర్లు 200 లీటర్ల మందుని తడి నేలపై పిచికారీ చేసి కలుపుని నివారించుకోవచ్చు. రాగుల్లో ఎరువులు ఎలా వేసుకోవాలంటే, ఎకరానికి 4 టన్నుల పశువుల ఎరువు వేసి ఆఖరి దుక్కిలో కలి దున్నుకోవాలి. ఎకరానికి 12 కిలోల నత్రజని, అలాగే 12 కిలోల భాస్వరం, ఇంకా 8 కిలోల పొటాష్ని ఇచ్చే ఎరువుల్ని నాట్లు వేసేటప్పుడు మాత్రమే చల్లుకోవాలి. నత్రజని ఎరువుని 2 సమభాగాలుగా విత్తేటప్పుడు ఒకసారి మోకాలు ఎత్తు పైరులో ఇంకొకసారి వేసుకోవాలని ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు రైతులకి ఈ విధంగా సూచిస్తున్నారు.
1: మీరు ఇంతవరకు వ్యవసాయ సమాచారంలో చిరుధాన్యపు రైతులకు జాగ్రత్తల గురించి శ్రీమతి సిహెచ్ కమలారాణి గారు చదివిన వ్యవసాయ సమాచారం విన్నారు. పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా సమరసింహారెడ్డి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కెఎస్ చిత్ర పాడిన పాట వింటారు.

స్వరమాలిక సినిమా పాటలు విన్నారు. మీరు ఇంతవరకు 2026 ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్లో భాగంగా భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న మ్యాచ్కు హిందీ ఆంగ్ల భాషల్లో వ్యాఖ్యానం విన్నారు. మరికొద్ది క్షణాల్లో భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు జాతిని ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి మనసులో మాట తెలుగు అనువాదం వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
1: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమంలో మరోసారి మీతో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. 2026 సంవత్సరంలో సగం గడిచిపోతోంది. ఈ 6 నెలల్లో మన్ కీ బాత్లో మన దేశ ప్రజలు సాధించిన ఎన్నో విజయాల గురించి మనం చర్చించుకున్నాం. జూన్ నెలలో కూడా మన దేశం కొన్ని మైలురాళ్లను సాధించింది. అవి ప్రతి పౌరుడికి గర్వకారణాలు. ఈ విజయాలు దేశ భద్రత, స్వావలంబనకు సంబంధించినవి. కోల్కతాలో జరిగిన ఒక నావికాదళ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం నాకు ఇటీవల లభించింది. అక్కడ ఐఎన్ఎస్ దూనాగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రై నౌకల్ని భారత నావికాదళంలోకి చేర్చారు. ఈ నౌకల రూపకల్పన నుండి తయారీదాకా ప్రతి పని స్వదేశీయులే చేశారు. మిత్రులారా, దేశం విమానయాన రంగంలో ఒక పెద్ద విజయాన్ని జూన్ నెలలోనే సాధించింది. స్వదేశీ తయారీ విమానం C-295. ఈ విమానం తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఇలాంటి 40 విమానాల్ని భారతదేశంలోనే తయారు చేస్తున్నారు. ఇది MSME ఏరోస్పేస్ రంగానికి ఒక కొత్త బలాన్ని ఇస్తోంది. దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి. ఆత్మనిర్భర్ భారత్ కోసం సంకల్పం కూడా ఎంతో బలపడుతున్నది. ఈ నెలలో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO స్వదేశీ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ని కూడా విజయవంతంగా పరీక్షించింది. దీన్ని DRDO ప్రయోగశాలలు, భారతీయ పారిశ్రామిక భాగస్వామ్య సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. అంటే ఈరోజు మన భారతదేశం సముద్రం నుంచి ఆకాశం దాకా మరింత సురక్షితంగా, స్వావలంబన కలిగిన దేశంగా మారుతోంది. మిత్రులారా, భారతదేశ ప్రయత్నాల్లో యావత్ ప్రపంచం పాలుపంచుకున్న మరో కార్యక్రమం కూడా జూన్లోనే జరిగింది. ఆ కార్యక్రమమే అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈసారి ప్రపంచవ్యాప్తంగా 2500కు పైగా ప్రదేశాల్లో వివిధ యోగా కార్యక్రమాలు జరిగాయి. మన దేశంలోని వివిధ ప్రదేశాల్లో జరిగిన యోగా కార్యక్రమాల్లో కోట్లాది మంది ప్రజలు పాల్గొన్నారు. ఈ నెలలో అహ్మదాబాద్లో జరిగిన ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ కూడా ఎంతో ప్రత్యేకమైంది. భారతదేశం 102 స్వర్ణ పథకాలతో మొత్తం 114 పథకాల్ని గెలుచుకుంది. ఈ ఛాంపియన్షిప్లో పథకాల పట్టికలో మన భారతదేశం మొదటి స్థానంలో నిలిచింది. మిత్రులారా, ఈ ఛాంపియన్షిప్లో విజేతలైన క్రీడాకారులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మిత్రులారా, ఏ దేశానికైనా ప్రజలే ఆత్మ. ఆ దేశ ప్రజలు ఒక సంకల్పం తీసుకున్నప్పుడు ఏ శక్తి వారిని ఆ లక్ష్యం నుంచి నిరోధించలేదు. దేశ నిర్మాణంలో ప్రజాభాగస్వామ్యం అనే ఈ శక్తి

భారతదేశానికి ఒక గొప్ప ఆస్తి. ఈ ప్రజాభాగస్వామ్యం ఎన్నోసార్లు మన అనుభవంలోకి వస్తున్నది. మిత్రులారా, పశ్చిమాసియాలో నెలకొని యుద్ధ పరిస్థితి దృష్ట్యా నేను దేశ ప్రజలకు కొన్ని విజ్ఞప్తులు చేశాను. సాధ్యమైనంత వరకు కొంతకాలం పాటు బంగారం కొనడం మానేయాలి అని కోరాను. ప్రజలు విహారయాత్రల కోసం విదేశాలకు వెళ్లటం మానుకోవాలి అని సూచించాను. కార్ పూలింగ్ను ప్రోత్సహించాలి అని కూడా నేను విజ్ఞప్తి చేశాను ప్రజలందరితో. రైతులు రసాయన రహిత వ్యవసాయాన్ని అవలంబించాలని, తమ పొలాల్ని కాపాడుకోవాలని, సాధ్యమైనంత మేరకు సహజ ఎరువుల్ని మాత్రమే ఉపయోగించాలి అని నేను కోరాను. మిత్రులారా, నా విజ్ఞప్తికి మద్దతివ్వటమే కాదు, అన్ని విధాలుగా సహకరించిన దేశంలోని ప్రతి పౌరునికి నేను ఎంతో ఎంతో కృతజ్ఞుణ్ణి. చాలా కుటుంబాలు తమ అనుభవాల్ని పంచుకుంటూ నాకు సందేశాలు పంపాయి. ఈసారి తమ ఇంట్లో వివాహాలకు బంగారం కొనకూడదు అని చాలా కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. అవసరమైతే వాళ్ళు పాత బంగారాన్ని పునర్వినియోగం చేసి కొత్త ఆభరణాలను తయారు చేస్తారు. ఈసారి విదేశీ ప్రయాణాల్ని తాము ఎలా వాయిదా వేసుకున్నామో కూడా చాలామంది సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. మిత్రులారా, కారు పూలింగ్ గురించి కూడా ప్రజలు అనేక అనుభవాల్ని పంచుకున్నారు. ప్రతిరోజు తమ సొంత వాహనాల్లో ఒకే దిశలో ప్రయాణించేవారు ఇప్పుడు కలిసి ప్రయాణించేస్తున్నారు. వీలైనప్పుడల్లా ప్రజలు బస్సులు మెట్రోలను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల పెట్రోలు డీజిలు ఆదా అవుతున్నాయి. అదేవిధంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో సహజ ఎరువుల వినియోగం కూడా ఎంతో పెరిగినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. మిత్రులారా, భారతీయులందరూ ఈ ప్రపంచ సంక్షోభాన్ని కలిసికట్టుగా ఎదుర్కొంటున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఈ ప్రజాభాగస్వామ్య శక్తి మనల్ని బలోపేతం చేసి విజయం సాధించేలా చేస్తుంది అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. నా ప్రియమైన దేశవాసులారా, మన దేశంలో పుట్టినరోజులు, పెళ్ళిళ్ళు కేవలం కుటుంబ వేడుకలు మాత్రమే కాకుండా యావత్ సమాజానికి ఉత్సవాలు కూడా. ప్రతి కుటుంబం తమ సంతోషాన్ని పక్కవారితో పంచుకోవాలి అని కోరుకుంటుంది. అతిథులకు బహుమతులు కూడా ఇస్తాం కదా. మిత్రులారా, మహారాష్ట్రలోని నాందేళ్లో ఒక కుటుంబం తమ సంతోషాన్ని పంచుకోవటానికి చేసిన పని ఒక అద్భుతంగా మనకు ఆదర్శంగా దర్శనమిస్తోంది. అది పేట్కర్ కుటుంబం నాందేళ్లోని బహదూర్పురా గ్రామంలో నివసిస్తుంది. సంతోషాన్ని పంచుకోవాలి అంటే కష్టకాలంలో ఊరి ప్రజలకు అండగా నిలిచే కానుకను ఇవ్వాలి అని ఆ కుటుంబం నిర్ణయించుకుంది. తమ ఇంట్లో జరిగిన ఒక పెళ్లి సందర్భంగా ఆ కుటుంబం గ్రామంలోని సుమారు 3,500 మందికి ప్రమాద బీమాను ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్కరికి 100,000 రూపాయల బీమా కవరేజీ అందించారు. ఈ నిర్ణయం, ఈ చొరవ వెనుక ఉన్న భావన ఎంత హృద్యంగా ఉంది. ప్రమాదం జరిగిన తర్వాత కొన్ని కుటుంబాలు ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడటం, కష్టాల్ని ఎదుర్కోవటాన్ని ఆ కుటుంబం చూసింది. అలాంటి సమయంలో చిన్న సహాయం కూడా గొప్ప అండగా నిలుస్తుంది కదా. మిత్రులారా, ప్రభుత్వం దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలకు భద్రతా కవచాన్ని అందిస్తోంది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద కేవలం 20 రూపాయల వార్షిక ప్రీమియంతో, అంటే సంవత్సరానికి కేవలం 20 రూపాయల ప్రీమియంతో మాత్రమే 2,00,000 రూపాయల దాకా ప్రమాద బీమా లభిస్తుంది. ఇప్పటిదాకా 58 కోట్లకు పైగా ప్రజలు ఈ పథకంలో చేరారు. వీళ్లలో దాదాపు 28 కోట్ల మంది మన మాతృమూర్తులు, సోదరీమణులు, కుమార్తెలు, మహిళలు. ఆ తల్లులందరికీ నా నమస్కారాలు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలు ఇప్పటిదాకా 3,700 కోట్ల రూపాయలకు పైగా సహాయాన్ని అందుకున్నాయి. మిత్రులారా, ప్రధానమంత్రి జీవన్జ్యోతి బీమా యోజన PMJJBY ఇది కూడా చాలా ముఖ్యమైంది. ఈ పథకం ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు విషాదకరంగా

మనకు దూరమైన సందర్భంలో వారి కుటుంబానికి 2 లక్షల రూపాయల బీమా కవరేజీ అందిస్తుంది. దీని వార్షిక ప్రీమియం కేవలం 436 రూపాయలు మాత్రమే, అంటే రోజుకు కేవలం 1.5 రూపాయలు మాత్రమే. ఇప్పటిదాకా 27 కోట్ల మందికి పైగా ఈ పథకంలో చేరారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా దాదాపు 11 లక్షల కుటుంబాలు దాదాపు 22 వేల కోట్ల రూపాయల సహాయాన్ని అందుకున్నాయి. ఈ గణాంకాలు చాలా ముఖ్యమైనవి. ఈ గణాంకాల వెనుక తమ సొంత గాథలతో కూడిన లక్షలాది కుటుంబాలు ఉన్నాయి. ఒకచోట ఒక తల్లి తన పిల్లల చదువుల్ని కొనసాగించేందుకు సహాయం పొందింది, ఇంకోచోట ఇంకో భార్య ఇంటి బాధ్యతల్ని నిర్వహించటంలో సహకారం పొందింది. మిత్రులారా, కొన్నిసార్లు ఒక చిన్న మొత్తంతో, ఒక చిన్న అడుగుతో గొప్ప భద్రత ఆరంభమవుతుంది. ఒక చిన్న నిర్ణయం కూడా పెద్ద మార్పుకు దారితీస్తుంది. మీరందరూ ఈ పథకాల గురించిన సమాచారాన్ని మీ కుటుంబాలతో పంచుకోవాలి అన్నది నా కోరిక. నా ప్రియమైన దేశవాసులారా, మన్ కీ బాత్లో మనం ఇప్పుడు 1000 ఏళ్ల పురాతనమైన మానవ సమాజంలో 1000 సంవత్సరాలుగా లోతుగా పాతుకుపోయిన ఒక అంశాన్ని గురించి ముచ్చటించుకుందాం. ఈ అంశం మూఢనమ్మకానికి సంబంధించింది. మూఢనమ్మకం అంటే తరచుగా కేవలం ఒక అపోహ. అపోహగా మాత్రమే ఉండదు, కొన్నిసార్లు ఆ అపోహ భయాన్ని సృష్టించవచ్చు కూడా. భయం మనసును ఆవరిస్తే ఒక వ్యక్తి నిజాన్ని చూడటం మానేస్తాడు. మూఢనమ్మకంలో కూరుకుపోయిన ప్రజలు తరికించకుండా, నిజాన్ని తెలుసుకోకుండా చాలా హాని కలిగించే నిర్ణయాలు తీసుకోవడం కూడా ఆరంభించవచ్చు. అదే సమయంలో సమాజంలో విజ్ఞాన శాస్త్రం, అనుభవం, తర్కం ఆధారంగా ఆ నమ్మకాల్ని సవాల్ చేసేవారు కూడా ఉన్నారు. మూఢనమ్మకం నుంచి విశ్వాసానికి సాగే ఈ ప్రయాణం అంత సులభం కాదు మిత్రులారా. ఈరోజు నేను అలాంటి ఒక విజయవంతమైన ప్రయాణాన్ని గురించి మీతో చెప్పాలి అనుకుంటున్నాను. మిత్రులారా, అస్సాంలో ఒక పక్షి కనిపిస్తుంది. ఆ పక్షి పేరు హర్గిలా. హర్గిలా ఒక అరుదైన పక్షి. ప్రకృతిని శుభ్రంగా ఉంచటంలో ఈ హర్గిలా అనే పక్షి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే చాలా కాలం పాటు అస్సాంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ హర్గిలా పక్షిని అశుభంగా భావించేవారు. ప్రజలు తమ చుట్టూ దీన్ని చూడటానికి కూడా ఇష్టపడేవారు కాదు. కొన్నిసార్లు హర్గిలాలు గూళ్ళు కట్టుకునే చెట్లను కూడా నరికేశారు. ఒక్కసారి ఊహించండి మిత్రులారా, పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచే హర్గిలా పక్షే ప్రజల అనవసరపు భయానికి బలైపోయింది. ఈ సమయంలో జీవశాస్త్రవేత్త పూర్ణిమాదేవి బర్మన్ దీన్ని చూశారు. ప్రజల మనస్సుల్లో పాతుకుపోయిన అపోహల్ని దూరం చేయాలి అని గట్టిగా సంకల్పించుకున్నారు. మహిళలతో మాట్లాడారు. ఆ పక్షి గురించి శాస్త్రీయంగా వివరించారు. క్రమంగా మహిళలు కూడా ఈ ఉద్యమంలో చేరడం ఆరంభించారు. ఒక పెద్ద మార్పు మొదలైంది మిత్రులారా. ఒకప్పుడు అశుభమైనదిగా భావించి తరిమివేసిన ఆ పక్షి ఇప్పుడు ఆ గ్రామాలకు ఒక గుర్తింపుగా మారింది. హరిగిలాను కాపాడటానికి వేలాది మంది గ్రామీణ మహిళలు ముందుకొచ్చారు. ఈరోజు ఆ మహిళల్ని హరిగిలా సైన్యం అని పిలుస్తున్నారు ఎంతో గౌరవంగా. ఈ మహిళలు సమాజంతో పోరాడారు, సమాజానికి అవగాహన కల్పించారు, మూఢనమ్మకాల్ని దూరం చేసేందుకు రేయింబవళ్లు శ్రమించారు. సరైన సమాచారం వ్యాప్తి చెందినప్పుడు తరతరాలుగా పాతుకుపోయిన ఆలోచన విధానం కూడా మారుతుంది అని నిరూపణే ఈ సంఘటన. మిత్రులారా, నేనెప్పుడూ చెబుతూ ఉంటాను, ఎవరైతే క్రీడాంశాల్లో ఉత్సాహంగా పాల్గొంటారో వారు అన్ని రంగాల్లోనూ ముందుంటారు అని. ఈరోజు దేశంలో ఇలా రకరకాల ఆటలు క్రీడాంశాల్లో పాల్గొంటూ అభివృద్ధి చెందుతూ ఉన్న యువత సంఖ్య వేగంగా పెరుగుతూ వస్తోంది. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ మంది యువత ఈ క్రీడారంగాన్ని వృత్తిగా ఎంచుకుంటూ ఉన్న సంగతి మనం స్పష్టంగా చూస్తున్నాం. నాగాలాండ్లో 2 చాలా ఆసక్తిదాయకమైన అంశాలు

నా దృష్టికొచ్చాయి. వాటిలో మొదటిది నాగాలాండ్ బేబీ లీగ్. బేబీ లీగ్ ఈ పేరు వింటే ఇది చాలా చిన్నపిల్లల కోసం ఉండే ఒక సాధారణ లీగ్ అనిపించవచ్చు, కానీ అది నిజం కాదు. ఇది 5 ఏళ్ల నుంచి 10-12 ఏళ్ల వయస్సున్న చిన్ని పువ్వుల్లాంటి చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఒక అసాధారణమైన లీగ్. ఫుట్బాల్ ఆడే పిల్లల వేగం, ప్రతిభలకు ఇది స్ఫూర్తిగా నిలుస్తుంది. అంతేకాదు, వారిని గుర్తించేలా చేస్తుంది. నాగాలాండ్లో వీలైనంతమంది ఎక్కువ మంది పిల్లల్ని ఫుట్బాల్తో అనుసంధానించేందుకు ఈ నాగాలాండ్ బేబీ లీగ్ ఆరంభించబడింది. 5 నుంచి 12 ఏళ్ల మధ్య వయస్సున్న అబ్బాయిలు, అమ్మాయిలు ఇందులో పాల్గొంటున్నారు. ఈ లీగ్ ఇప్పుడు 3 ఏళ్లు పూర్తి చేసుకుంది. పిల్లల మనసుల మీద ఇది చాలా సానుకూల ప్రభావాన్ని చూపింది. మిత్రులారా, నాగాలాండ్లోనే మరో మంచి కార్యక్రమం జరుగుతోంది. దాని పేరు నాగాలాండ్ ఉమెన్ ఫుట్సల్ లీగ్. బహుశా ఫుట్సల్ అనే పేరు మీకు కొత్తగా ఉంది కదూ. ఫుట్సల్ని ఇండోర్ ఫుట్బాల్ అని కూడా అంటారు. ఒక జట్టులో కేవలం 5 ఆటగాళ్లు మాత్రమే ఉంటారు. దీని ఆట స్థలం కూడా ఫుట్బాల్ మైదానం కంటే చాలా చిన్నగా ఉంటుంది. ఈ ఫుట్సల్లో ప్రత్యేకత ఏమిటంటే, ఇది ఆడుతున్న క్రీడాకారులు నిర్ణయాలు తీసుకోవటంలో చాలా వేగంగా ఉండాలి. అంటే సాంకేతికత, నైపుణ్యాల్ని ఉత్తమంగా అప్పటికప్పుడు ఉపయోగించుకుంటూ ఆడాలి. నాగాలాండ్ మహిళల ఫుట్సల్ లీగ్ మన అమ్మాయిలకి వారి ప్రతిభను ప్రదర్శించేందుకు ఒక గొప్ప అవకాశం. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన నాగాలాండ్ ప్రజల్ని నేను ఎంతగానో అభినందిస్తున్నాను. ఇలాంటి ప్రయత్నాలు దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా స్ఫూర్తినిస్తాయి కదా. అందుకని ఇతరులు కూడా ప్రయత్నం చేయాలి అని నా కోరిక. మిత్రులారా, ఇది సాంకేతిక యుగం. ప్రతిరోజు కొత్త పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. AI ఆవిష్కరణలు కొత్త కొత్తగా ఆవిర్భవిస్తూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఒక కీలకమైన ప్రశ్న, మనం మన సృజనాత్మకతను ఎలా కాపాడుకోవాలి? కొత్త సాంకేతికతతో మనల్ని మనం అనుసంధానించుకుంటూనే మన మూలాల్ని కాపాడుకుంటూ ఎలా ముందుకు నడవాలి? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకు అద్భుతమైన సమాధానం ఇస్తోంది నలంద విశ్వవిద్యాలయం. మన వేల సంవత్సరాల పురాతన నలంద విశ్వవిద్యాలయం ఇప్పుడు భారత భవిష్యత్తును ఒక కొత్త అవతారంలో తీర్చిదిద్దుతోంది. 2 ఏళ్ల క్రితం నలంద విశ్వవిద్యాలయం కొత్త ప్రాంగణాన్ని ప్రారంభించే అవకాశం నాకు లభించింది. నలంద విశ్వవిద్యాలయం మన ప్రాచీన సంప్రదాయమైన శాస్త్రార్థ అనే సంప్రదాయానికి మళ్లీ ప్రాణం పోసింది. శాస్త్రార్థం అనేది కేవలం ఒకరి అభిప్రాయాల్ని వ్యక్తపరిచే మాధ్యమం మాత్రమే కాదు, అది ఒక చర్చ, ఒక సంప్రదింపుల క్రమబద్ధమైన ప్రక్రియ, తర్కంతో సాగే అభిప్రాయ వ్యక్తీకరణ, వాస్తవాలతో వ్యక్తపరచటం అనేది ఈ శాస్త్రార్థంలో చాలా ముఖ్యం. దీనిలో తప్పక ప్రావీణ్యం సంపాదించాలి. శాస్త్రార్థ ప్రక్రియలో ఇతరుల అభిప్రాయాల్ని ఓపికగా వినాలి, అర్థం చేసుకోవాలి. అదే మనకు నేర్పుతుంది ఈ ప్రక్రియ. నలంద విశ్వవిద్యాలయం శాస్త్రార్థ అనే ఈ ప్రాచీన సంప్రదాయాన్ని పునరుద్ధరించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. విశ్వవిద్యాలయం దీన్ని తమ స్నాతకోత్సవంలో కూడా భాగంగా చేసింది. ఇందులో పాల్గొన్న విద్యార్థుల్లో దాదాపు సగం మంది ఇతర దేశాలకు చెందినవారే. ఒక ప్రాచీన సంప్రదాయాన్ని ఆధునిక కాలంతో అనుసంధానించే ఈ ప్రయత్నం ఎంతో ప్రశంసనీయం కదా. ఈ విషయంలో నేను నలంద యూనివర్సిటీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దేశంలోని ఇతర విశ్వవిద్యాలయాలు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అని నేను కోరుతున్నాను. మిత్రులారా, యువతను వారి వారి మూలాలతో అనుసంధానం చేస్తూనే నూతన సాంకేతికతలకు సిద్ధం చేయటం అనేది ఒక అద్భుత ప్రయత్నం. ఇప్పుడు ఆ మంచి ప్రయత్నమే జరుగుతోంది ఢిల్లీలోని కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో. ఈ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ విషయాలుగా బీటెక్ కోర్సు ఆరంభమైంది.

ఆధునిక సాంకేతికతను భారతదేశ సాంప్రదాయిక జ్ఞానంతో అనుసంధానించే దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు. ఇది భారతీయ భాషల కోసం కొత్త AI సాధనాన్ని అభివృద్ధి చేసేందుకు సహాయంగా ఉంటుంది. మన ప్రాచీన గ్రంథాల్ని, తాళపత్రాల్ని డిజిటల్గా భద్రపరిచే కృషి కూడా ఊపందుకుంటుంది. ఈ రంగంలో కృషి చేస్తోన్న కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి నా శుభాకాంక్షలు. మిత్రులారా, నేడు మన భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మన పాటలు, మన సంగీతం, మన ఆధ్యాత్మికతల్ని నేర్చుకుంటూ స్వీకరిస్తున్నారు కూడా. భారతదేశానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉంది కరేబియన్ సముద్రంలో ఉన్న డొమినికన్ రిపబ్లిక్ అనే దేశం. అక్కడ భారతీయుల సంఖ్య సుమారు 100, బహుశా అంతకంటే తక్కువే కావచ్చు. అయినప్పటికీ డొమినికన్ రిపబ్లిక్లో భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతలకు సంబంధించి చాలా మంచి ప్రయత్నం జరుగుతోంది. అక్కడ స్పానిష్ మాట్లాడే కొందరు వ్యక్తులు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ బృందాన్ని బ్రహ్మకమల్ డొమినికానా అని పిలుస్తారు. ఈ బ్రహ్మకమల్ డొమినికానా బృందంలోని సభ్యులందరూ కలిసి వేద సాహిత్యాన్ని అధ్యయనం చేస్తారు. వేద మంత్రాల్ని ఉచ్చరించటం కూడా నేర్చుకుంటున్నారు. వారికి ఎలాంటి అధికారిక శిక్షణ అందలేదు, కానీ ఆడియో రికార్డింగ్లు వినటం ద్వారా వేద మంత్రాల్ని ఎలా సరిగ్గా ఉచ్చరించాలో నేర్చుకుని దాన్ని పాటిస్తున్నారు కూడా. ఈరోజు వారు అనేక మంత్రాల్ని చక్కగా జపించగలుగుతున్నారు కూడా. వీటిల్లో పురుష సూక్తం, స్త్రీ సూక్తం, శ్రీరుద్రం, దుర్గా సూక్తం, దేవీ మహాత్మ్యం ఇవన్నీ ఉన్నాయి. భారతదేశానికి ఎంతో దూరంగా నివసిస్తూ కూడా మన సంప్రదాయాల్ని నేర్చుకోవటానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఎంత స్ఫూర్తిదాయక మిత్రులారా. బ్రహ్మకమల్ డొమినికానా సభ్యులందరి ప్రయత్నాలకు నేను నా హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్న వారందరినీ నేను ప్రశంసిస్తున్నాను మనస్ఫూర్తిగా. నా ప్రియమైన దేశ ప్రజలారా, మేఘాలయ మేఘాలకు, అందమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి. మేఘాలయ రాష్ట్రాన్ని సందర్శించిన ఎవరైనా అక్కడి ప్రజల ఆప్యాయతను చాలా కాలం పాటు గుర్తుంచుకుంటారు. కానీ మేఘాలయకు మరొక ప్రత్యేక లక్షణం ఉంది. దాని గురించి నేనీరోజు మన్ కీ బాత్లో మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. అదే మేఘాలయలో ఉన్న రూట్ బ్రిడ్జ్. మార్గం చూపించే రూట్ కాదు మిత్రులారా, ఇది చెట్ల వేర్ల రూట్. ఈ వేర్ల వంతెనల కథ ఎంతో ఆసక్తిగా ఉంటుంది. ఈ వంతెనలు కొన్ని రోజుల్లోనో కొన్ని ఏళ్లలోనో నిర్మితం కావు. అవి అభివృద్ధి చెందటానికి దశాబ్దాలు పట్టొచ్చు. రబ్బరు చెట్ల వేర్లు క్రమంగా వాగుల్ని దాటుతూ వంతెనల రూపం పొందుతాయి. కాలక్రమేణా ఆ వేర్లు ఒక బలమైన వంతెనలుగా ఏర్పడతాయి. ఈ వంతెనలకు మరో ప్రత్యేక లక్షణం కూడా ఉంది. అవి సజీవ వంతెనలు. కాలం గడిచే కొద్దీ అవి మరింత బలపడతాయి. అవి మేఘాలయ ప్రజల సృజనాత్మకతను స్పష్టంగా ప్రతిబింబిస్తూ ఉంటాయి. సంవత్సరాల ఓర్పును, ప్రకృతి పట్ల ప్రగాఢమైన గౌరవాన్ని మనం స్పష్టంగా చూడొచ్చు. ప్రకృతి సహకారంతో మానవులు ఎలాంటి అద్భుతమైన విషయాల్ని సృష్టించగలరో ఈ మేఘాలయలోని సజీవ వంతెనలు నిరూపిస్తూ ఉన్నాయి. అవి మన దేశానికి, ఈ భూమికి ఒక గొప్ప వారసత్వ సంపద. మేఘాలయ వేర్ల వంతెనల్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల నెట్వర్క్లో ఉంచేందుకు మన దేశం ఇప్పుడు దరఖాస్తు చేసింది. మిత్రులారా, వాతావరణ మార్పుల కారణంగా ఈ వేర్ల వంతెనలు అనేక సవాళ్లు కూడా ఎదుర్కొంటూ ఉన్నాయి. అలాంటి సమయంలో మేఘాలయ ప్రజలు ఈ సహజ వారసత్వాన్ని పరిరక్షించే బాధ్యతను ఎంత పవిత్రంగా స్వీకరించారో. గతంలో ఇలాంటి వంతెనల సంఖ్య నిర్ధారించేందుకు కూడా చాలా కష్టంగా ఉండేది. కానీ స్థానిక ప్రజలందరూ ముందుకు వచ్చి స్వయంగా లెక్కించడం ఆరంభించారు. ఈ వంతెనల నిర్వహణ బాధ్యతను సమూహాలుగా చేపట్టారు కూడా.
ఇప్పుడు స్థానిక

అనేక ప్రజలు 120కి పైగా వేర్ల వంతెనల్ని సంరక్షిస్తున్నారు. కొన్ని బృందాలు ప్రతి ఏటా ఈ వంతెనల పరిస్థితిని తనిఖీ చేస్తాయి. కొందరు చుట్టుపక్కల ప్రాంతాన్ని బలోపేతం చేసేందుకు నర్సరీలు కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా వాటి సంరక్షణ కోసం ఒక సంపూర్ణ జీవావరణ వ్యవస్థే రూపొందింది. మీరు గమనించే ఉంటారు, ఈ సంవత్సరం హైలీవార్ గారికి పద్మ పురస్కారం లభించింది. హైలీవార్ గారు తన జీవితంలోని 50 ఏళ్లకు పైగా ఈ వేర్ల వంతెనల సంరక్షణ కోసమే అంకితం చేశారు. వారి అంకితభావం మనందరికీ స్ఫూర్తిదాయకం. మిత్రులారా, మీరు ఎప్పుడైనా మేఘాలయ వెళ్ళి ఈ వేర్ల వంతెనల్ని గనుక చూసి ఉంటే దయచేసి వాటి ఫోటోల్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకోవటం మర్చిపోకండి. ఈ ఫోటోలు మేఘాలయ విశిష్ట వారసత్వాన్ని గురించి తెలుసుకోవటానికి అందరికీ ప్రేరణగా నిలుస్తాయి కదా. నా ప్రియమైన దేశవాసులారా, మన గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి, మన నగరాలు అందంగా కనిపించాలి అని మనమందరం కోరుకుంటాం. కానీ మన చుట్టూ పేరుకుపోయే చెత్తను ఎవరు శుభ్రం చేయాలి? ఈ విషయాన్ని మాత్రం అరుదుగా ఆలోచిస్తాం. చాలామంది ఇది మరొకరి బాధ్యత, వారే శుభ్రం చేస్తారు అనుకుంటారు. కానీ మనలో కొందరు తమ ఆలోచనలతో ఆచరణతో మనకు స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నారు. మధ్యప్రదేశ్లోని రాజగఢ్ జిల్లా బ్యావరాకు చెందిన కొందరు సోదరీమణుల గురించి తెలుసుకునే అవకాశం నాకు దొరికింది. వాళ్ళు తమ చుట్టూ ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాల్ని తొలగించాలి అని గట్టిగా సంకల్పించారు. వేరే వాళ్ళెవరైనా మార్పు తీసుకొస్తారేమో అని ఎదురూ చూడలేదు, ఆశించలేదు కూడా. వాళ్లే స్వయంగా నగరం నలుమూలలు తిరిగారు. ప్లాస్టిక్ వ్యర్థాల్ని, ఖాళీ సీసాల్ని సేకరించటం ఆరంభించారు. క్రమంగా ఈ ప్రయత్నం పురోగమించింది. ఆ తర్వాత ఆ ప్లాస్టిక్ని ఎకోబ్రిక్స్గా మార్చటం ఆరంభించారు. ఈరోజు ఈ ఎకోబ్రిక్స్ బహిరంగ ప్రదేశాల్ని సుందరంగా మలచేందుకు ఉపయోగిస్తున్నారు. రాజగఢ్లో గత కొన్ని నెలల్లో 100లాది కిలోల ప్లాస్టిక్ని రీసైకిల్ చేసి మెరుగైన ఉపయోగంలోకి తెచ్చారు. ఇంకో మాటగా చెప్పాలి అంటే, ఒకప్పుడు నగరాన్ని కలుషితం చేసిన ప్లాస్టికే ఇప్పుడు నగర సౌందర్యానికి దోహదపడేలా చేశారు అక్కడి సోదరీమణులు. ప్యావరా సోదరీమణులందరికీ, ఈ ప్రచారంలో పాల్గొన్న సహచరులకు నేను నా అభినందనలు తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేశప్రజలారా, ఒక చాలా ప్రత్యేకమైన అంశం మీద దృష్టి కేంద్రీకరించాలి అని సూచిస్తూ చాలామంది నాకు లేఖలు రాశారు. అది గణేష్ ఉత్సవానికి సంబంధించిన అంశం. గణేష్ ఉత్సవానికి ఇంకా చాలా సమయం ఉండొచ్చు, కానీ ఈ అంశం మీద ఇప్పుడే మనం దృష్టి కేంద్రీకరించాలి అని వారి కోరిక. వాస్తవానికి గణేష్ విగ్రహాల తయారీ పని చాలా ముందుగానే ఆరంభమవుతుంది. విగ్రహాలు తయారు చేసేవారు, విగ్రహాల వ్యాపారంలో నిమగ్నమై ఉన్నవారు ఇప్పటినుంచే ఎంతో చురుగ్గా ఉంటారు ఆ పనిలో. అందువల్ల మీ అందరికీ నాదో విజ్ఞప్తి, దయచేసి మీ ఇల్లు, మీ సమాజం లేదా మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతిష్ఠించిన గణపతి బప్పా విగ్రహం మన దేశపు మట్టితో మన తయారీదారులు అంటే స్థానిక కళాకారులు రూపొందించినవే అని నిర్ధారించుకోండి. గణేష్ విగ్రహాలు తయారు చేసేవారు మట్టి విగ్రహాలకే ప్రాధాన్యత ఇవ్వాలి అని నేను కోరుతున్నాను. అలాగే విగ్రహాలు కొనుగోలు చేసేవారు కూడా ఆ విగ్రహం దేంతో తయారు చేయబడింది, ఏ దేశంలో తయారు చేశారో బాగా తనిఖీ చేయాలి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాల్ని నివారించాలి. మిత్రులారా, పూజ చేసిన తర్వాత మట్టి విగ్రహాలు నీటిలో సులభంగా కరిగిపోతాయని మీకు తెలుసు. ఈ మట్టి విగ్రహాలు మన నదుల్ని, చెరువుల్ని, పర్యావరణాన్ని కాపాడుతాయి. దీనివల్ల మన విశ్వాసం చెక్కు చెదరకుండా ఉంటుంది. ప్రకృతి పట్ల మన బాధ్యత కూడా నెరవేరుతుంది. మనం స్థానిక కళాకారుల నుంచి విగ్రహాలు కొనుగోలు చేసినప్పుడు స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత అనే మన సంకల్పాన్ని మరింత బలపరుచుకుంటాం కూడా. ఈసారి గణేష్ ఉత్సవంలోనూ, ఇలాంటి ప్రతి పండుగలోనూ మనం ఇలాంటి అంశాల మీద లోతైన దృష్టి పెట్టాలి. మిత్రులారా, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఇలాంటి చర్యలు ఆచరణ

0: రూపంలో మీరు తీసుకువస్తారు అని నా ప్రగాఢ విశ్వాసం. మిత్రులారా, మన దేశపు గొప్ప బలం మన ప్రజల్లోనే ఉంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో జరుగుతున్న చిన్న చిన్న ప్రయత్నాలు, పెద్ద ప్రయత్నాలు మనకెంతో స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నాయి. మనసులో దృఢ సంకల్పం, సమాజ సహకారం ఉంటే ఎలాంటి పెద్ద మార్పైనా సాధ్యం అని నిరూపిస్తున్నాయి ఈ ప్రయత్నాలు. మీ చుట్టూ జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాల గురించి నాకు తెలియచేస్తూ ఉండండి. మీ ఆలోచనలు, మీ సూచనలు నాకు పంపుతూ ఉండండి. బహుశా మీ సమీపంలోని ఒక చిన్న చొరవ, అంటే అతి చిన్న ప్రయత్నం కూడా యావత్ దేశానికి స్ఫూర్తిగా నిలవచ్చు. మనం వచ్చే నెలలో మళ్ళీ కలుసుకుందాం. మన దేశ ప్రజలు చేస్తోన్న కొన్ని కొత్త ప్రయత్నాల గురించి చర్చించుకుందాం. అప్పటిదాకా మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలి. మరో ముఖ్య విషయం, నీటి సంరక్షణ అనేది తప్పనిసరి. మనం వర్షంలోని ప్రతి నీటి చుక్కను ఆదా చేయాలి. వర్షాన్ని పట్టుకోండి, క్యాచ్ ది రెయిన్. ఈ ప్రచారం ఏమాత్రం సడలడానికి వీల్లేదు, మీరు అనుమతించకూడదు అసలు. నా ప్రత్యేక అభ్యర్థన ఏమిటి అంటే, మనమందరం కలిసి వర్షపు నీటి ప్రతి చుక్కను ఆదా చేద్దాం. చాలా చాలా ధన్యవాదాలు మిత్రులారా, నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు, అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులపై తీసుకునే చర్యలు సమానత్వం, బాధ్యత, న్యాయబద్ధంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పీఎం ఫ్యామిలీ కేర్ ట్రాకర్ పైలట్ ప్రాజెక్టును కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. వికసిత భారత్ స్వప్నాన్ని సాకారం చేయటంలో గ్రామాలు కీలక పాత్ర పోషించనున్నాయని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. రాగల 3-4 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్, మధ్యప్రదేశ్లో విస్తరించనున్నాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులపై తీసుకునే చర్యలు ఎల్లప్పుడూ సమానత్వం, బాధ్యత, న్యాయబద్ధతతో కూడి ఉండాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సీషెల్స్ పర్యటనలో భాగంగా ఆ దేశ పార్లమెంటును ఉద్దేశించి ఆయన ఈరోజు మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా సాగే అభివృద్ది అందరినీ కలుపుకుని పోయేలా ఉండాలని, అలాగే అంతర్జాతీయ సంస్థలు నేటి ఆధునిక వాస్తవాలకు అద్దం పట్టేలా రూపాంతరం చెందాలని భారత, సీషెల్స్ రెండు దేశాలు బలంగా ఆకాంక్షిస్తున్నాయని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సీషెల్స్ దేశానికి ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుందని, హిందూ మహాసముద్రం భారత్, సీషెల్స్ దేశాలను అనుసంధానిస్తోందని పేర్కొంటూ,
3: The island nations are the most impacted by climate change. Its effects are already visible on our coastlines, in the marine ecosystem, in weather patterns, and in our communities. We both firmly believe that those who have contributed the least to climate change should not bear the greatest burden of its consequences. Climate action must be guided by fairness, responsibility and equity.
2: సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించిన మొట్టమొదటి భారత ప్రధానమంత్రిగా ఈ గౌరవం దక్కడం తన అదృష్టమని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. అంతకుముందు తనకు సీషెల్స్ దేశపు అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్ అవార్డును ప్రదానం చేసినందుకు ఆ దేశ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మనీకి, అక్కడి ప్రజలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. సీషెల్స్ రాజధాని విక్టోరియాలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆ దేశ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మనీ మధ్య నేడు ఉన్నత స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. అంతకుముందు ప్రధాని మోదీకి స్టేట్ హౌస్లో అధ్యక్షుడు హెర్మనీ సమక్షంలో సైనిక దళాలు ఘనంగా గార్డ్ ఆఫ్ ఆనర్ సమర్పించాయి. ఇరు దేశాల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించేలా వ్యవసాయం, ఆర్థిక రంగం, అంతరిక్షం, ఆరోగ్య రంగాల్లో పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి.

0: హరిత వృద్ధి రంగాల్లో ప్రధాని మోదీ కనబరిచిన నాయకత్వానికి గుర్తింపుగా సీషెల్స్ దేశపు అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్ అవార్డును నరేంద్ర మోదీకి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి పాత్రికేయుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఈ పురస్కారం 140 కోట్ల మంది భారత ప్రజలకు దక్కిన గొప్ప గౌరవమని పేర్కొన్నారు. హిందూ మహాసముద్రం భద్రత, సుస్థిరత ఉమ్మడి బాధ్యత అని, ఇరుదేశాల రవాణా, డిజిటల్ కనెక్టివిటీని మరింత పెంచుతామని పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య జరిగిన చర్చలు అత్యంత సమగ్రంగా భవిష్యత్ ప్రణాళికలతో సాగాయని సీషెల్స్ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మిని తెలిపారు. గుజరాత్లోని గాంధీనగర్లో పీఎం ఫ్యామిలీ కేర్ ట్రాకర్ పైలట్ ప్రాజెక్టును కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. గర్భం దాల్చిన సమయం నుంచి బిడ్డకు 18 ఏళ్లు వచ్చే వరకు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్తో అనుసంధానించిన ఒక ప్రత్యేక ఐడీ ద్వారా లబ్ధిదారుల పూర్తి సమాచారాన్ని ఈ సమగ్ర డిజిటల్ ప్లాట్ఫామ్ ట్రాక్ చేయనుంది. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, గత 12 ఏళ్లలో దేశంలో ఆరోగ్య రంగం ఊహించని రీతిలో పురోగమించిందని కొనియాడారు. గ్రామాల అభివృద్ధి ద్వారానే వికసిత్ భారత్ 2047 లక్ష్యం సాధ్యమవుతుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన రాష్ట్రీయ గ్రామీణ వికాస్ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, గ్రామీణ కార్మికులకు జీవనోపాధి, భద్రత కల్పిస్తూనే గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గ్రామీణాభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు వికసిత్ భారత్ గ్రామీణ పథకం కింద రాష్ట్రాల వాటాతో కలిపి 1.51 లక్షల కోట్ల రూపాయలకు పైగా నిధులను కేటాయించినట్టు కేంద్ర మంత్రి వెల్లడించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారతదేశ రక్షణ విమానయాన రంగాల్లో స్వయం సమృద్ధి సాధిస్తూ సరికొత్త శిఖరాలను అధిరోహిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచికలో ప్రధానమంత్రి ఈరోజు పలు విషయాలపై మాట్లాడారు. భారత్లోనే తయారైన C-295 రవాణా విమానం తొలి విమాన ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుందని ప్రధానమంత్రి వెల్లడించారు. ఇటీవలే కోల్కతాలో జరిగిన నౌకాదళ కార్యక్రమంలో పూర్తి స్వదేశీ సాంకేతికతతో రూపుదిద్దుకున్న ఐఎన్ఎస్ దురగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రయ నౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టామని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా 2500 కంటే ఎక్కువ ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు జరిగాయని మోదీ తెలిపారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో బంగారం కొనుగోళ్లు తగ్గించాలని, విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని తాను కోరానన్నారు. తన విజ్ఞప్తికి దేశ ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని, అందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: ఘర్ కే వివాహ మే ఇస్ బార్ సోనా నహీ ఖరీదేంగే, జరూరత్ పడి తో పురానే సోనే కో రీసైకిల్ కర్కే నయే గహనే బనా లేంగే. లోగ్ హర్ సంభవ్ బస్ ఆర్ మెట్రో కా ఉపయోగ కర్ రహే హై, ఇస్సే పెట్రోల్ ఆర్ డీజల్ కీ బచత్ హో రహీ హై. मुझे इस बात की खुशी है कि इस ग्लोबल क्राइसिस का हम भारतीय मिलकर मुकाबला कर रहे हैं. जन भागीदारी की यही शक्ति हमें मजबूती देगी, हमें सफल बनाएगी.
0: భూకంప విపత్తుతో అతలాకుతలమైన వెనెజువెలా దేశాన్ని ఆదుకునేందుకు భారతదేశం మానవతా దృక్పథంతో చేపట్టిన ఆపరేషన్ అమిస్టాడ్ సహాయక సామగ్రి అక్కడికి చేరుకుంది. భారత్ పంపిన ఫీల్డ్ హాస్పిటల్ యూనిట్, అత్యవసర మందులు, వైద్య పరికరాలు వెనెజువెలాలో జరుగుతున్న భూకంప సహాయక చర్యలకు మరింత బలాన్నిస్తాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన 6 భారత జవాన్ల అత్యున్నత త్యాగాన్ని ప్రభుత్వం ఇప్పుడే మొదటిసారిగా గుర్తించిందంటూ సామాజిక మాధ్యమాలు, కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న కథనాలను కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఖండించింది. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, అది పూర్తిగా సత్యదూరమని స్పష్టం చేసింది. దేశ రక్షణ కోసం పోరాడిన ఆ వీర జవాన్లకు దేశం ఎప్పుడో సముచిత గౌరవాన్ని అందించిందని రక్షణ శాఖ తెలిపింది. గత ఏడాది May 11 నిర్వహించిన సమావేశంలోనే అప్పటి మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ ఈ 6 అమరవీరులకు నివాళులర్పించారని గుర్తు చేసింది. ఇంగ్లాండ్లోని లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ మహిళా జట్ల మధ్య జరుగుతున్న T20 క్రికెట్ ప్రపంచకప్లో టాస్ గెలిచిన భారత జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది.

0: అలాగే ఐర్లాండ్లోని బెల్ఫాస్ట్ మైదానం వేదికగా భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న చివరి టీ20 క్రికెట్ మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు 155 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు 7 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్లు కోల్పోయి 48 పరుగులు చేసింది. వాతావరణం. రాగల 3-4 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్, మధ్యప్రదేశ్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు వాతావరణం అనుకూలంగా ఉందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్లోని మిగిలిన ప్రాంతాలతో పాటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాలకు ఋతుపవనాలు మరింత ముందుకు సాగనున్నట్టు పేర్కొంది. రాగల 2 రోజుల పాటు తెలంగాణ, కర్ణాటక, కొంకణ్, గోవా, ఒడిశా, విదర్భ, ఛత్తీస్గఢ్, బీహార్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులపై తీసుకునే చర్యలు సమానత్వం, బాధ్యత, న్యాయబద్దంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పీఎం ఫ్యామిలీ కేర్ ట్రాకర్ పైలట్ ప్రాజెక్టును కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.

డాక్టర్ అలుకా జయహింద్ రెడ్డి, సంగీతం శ్రీ పివి సాయిబాబా. 6:35 పొలం పనులు కార్యక్రమంలో కూరగాయల నారు జాగ్రత్తల గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందిస్తున్న వివరాలు వింటారు. 7:15 ఉదయ సెమినార్ల కార్యక్రమంలో నేటిమాటి శీర్షికన పిసి మహలనోబిస్ గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు, తెలుగు సినిమా దర్శకుడు కమలాకర కామేశ్వరరావు గారి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు వింటారు. తర్వాత శ్రీ బొడ్డేటి జగన్నాథరావు గారి చివరితోడు కథానిక వింటారు. పుష్పాంజలి సమాచారవాణి ఉంటాయి. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ జమ్ము జగ్గారావు బృందం నాదస్వరం వింటారు. శ్రీ యానాపు సంతోష్ బాబు డోలు. రేపు మధ్యాహ్నం 1:33 మహిళా వాణిశ్రీల కార్యక్రమంలో మధుర స్మృతులకు గుర్తుగా మీకు నచ్చిన ఫోటో, జాతీయ కెమెరా దినోత్సవాన్ని సందర్భంగా కార్యక్రమ నిర్వహణ శ్రీమతి డి శ్రీదేవి గారు. రేపు సాయంత్రం 5:00 యువవాణి, 5:30 సంధ్యారాగాలు, మెలోడియస్ తెలుగు సినిమా పాటలు వింటారు. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసంలో ఇంటిగ్రేటెడ్ ప్రాసెసింగ్ డెవలప్మెంట్ స్కీమ్స్ గురించి ప్రేరణా వ్యక్తిత్వాలు ఉంటాయి. రేపు రాత్రి 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో శనగ సాగుకు ముందు ఖరీఫ్లో చిరుధాన్యాల సాగు గురించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం లామ్ గుంటూరు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సివి చంద్రమోహన్ రెడ్డి గారి ప్రసంగం వింటారు. రేపు రాత్రి 9:30 వై మదర్ లాంగ్వేజ్ మ్యాటర్స్, డాక్టర్ షానీస్ అనీ రనాడే గారి ఆంగ్ల ప్రసంగం వింటారు. రేపు రాత్రి 10:00 అనుసంధాన కర్ణాటక సంగీత సభ కార్యక్రమం వింటారు. ఇవి రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. వాతావరణ సమాచారం. విశాఖపట్నం వాతావరణ పరిశోధనా కేంద్రం వారు ఈ రాత్రి 9:30 అందజేసిన వివరాల ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.4 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం నమోదు కాలేదు. విమానాశ్రయంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.4 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం జల్లులు కురిసినట్లుగా నమోదైంది. స్థానిక వాతావరణం. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి 1 లేదా 2 జల్లులు, వర్షపు జల్లులు కానీ ఉరుములతో కూడిన వర్షం కానీ కురిసే అవకాశం ఉంది. ఆంధ్ర కోస్తా తీరంలో చేపలు పట్టేవారికి ఈరోజు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. ఆంధ్రేతర కోస్తా తీరంలో చేపలు పట్టేవారికి ఈరోజు బలమైన ఎదురుగాలులు గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో ప్రారంభమై 65 కిలోమీటర్ల వరకు కొన్ని ప్రాంతాలైన నైరుతి బంగాళాఖాతంలో వీచే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ఆంధ్రేతర కోస్తా తీరంలో చేపల వేటకు వెళ్లరాదని అధికారులు తెలియజేస్తున్నారు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 11:13:44 అవుతుంది. ఇంతటితో ఈ ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై మీడియం వేవ్ ప్రసారాల్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.